ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వినమాసం 8వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 5:55 దాటింది. చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన మనం అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటాం. భాషల మధ్య వారధులుగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అనుసంధానించేలా అనువాదకుల సేవలను గుర్తించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువదిస్తే తెలుగు తెలియని వ్యక్తి కూడా ఆ పుస్తకంలోని భావాలను అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఇతర దేశాల సాహిత్యం, విజ్ఞానం, సంస్కృతి మనకు చేరువ కావడానికి అనువాదం ఎంతో ఉపయోగపడుతుంది. అనువాదం అంటే కేవలం ఒక భాషలోని పదాలను వేరే భాషలోకి మార్చడం మాత్రమే కాదు, ఆ భాషలోని భావాన్ని, సంస్కృతిని, సందర్భాన్ని కూడా మరో భాషలో సహజంగా అర్థమయ్యేలా చెప్పడం, అంటే ఆ ఫీలింగ్స్ని కూడా క్యారీ చేయడం. ఉదాహరణకు తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన కథలు, కవితలు, నవలలు ఉన్నాయి. అవి ఇతర భాషల్లోకి అనువాదం కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువవుతాయి. అదేవిధంగా ప్రపంచ సాహిత్యంలోని గొప్ప రచనలు కూడా అనువాదం ద్వారా మనకు అందుతున్నాయి. వైద్య రంగంలో, న్యాయ రంగంలో, విద్యలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అనువాదం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అంతే కదా, నవలలు, రచనలు, సాహిత్యం మాత్రమే కాదు, ఎన్నో ప్రయోగాలు, శాస్త్రవేత్తలు రాసినటువంటి బుక్స్ని కూడా అనువాదం చేయడం వల్ల అది వాళ్ళకు కూడా

ఇన్ఫర్మేషన్, ఆ జ్ఞానమంతా కూడా పొందే అవకాశం ఉంటుంది. ఒక దేశంలో జరిగిన పరిశోధన మరో దేశానికి చేరాలన్నా, వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నా అనువాదం అన్నది చాలా అవసరం. అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని సెప్టెంబర్30న జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉందండి. క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్ను లాటిన్ భాషలోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ఈ రోజును ఎంచుకున్నారన్నమాట ఈ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేని. ఐక్యరాజ్య సమితి 2017లో సెప్టెంబర్30ను అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా ప్రకటించింది. సో ఇవి ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే గురించినటువంటి విశేషాలు. ఈ అనువాదం యొక్క ప్రాముఖ్యతను, అనువాదం చేసే ట్రాన్స్లేషన్ ఎవరైతే ట్రాన్స్లేటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి ముఖ్యంగా ఈ రోజుని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇది చరిత్ర పుటల్లో ఈరోజు. మరికొద్దిసేపట్లో 6 గంటలకు దేశభక్తి గీతం విందాము.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. ఇప్పుడు సూక్తి సుధా విందాము, వెంకట రాధాకృష్ణ గారి మాటల్లో.

సిద్ధయే. మనము ప్రతిరోజు చర్చించుకుంటూ ఉంటాం ధర్మము అననేమి అని. ఆ ధర్మం గురించి గురు ఉపదేశంలో నేను నేర్చుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ధర్మం, మనము ఉన్న స్థితి నుండి క్రిందికి జారకుండా మనలను నిలుపగలిగిన దానిని ధర్మమని పెద్దలు చెప్పుదురు. ధర్మము ఆ విధముగా ప్రజలను నిలుపుతూ ఉన్నది. మనము జారకుండా ఏది మనలను నిలుపగలిగి ఉన్నదో అది ఏమైనను ధర్మమే అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్పి ఉన్నాడు. ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజాః యత్స్యాత్ ధారణ సంయుక్తం స ధర్మ ఇతి మే మతిః. మనము త్రాగే పాలను ధరించేది గిన్నె. గిన్నెలో పోయకుండా పొదుగు నుండే పాలను త్రాగడం సులభం కాదు. పాలను గిన్నె ధరించునట్లుగా ఆరోగ్య నియమాలు మన శరీరాలను నిలుపుతున్నవి. ఆరోగ్య ధర్మాలను అనుసరింపకపోతే శరీరము రోగముల పాలవుతుంది. అట్లాగే నగరములో వాహనాల రాకపోకల విధులను పాటింపకపోతే నగర జీవనం అస్తవ్యస్తమవుతుంది. కుటుంబ ధర్మాలు కూడా ఇటువంటివే. నీకు తల్లియే దేవత, తండ్రియే దేవుడు, ఆచార్యుడే దైవతము అని వేదము చెప్పింది. కానీ ఆ వేదము నీకు రాముడు దేవుడు, కృష్ణుడే దేవుడు అని ఇతరులను దేవతలనుగా చెప్పలేదు. వేదము యొక్క దృష్టిలో తల్లి, తండ్రి, ఆచార్యుడు మొదలైన వారు ప్రత్యక్ష దేవతలు. వారిని గౌరవించుట మనకు మొదటి కర్తవ్యము. వారిని పూజించిన తరువాత మన ఇష్టమును బట్టి శ్రీరామున్నో శ్రీకృష్ణున్నో పూజించవచ్చు. కానీ తల్లిదండ్రులను పూజింపకుండా ఇతర దేవతలను పూజిస్తే ఫలముండదు. మనం వారిని గౌరవించినప్పుడు ఆ పూజను చూచి మనము చేయుచున్న ఆ ధర్మమునకు పరమేశ్వరుడు ఫలమునిస్తాడు. పుండరీకుడు వృద్ధులైన తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమైనాడు. ఆయనను చూచి పుండరీకుడు కదలకుండా ఒక ఇటుకరాయిని చూపించి, స్వామి నీకు వందనములు, నేను తల్లి తండ్రుల సేవ సేవిస్తున్నాను, వీరిని వదిలి రావటానికి వీలు లేదు, నేను వచ్చే వరకు ఆ రాయి మీద ఉండు అని అన్నాడు. విష్ణుదేవుడు ఆయన మాతాపితృ సేవకు సంతోషించి ఆ రాతి మీదే నిలుచుండినాడు. ఆయనయే విఠోబా, అదే పునరీక్షేత్రము. శ్రీరాముడు తన జీవితంలో ఏమి తపస్సు చేసినాడు?

0: తండ్రి యొక్క తల్లి యొక్క మాటను వ్రతముగా జరిపినాడు. అదే పెద్ద తపస్సు. దానిచేతనే ఆయన మహాపురుషుడై ఈనాటికి ఆరాధింపబడుచున్నాడు. నీవు నీ తండ్రిని గౌరవిస్తే నీ కుమారుడు నిన్ను గౌరవిస్తాడు. కుటుంబ ధర్మాలను చక్కగా పాటిస్తే కుటుంబం చక్కగా జరుగుతుంది. సమాజ ధర్మములు కూడా ఇటువంటివే. అందరూ సత్యమును పాటిస్తూ వంచన లేకుండా వర్తిస్తుంటే సమాజమంతా సుఖంగా ఉంటుంది. లేకపోతే అడుగడుగున ప్రతివారికి కష్టములే ఎదురవుతాయి. కార్యాలయాల్లో పై అధికారి చెప్పిన దానిని క్రింది అధికారి తప్పక పాటించవలే. రక్షక భటుల విభాగంలో సేవా దళములలో క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. పై అధికారి చెప్పిన మాటను అది సమంజసము కాకపోయినను క్రింది అధికారి జరిపి తీరవలసినదే. వివాదము చేయడానికి కూడా వీలు లేదు. కుటుంబంలో ఇతర రంగాల్లో కూడా మనము క్రమశిక్షణాన్ని తప్పక పాటించవలే. క్రమశిక్షణమే ధర్మం.
1: ఇంతవరకు సూక్తి సుధ విన్నారు. సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాము.

గేదెల పాడ మీద సీజన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యధిక శాతం గేదెల్లో ఎండాకాలంలో ఎదకు వచ్చి చూడు ధరించే అవకాశాలు చాలా తక్కువే. అయితే చల్లని వాతావరణంతో పాటు తగినంత పచ్చి గ్రాసాలను, చల్లని నీటిలో వేసవి తాపాన్ని తగ్గించుకునే వెసులుబాటు కల్పిస్తే ఏప్రిల్, మే, జూన్ మాసాలలో సైతం గేదెలు, పట్టలు గర్భం ధరించి పాలకు అత్యధిక డిమాండ్, ధరలు లభించే జనవరి, మార్చి నెలల మధ్య ఈని గరిష్ట స్థాయిలో, ఆ తరువాత రాబోయే వేసవి రోజుల్లో పాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. సంకరజాతి ఆవులు కూడా వేసవి తాపాన్ని తట్టుకోలేక ఉత్పాదక శక్తిని కోల్పోవడమే కాకుండా వగర్పుతో బాధపడటం, వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవటం, అలాగే వడగాల్పులను తట్టుకోలేక గర్భస్రావాలకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కూడా కోల్పోతాయి. మేత కొరత వల్ల గొర్రెల మందలు వట్టిపోయిన పశువుల్ని వలస ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వల్ల అవి గాలుకుంటూ అమ్మవారు, బ్రూసెల్లోసిస్, గొర్రె వ్యాధి, జబ్బవాపు వంటి ప్రమాదకర వ్యాధులను అంటించుకోవటమే కాక ఈ వ్యాధి వ్యాప్తి చేసే ముప్పు కూడా ఉండవచ్చు. వేసవి తాపం వల్ల పాలలో ప్రవేశించిన అనేక బ్యాక్టీరియా పాలను త్వరగా పులియజేసి విరగ్గొట్టే అవకాశాలు దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకోవచ్చు. పాల ఉత్పత్తుల రుచి, సహజమైన వాసన, నాణ్యతలు క్షీణించడం జరగవచ్చు. ఇటువంటి సమస్యల వల్ల పాల ఉత్పత్తిదారులు, పాల సేకరణ, పాల శుద్ధి కర్మాగారాలు, పాల వ్యాపారులు వేసవిలో తీవ్ర నష్టాలకు లోనవుతారు. ఈ సమస్యలను అధిగమించడానికి సమృద్ధిగా చల్లని తాగునీటి సరఫరా రోజంతా ఉండాలి. వేసవిలో తాగునీటి అవసరాలు సుమారు 50-60% ఎక్కువగా ఉంటాయి. బావి నుంచి లేదా బోరు బావుల నుంచి తాజాగా తోడిన నీరు పగటి వేళల్లో సమృద్ధిగా అందించాలి. విద్యుత్ కొరత వంటి సమస్యల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటానికి కనీసం 3 రోజులకు అవసరమైన తాగునీటిని నిల్వ చేసుకోవడం అవసరము. ఒక్కొక్క పశువుకు రోజుకు 40-50 లీటర్లు శుభ్రమైన చల్లని తాగునీరు అవసరం ఉంటుంది. తాగునీటి కుండీల మీద ఎండ సోకకుండా జాగ్రత్త పడాలి. చాలా రకాల పచ్చి గ్రాసాలు నీటి సరఫరా సరిగ్గా ఉంటే వేసవిలోనే వేగంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తాయి. వరి సాగు విరామ కాలంలో భూములలో జనుము, పిల్లి వెసర వంటి చిక్కుడు జాతికి చెందిన పుష్టివంతమైన మేతను పశువుల కోసం సాగు చేసుకోవచ్చు. వరిగడ్డి, మొక్కజొన్న, చొప్ప, వరి చొప్ప వంటి గ్రాసాలను ముక్కలుగా తరిగి మేపడము, యూరియాతో వరిగడ్డిని పుష్టివంతం చేయడం వల్ల ఖరీదైన దాణాల వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. చెరకు ఆకు, అరటి ఆకు, పండ్లు, కూరగాయల వ్యర్థాలతో పాటు మన గ్రామీణ నీటి వనరులతో విరివిగా

పెరిగే గుర్రపు డెక్కను సైతం కొన్ని పరిమితులకు లోబడి పశువులకు మేపుకోవచ్చు. నీటి సముదాయం ఉన్న ప్రతి చోట నేపియర్, పార, లూసన్, బర్సిం వంటి గ్రాసాలను సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, హైవే డివైడర్లు, తోటల్లో కూడా గ్రాసాలను పెంచవచ్చు. ఖరీదైన వరితవుడు, సోయా చిక్కుడు వంటి దాణాలు, ముడి సరుకులకు ప్రత్యామ్నాయంగా పెసర, మినప, శనగ వంటి పప్పు ధాన్యాల పైర్లు వ్యర్థాలను ఖరీదైన కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి వంటి పదార్థాలకు ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు నూనె గింజల పిండి, పామాయిల్ కేకు, సాల్సేర్ కేకు, మద్ది చెక్క పిండి, కాఫీ పొడి, టీ పొడి పిప్పులను సైతం లాభదాయకంగా దాణాలలో కలిపి వాడుకోవచ్చు. వసతి విషయానికొస్తే వేసవి తాపం నుండి పాడి పశువులను, ముఖ్యంగా కారు నలుపు రంగులో ఉండే ముర్రా గేదెలు, జెర్సీ, హోలోస్టీన్, ఫ్రీజియన్ వంటి విదేశీ జాతి పశువులు, నిండు చూడి, నిండు పాడి మీదున్న పశువులు వేసవి తాపం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి పశువుల పాకల లోపల, ముఖ్యంగా వేసవి మధ్యాహ్న సమయాల్లో చల్లదనానికి వీలైతే ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయడం, రేకుల షెడ్లు, సిమెంటు స్లాబులపైన తెల్లని రంగు వేసి వాటిపై వరిగెడ్డి, తాటాకు వంటి వాటిని పరచడము, పాకల చుట్టూ గోతాములు వేలాడదీసి స్ప్రింకర్లతో తడపడము, స్ప్రింకర్ల కింద మధ్యాహ్నం వేళల్లో పశువులు చల్లని నీటితో తడుస్తూ సేద తీర్చే ఏర్పాటు చేయడం వంటి ఏర్పాట్లు గనక చెయ్యగలిగితే మంచిది. పశువుల కళ్లలోకి తీక్షణమైన సూర్యకాంతి నేరుగా పడకుండా కూడా జాగ్రత్తలు పాటించాలి. పాకల చుట్టూ లేదా పాకలకు అనుబంధంగా ఉన్న ఖాళీ స్థలాల్లో మర్రి, రావి, వేప, మామిడి, మునగ, అడవి పత్తి, కానుగ వంటి చెట్లను నాటుకోవాలి. కూలర్లు, ఫ్యాన్ల కంటే చెట్లు నీడలే పశువుల లైంగిక ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైనవని గుర్తించబడింది. రోడ్ల విస్తరణ, పట్టణీకరణ, కాలనీల నిర్మాణం, పారిశ్రామికీకరణ వల్ల వేలాది భారీ చెట్లు నరికి వేస్తున్నారు. వాటిని సజీవంగా పశువుల ఫారాలు, గోశాలల వద్దకు తరలించి నాటించాలి. రవాణా విషయానికొస్తే పశువుల దిగుమతి, రవాణా, పంపిణీ వంటి కార్యక్రమాలకు వేసవి రోజులు ఏమాత్రం మంచివి కావు. వేసవి ఒత్తిడికి తోడు ప్రయాణ ఒత్తిళ్ల వల్ల పశువులు తమ ఉత్పాదకతో పాటు ఆరోగ్యాలను కూడా కోల్పోతాయి. కనుక పశువుల రవాణాను చల్లని సమయాలలో మాత్రమే చేపట్టాలి. పాల నిల్వ రవాణా విషయానికొస్తే పాలు పిండినప్పుడే పాలలో ఉండే అనేక రకాల బ్యాక్టీరియా వేసవి తాపానికి మామూలు స్థాయి కంటే అనేక రెట్లు ఎక్కువ వేగంగా వృద్ధి చెంది పాలను పులియజేసి పెరుగుగా, మురుగుడుగా మార్చుతాయి. కాబట్టి పాలను పిండిన 4 నుంచి 5 గంటల్లోగా శీతలీకరణ, బల్క్ కూలర్ లేదా పాలశుద్ది కర్మాగారాలకు చేర్చాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో పాల క్యాన్లు, పాత్రలు, పరికరాలు, కొలమానాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధను పాటించాలి. పచ్చిపాల క్యాన్లను చల్లని ప్రదేశంలో, అవసరమైతే తడి గోతాలు చుట్టి ఉంచాలి. సముదాయ గ్రామాల మధ్య బల్క్ కూలర్ల ఏర్పాటు వల్ల క్షేత్రస్థాయిలో పాలు చెడిపోయే సమస్య ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అంతేకాకుండా బల్క్ కూలర్ల వల్ల పాల రవాణా వ్యయం కూడా తగ్గుతుంది. పచ్చిపాల రవాణా, శీతలపరిచిన పాల రవాణా, విక్రయ పాల రవాణా, ఆ తర్వాత వినియోగదారుల స్థాయిలో పాలను కాచి వినియోగించే స్థాయిలన్నింటిలో కాలయాపన లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 13 కోట్ల మంది ఓటర్లలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వ ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాం సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవిల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
2: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గానికి చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్క్లు 421

0: వరకును శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్క్లన్నీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
1: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్టంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
3: సాస్కీ స్కీమ్ 94,44,000 నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13/12/24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42/86 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28,43,00,000 అన్నారు. గోదావరి కెనాల్ బోటింగ్ గానీ, బేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి గానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడియపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజం సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనే ఆలోచనకి 5,13,00,000 పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ రోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని, తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతి

తిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: गतरात्रौ जम्मू कश्मीरस्य बडगाम जनपदस्य उच्चक्षेत्रेषु सुरक्षाबलैः सह जाते संघर्षे लश्करे तैयबा इत्यस्य एकः प्रमुखः आतंकी मृतः. यद्यपि भारतीय सेनायाः कश्मीरस्थितस्य चिनारकोरे इत्यनेन मृतस्य भयोत्पादकस्य परिचयः न प्रकटितः. तथापि अधिकारिणः तं सुलेमान शाह अथ मूसा इति नाम्ना अभिज्ञातवन्तः. यः पाकिस्तानस्थस्य लश्करे तैयबा इत्यस्य अत्यन्तम् अपेक्षितः भयोत्पादकः आसीत्. सामाजिकान्तर्जालीय पटले चिनारकोरे इत्यनेन उक्तं यत् बडगाम नगरस्य यूस्मर्ग इत्यस्य समीपे कोरा क्षेत्रे ऑपरेशन कोराग संचालितम् आसीत् इति वार्ताः.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7 గంటలు. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీ మారాసు కాశయ్య గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త లావణ్య, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. అనంతరం స్వరార్చన, తర్వాత కవితాగానం వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా వింటారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా లిజినెస్ కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 9:30 వాట్సాప్ ద్వారా వాళ్ళు పంపించినటువంటి మెసేజెస్ చదివి వాళ్లకు నచ్చినటువంటి సాంగ్స్ ని ప్లే చేయడం జరుగుతుంది. 10:00 సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే ఉంటుంది. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటల్ని వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. అనంతరం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో సేంద్రియ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీ, ఈ అంశం గురించి ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో పరిచయం ఉంటుంది. తర్వాత కొన్ని జానపద పాటలు. 7:00 అలనాటి మధుర గీతాన్ని వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో రవిలో మినుము పంట సాగు యాజమాన్యం గురించి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ డి విజయ్ కుమార్ నాయక్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు, జానపద పాటలు. తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వికసిత్ భారత్ వింటారు. తర్వాత విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 8:15 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వింటారు. అనంతరం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాలు వార్తలు, అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ పై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి.

0: 870-001-4242 870-001-4242
1: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు 21 రజతాలు 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన ఆహార ఎరువులు ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్దికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తోందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ టు వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లు సమీక్షిస్తూ రాష్టాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహోర్, రిపబ్లిక్

సౌత్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రాం అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెషవ్ తయ్యూబ్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ, న్యూయార్క్లో భారత్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత విఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16 పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని, రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12 కోర్టు వాయిదా వేసింది. భారత్ జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952 ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్టాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2 వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాల సహా మొత్తం 8 పతకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్

0: ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు 21 రజతాలు 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుందాము. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు వసూళ్లపై ప్రత్యేక శ్రద్ద చూపాలని కమిషనర్ వైభవనందన్ సూచించారు. మంగళవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ విభాగం అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు పన్ను వసూళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలోని ప్రతి డివిజన్లో మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించేందుకు సిబ్బంది ప్రత్యేక ప్రణాళికలతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ తెలిపారు. మంగళవారం నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి పరిశీలించి శానిటరీ ఇన్స్పెక్టర్లకు తగు సూచనలు చేశారు. అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు మార్కాపురంలో జరగనున్న రాష్టస్థాయి అంతర్జిల్లా జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలకు వచ్చే నెల 2వ తేదీ జిల్లా జట్టు ఎంపిక జరుగుతుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు. నెల్లూరులోని సర్వోదయ కళాశాలలో జరిగే ఎంపికకు క్రీడాకారులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కె మాధవికి అదనపు డిఎంఈగా ఉద్యోగోన్నతి లభించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ సిడాప్ సంయుక్తంగా ఈ నెల 30న పొదలకూరులోని ఎస్పీబీవీ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలియజేశారు. మేళాలో 14 కంపెనీలు పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. ఇప్పుడు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీ మారాసు కాశయ్య గారితో పరిచయం విందాము. పరిచయకర్త లావణ్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: నమస్కారం కాసయ్య గారు.
3: నమస్కారం మేడం.

0: ముందుగా మా రేడియో శ్రోతలకి మన ఆర్సిటీ అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
1: ఖచ్చితంగా మేడం. ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. దీనిలో మనకి ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది మనకి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనకి 1982లో ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ఆయన ముందు దీనికి రూపకల్పన మేడం. ఆయన ఉజిరి అనే గ్రామంలో శ్రీ ధర్మస్థలం మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్టు ప్లస్ కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ముగ్గురు కలిసి రూట్ సెట్ అనేటువంటి స్థాపించారు మేడం. అంటే రూట్ సెట్ అంటే రూరల్ డెవలప్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ పేరుతోటి మనకి ఆర్సిటీ నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండటం చూసి ఆయన దీనికి ఏదో ఒకటి మనకి సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన మదిలో అంటే మొలిచిన ఇది ఆలోచన మేడం. ఆలోచనతో కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు తో కలిసి ఈ ఇన్స్టిట్యూట్ ని మనకి రూట్ సెట్ పేరుతోటి స్థాపించారు. అక్కడ కొన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి మనకు బ్యాంకుల ద్వారా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి రుణ సౌకర్యం కల్పించి వాళ్ళని సొంతంగా సెటిల్ అయ్యే విధంగా చేశారండి. తర్వాత ఇది మన కర్ణాటకలో మిగతా ప్రాంతాల్లో కూడా ఆయన విస్తరించారు. అక్కడ కూడా బాగా సక్సెస్ఫుల్ గా కావడంతో మన కొంతమంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంతమంది ఐఏఎస్ల బృందాలని కొంచెం పంపించి దాన్ని ఎగ్జామిన్ చేయమని చెప్పారు. అప్పుడు వాళ్ళు మంచి రిపోర్ట్ ఇచ్చి ఇది బాగుందని చెప్పే వరకు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది దేశమంతా ఎందుకు పెట్టకూడదు, దేశమంతా ప్రతి డిస్టిక్ లో మనం పెడదాము అని చెప్పేసి ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీల్ని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
0: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
1: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని మనం ముఖ్యంగా తీసుకుంటాం మేడం. దాంట్లో 70% మనకి గ్రామీణ ప్రాంతం వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వల్ల కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఎయిమ్ చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. వాళ్ళని అంటే ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, వాళ్ళ ఉన్నత స్థితి తీసుకురావాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
0: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
1: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి. గవర్నమెంట్ జాబ్స్ గాని ప్రైవేట్ జాబ్స్ గాని అందరికీ ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టం చదువుకున్న వాళ్ళందరికీ కూడా. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే ఎవరు జాబ్ ఎవరి కోసమో జాబ్ కోసం అంటే వెతకడానికి అవసరం లేకుండా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే సంపాదించి వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం. అంటే వాళ్ళు సంపాదించడమే కాకుండా మన సొసైటీలో కొంతమందికి కూడా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగే స్థితికి చేరుకుంటారు.
0: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
1: మనకి మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. వాటిలలో మనకి జిల్లాకి అనుగుణంగా అంటే ఇక్కడ ఏదైతే డిమాండ్ ఉంటుందో మన జిల్లాలో వాటిని మనం ఫెమిలియర్ గా ఎక్కువగా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరివిగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగనే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజము, ప్లస్ మనకి మష్రూమ్ కల్టివేషను, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారని. ఇంకా మనకి 74 రకాల కోర్సుల్లో మనకి జిల్లాను బట్టి ఎక్కడైతే వాళ్ళు డిమాండ్ ఉంటుందో ఈ కోర్సులు ఏదైనా సరే మనం కండక్ట్ చేయొచ్చు అండి.
0: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
1: మహిళల కోసం ముఖ్యంగా మనకి టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు,

0: జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ కూడా వాళ్ళ ఇన్కమ్ అంటే జనరేట్ చేసుకునే విధంగా
1: ఆర్థికంగా
0: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. జస్ట్ 1 మంత్ నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్స్ పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఆన్లైన్ మార్కెటింగ్ చాలా బాగా ఉంది.
1: అవును,
0: ఇంట్లో ఉండే మనం నేర్చుకున్న తర్వాత వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ గానీ ఆ ఇన్పుట్స్ గానీ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణా కాలంలో ఖర్చుల గురించి సందేహం ఉంటుంది. ఈ శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
0: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గాని లేకపోతే వసతి గాని దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు గాని ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, రూపాయి కూడా వాళ్ళు పే చేయకుండా.
1: అంటే మనం ఇది నేర్చుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పటి నుంచి మీరు జాయిన్ అయితే అక్కడ నుంచి మీరు అప్పటిలోని ఛార్జెస్ కానీ మొత్తం మీరే భరిస్తారనమాట?
0: మేమే భరిస్తాం మేడం అది.
1: ఓకే అండి,
0: ఛార్జెస్ సహా మేమే భరిస్తాము. భోజనం గానీ సపోజ్ మేము హాస్టల్ లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా భోజనానికి వెళ్లి రావటము, బయటికి వెళ్లి తినేసి రావటం, ఇలా వల్ల ఏంటంటే మనకి ట్రైనింగ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కంటిన్యూటీ ఉండాలి, అంటే నేర్చుకునే 8 గంటలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది
1: కాశీ గారు, హాస్టల్లో ఉండే వాళ్ళకే కాకుండా డైలీ అప్ అండ్ డౌన్ చేసి అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చే వెళ్లే వాళ్ళకి కూడా మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తారా?
0: లేదండి, హాస్టల్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఒకసారి వెళ్లి రావడానికి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మనకి ఛార్జెస్ ఫ్రీగా ఇస్తారు. డే స్కాలర్స్ కి మాత్రం వాళ్ళు అది భరించవలసి ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ గానీ ఏవైనా సరే అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి సంబంధించిన టూల్ కిట్స్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: అంటే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా?
0: మిషన్ కాదు మేడం, మనకి టేప్, కత్తెర, మనకి ఇట్లాంటి ఒక బాక్స్
1: అన్ని ఇస్తారు.
0: ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి
1: ట్రైనింగ్ పీరియడ్ లో. సాధారణంగా శిక్షణా కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే, 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 1 or 2 అంటే 3 items 4 items నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 items ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 items కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనర్స్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారన్నమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణా కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం వర్క్ కి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సిసి కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటదండి. ఏ కోర్స్ తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణా కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్

0: మినిస్ట్రీ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ. వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు వాళ్ళు, రెండు రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే రెండు రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కాబట్టి.
1: ఓకే అండి. మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి, అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్న ఎల్డిఎం గారి ద్వారా మనకి వాళ్ళకి తొందరగా రుణాలు అందే విధంగా రికమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలో అప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్ నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందని. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఆ విధంగా మేము తయారు చేస్తామని ఇన్స్టిట్యూట్లో.
1: మరి మీ సంస్థ ద్వారా శిక్షణ పొంది ప్రస్తుతం సమాజంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారిలో ఒకరి స్ఫూర్తిదాయకమైన విజయం గురించి మా శ్రోతలకు చెప్పగలరా?
0: ఖచ్చితంగానే. ఇప్పుడు మనకి పొదలకూరు దగ్గర ఒక అతను ఏసీ మెకానిజం నేర్చుకున్నాడండి. ఏసీ మెకానిజం నేర్చుకుని అతను ఇప్పుడు పొదలకూరు ఏరియాలో ఇక్కడ ఏ బెల్ట్ తీసుకుంటే ఎక్కడైనా సరే ఏ కంపెనీ ఏసీ వచ్చినా సరే అతనికి కాల్ వెళ్తుంది. అతను ఇన్స్టాలేషన్ గానీ రిపేర్స్ గానీ అతను చేస్తాడు. ఇప్పుడు అతనికి అంటే టైం సరిపోక అతనే ఒక ముగ్గురిని నియమించుకున్నాడు కొంతమందిని, వాళ్ళకి సొంతంగా ఇతనే బైక్స్ కొనిపించి పెట్రోల్ అదే ఇతనే ఇచ్చేసి తను సెటిల్ అవ్వడమే కాకుండా ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేశాడు అన్నమాట.
1: మన దగ్గర శిక్షణ తీసుకుని ఇంకో ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు.
0: అవునండి,
1: చాలా బాగుందండి. ఇంకెవరైనా ఉన్నారా?
0: అలాగనే బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకుని మనకి ఇండస్ట్రీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు అలాగా.
1: ఓకే అండి.
0: మనకి కసుమూర్ నుంచే వెళ్ళారు, మనకి వెంకటాచలం కసుమూర్ నుంచి కూడా అలా నేర్చుకుని ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ మేకప్ మ్యాన్ గా వాళ్ళు చేస్తున్నారు.
1: గ్రామీణ ప్రాంతాల వాళ్ళంతా జాబ్ చేద్దాం కొంచెం నిలదొక్కుందాం అన్నట్టు ఆలోచిస్తుంటారు కదా, మనం సొంతంగా వ్యాపారం చేయాలి, మనం ఇలా ఇంకొకళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన లేకుండా చాలా మంది ఇలా వెళ్తూ ఉంటారు. జాబ్ కోసం చదువుకున్నామా, బయట సిటీస్ కి వెళ్ళిపోయి జాబ్ చేసామా, జాబ్ కోసం సర్చింగ్ దానికోసం కోర్సులు తీసుకున్నామా, ఆల్మోస్ట్ వైట్ కలర్ జాబ్స్ కావాలని యూత్ అంతా అలాగే అనుకుంటున్నారు కదా. సో వాళ్ళకేంటంటే మీరు ఈ కోర్స్ చేసుకుని మీరే స్వయంగా ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అలా చెప్పడానికి అంటే అవగాహన రావడానికి యువతలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ప్రచారం ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి?
0: మేము ఇప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ అని కండక్ట్ చేస్తామండి గ్రామీణ ప్రాంతాల్లో. ఆ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసేటప్పుడు

0: మాతో పాటుగా ఇక్కడ నేర్చుకుని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎవరైతే మారు ఉంటారో వాళ్ళని కూడా మేము అంటే వాళ్ళ భావాలని పంచుకోవడానికి తీసుకెళ్తాము. వాళ్ళు ఏ విధంగా అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు, 10,000 కి 15,000 కి అలా చేసేవాళ్ళు. కానీ స్టార్టింగ్ లో ఆ జాబ్ వదిలి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే దాని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఆ ఇన్కమ్ కూడా పోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. కానీ 1 మంత్ నేర్చుకున్న తర్వాత ఆ 15,000 కాకుండా ఇతను అంటే ఇతను ఇచ్చే విధంగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళని తీసుకుని అవగాహన కల్పిస్తాం అనమాట. అవేర్నెస్ క్యాంప్స్ లో అవగాహన కల్పించడం వల్ల వీళ్ళు కూడా చైతన్యవంతులై నేర్చుకోవడానికి ఎక్కువ మంది మనకి వస్తున్నారండి ఇన్స్టిట్యూట్ కి.
1: అంటే మీరు ఈ ప్రచారం చేసేటప్పుడు ఇంతకుముందు మన దగ్గర శిక్షణ తీసుకొని కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళని వాళ్ళ తీసుకెళ్తున్నారా స్ఫూర్తిగా చూపించడానికి?
0: అవునండి,
1: ప్రచారానికి, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా చూపించడానికి వాళ్ళతో ప్రచారం ఇప్పిస్తున్నానంటారు.
0: అవునండి, అవును,
1: చాలా బాగుందండి.
0: థ్యాంక్ యూ అండి.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి, ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఇమెయిల్ ఐడి ఉంది, RZT నెల్లూర్ RSETINELLORE22@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, అవేర్నెస్ క్యాంప్స్ కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికి ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి రావాల్సిన అవసరం
0: లేదండి.
1: ఒకవేళ అంటే కొంతమందికి గ్రామీణ ప్రాంతాల్లో దీని గురించి అవగాహన ఉండదు కదండి, ఇలా చేసుకుని మనం దరఖాస్తు చేసుకోవచ్చు అంటే, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, డైరెక్ట్ గా సంప్రదించాలి అంటే?
0: మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ గానీ మావి గానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్ లో రాసుకుని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 members. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు, అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్ లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైం మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికి కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్ లో మా DRDA మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి. ఆ DRDA వాళ్ళు ఎక్కువ గ్రూపుల్ని వాళ్ళు మానిటర్ చేస్తారు కాబట్టి SHG మెంబర్స్ ని దాదాపుగా ప్రతి ఇంటికి కూడా DRDA ఒక మెంబర్ ఉంటారు, ప్రతి ఇంట్లో కూడా గ్రూప్ సభ్యులు ఉంటారు. వాళ్ళ ద్వారా ఏంటంటే మేము పీడీలు కొంతమంది మీటింగ్లు కండక్ట్ చేస్తుంటారు, అలాగే APMs VOAలు వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మేము గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ దగ్గరికి చేరుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, తద్వారా అక్కడి నుంచి కూడా మనకి మొబిలైజేషన్ బాగా వస్తుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సుల్లో ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్స్ పీరియడ్ లో ప్రతి కోర్సు లో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్ లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి మనము దాని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అనమాట. అంటే ఫ్లిప్కార్ట్ గాని అమెజాన్ గానీ ఇట్లా ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకుని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ గానీ, దాని ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్ లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది అందించి అన్ని రకాల వాళ్ళని సంసిద్ధులుగా తయారు చేస్తాం మనం ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వ్యాపారం చేసుకుని వాళ్ళు స్థిరపడడానికి, అంటే ఇప్పుడు నేటి కాలానికి తగిన విధంగా, అంటే ఇంట్లో ఉండి చేసుకుంటే మనం సరిపోదు కదండి, ఇప్పుడు ఎక్కడి నుంచైనా మన ప్రొడక్ట్ ని అమ్మగలిగే విధంగా వాళ్ళని తయారు చేస్తాం.
1: మరి RCTలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా, వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేదే అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, ఏ కోర్సులైనా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు.
1: అంటే ఈ కోర్సులు అన్నిటికీ కొంతమంది కొన్ని కోర్సులకు మాత్రమే చేయగలుగుతారు కదా, సో అలాంటి వాళ్ళకి వాళ్ళకి అందరితో కలిపినట్టు కాకుండా వాళ్ళు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళకి కోర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అందరిలాగా కాకుండా. సో అలాంటి వాళ్ళకి సపరేట్ గా స్పెషల్ గా మీరేమైనా కోర్సులు ఇస్తున్నారు?

0: లేకపోతే అందరికీ ఇచ్చినట్టే వాళ్ళకి కూడా ఉంటుందా కోర్సెస్?
1: అంటే దివ్యాంగులు చాలా రకాలు ఉంటారు కదండి, వాళ్ళలో ఎవరైతే అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని కొన్ని రకాల కోర్సులు చేయగలరు మామూలు జనరల్ పీపుల్ తో పాటుగా, వాళ్ళు ఈ కోర్సుల్లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పిడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ లో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా అంటే ఓన్లీ వాళ్ళ పీడబ్ల్యూఎస్ కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనేబుల్ ఇండియా సహకారంతో వాళ్ళ సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి అంటే మన పీడబ్ల్యూడీస్ కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేశాము.
0: ఓకే అండి, మరి నెల్లూరు జిల్లా నుంచి ట్రైన్ అయిన ఎవరైనా దివ్యాంగులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి మీరు కొంచెం చెప్పగలరా?
1: ఇప్పుడు మనకి మనోజ గారైనా ఒకరు ఉన్నారండి, అంటే చాలా మంది ఉన్నారు. ఆవిడ చాలా యాక్టివ్ గా ఫస్ట్ బ్యాచ్ లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. ఆవిడకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాగా నచ్చి మన దివ్యాంగులకి ఏదో ఒకటి ఇంకా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఆవిడ అందరినీ చైతన్యవంతులను చేసి దాదాపుగా మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా దివ్యాంగులకి అందరికీ తెలియజేసేలా చేశారు. సుమారు 500 to 600 మంది రావడానికి కూడా ఆవిడే మూల కారణమయ్యారు వాళ్ళు డెవలప్ అవడానికి, సక్సెస్ఫుల్ గా మారారండి ఆవిడ.
0: ఇప్పటి వరకు ఈ ఆర్సిటి నుంచి ఎంత మంది అయితే శిక్షణ పొంది ఉంటారు?
1: మనకి ఈ ఆర్సిటి ఇక్కడ మనకి నెల్లూరులో 2003 ఎస్టాబ్లిష్ చేశారండి. ఇక్కడ నెల్లూరులో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇంత పూర్వపు ఆంధ్ర బ్యాంకు ప్లస్ స్వర్ణభారతి ట్రస్ట్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఈ ముగ్గురు కలిసి మనకి ఇక్కడ ఆర్సిటీకి సపోర్ట్ చేశారు. వాళ్ళ సహకారంతో 2003 ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు విభిన్న రకాల కోర్సుల్లో సుమారుగా 15,000 మందికి పైగా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశామండి, ఫిమేల్ గాని మేల్ గాని అందరు కలిపి. వారిలో సుమారుగా 9,000 పైగా వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ గా స్థిరపడిపోయారు. దాని ద్వారా మనకి వాళ్ళు ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకున్నారు, ఆర్థికంగా డెవలప్ అయ్యారు అన్నమాట వాళ్ళు.
0: చివరిగా మా రేడియో శ్రోతలు ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
1: నేను వీరేంద్ర హెగ్డే గారు రూట్ సిటీ పెట్టినప్పుడు ఒక ఏ ఉద్దేశంతో పెట్టారనేది ఒక కోట్ చేశారండి, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఆ కోట్ ఏంటంటే, వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో. యువత కూడా ఆ విధంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరున్న చూస్తే గానీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వైపు కంటే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అదే మంచిదని అది ఆ విషయాన్ని ఆయన 80 దశకంలోనే ఆయన తెలియజేశారు. అదే ఇప్పుడు నేను యువతకి చెప్పాలనుకుంటున్నాను.
0: ఇప్పటి వరకు మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకిచ్చి మా శ్రోతలకు ఆర్సిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: థాంక్యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింత వరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాము.
4: ఈ ఉదయం ఏమిటి ఎంత మాయా, తిరుమల గర్భగుడిలో ఉన్న పరిమళం నా ఇల్లంతా వ్యాపిస్తోంది. నా ఇంటి అరుగులు గోడలు మెరిసిపోతున్నాయి. పెరటిలో ఉన్న చెట్లన్నీ ఎంతో ఆనందంగా విరబూసి ఉన్నాయి. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ తిరుమలేశుడు నా ఇంటికి వచ్చాడా, తలుపు తట్టాడా?

ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో కవితాగానం విందాము. రచన మరియు సమర్పణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు.

వాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు మనకు అందించిన కవితా గానం వాన.

వాన దీర్ఘ కవితలోని కవితాఖండికలు. ఒకటి, వాన చినుకులు చినుకులుగా వాన, జల్లులు జల్లులుగా వాన, మెరుపుల్లోంచి మేఘాల మేని విరుపుల్లోంచి తెరలు తెరలుగా వాన, ధారలు ధారలుగా వాన, ప్రచండ భాస్కరుని తేజము నుంచి కోటాను కోట్ల కిరణాలు ప్రసరించినట్లు, మహాసాగరంలోంచి మహోద్ధృతంగా కెరటాలెన్నో ఉద్భవించినట్లు, మేఘమాలికల డోలికల్లోంచి నీటి బొంగలనెత్తి కుమ్మరిస్తున్నట్టు, కడవలు కడవలుగా వాన, విడతలు విడతలుగా వాన. ఏనాటిదో ఈ వాన, ఎన్నాళ్లదో, ఎన్నేళ్లదో, ఏ కాలానిదో, ఏ యుగానిదో, ఎన్ని లక్షల సంవత్సరాల నాటిదో ఎవరికి తెలుసు? ఈ వాన అసలు చిరునామా. ఏ నీటి పొంతలోంచి ఉబికిబుకి వస్తోందో, ఏ దారుల్లోంచి రహదారుల్లోంచి పరుగులెత్తి వస్తోందో, ఎన్నెన్ని వాయువుల సమాహారమై ఏ పవన వీచికల్లోంచి జారుతూ వస్తోందో, ఎన్నెన్ని దూర సుదూర తీర సరోవరాలను దాటుకుని వస్తోందో, వాన జాడ తెలిసిందెవరికి? ఒక్క కాలానికే తెలుసు, కాల ప్రవాహానికే తెలుసు. ఆ ప్రవాహం వచ్చేది వాన నుంచేగా. కొండ మీద పడి బడబడా దొర్లుకొస్తుంది వాన, ఎన్ని గాయాలో ఎవరికి తెలుసు? బండ మీద పడి భళ్ళుమంటుంది వాన, ఎన్ని ఎముకలు విరిగాయో ఎవరికి తెలుసు? ముళ్లకంపల అంపశయ్యలపై హాయిగా పడుకుని తూగుతుంది వాన, చిగురాకుల చివరలను ఉయ్యాలగా చేసుకుని ఊగుతుంది వాన. వానకు ఏ గారడీ విద్యలు తెలియదు, ఏ మంత్రతంత్ర శాస్త్రాలు ఎరుగదు. వానకు తెలిసిందల్లా ఒక్కటే, జలజల రాలిపోవడమే, పడిన చోటల్లా పల్లవించడమే. పూలు పూసేది మొక్క కోసం కాదు, కాయ కాసేది చెట్టు కోసం కాదు. వెన్నెల విరిసినా అంతే, వాన కురిసినా అంతే. అట్లని వానకి మనసే లేదనుకోకండి, వానకి హృదయం ఉంది, అది స్పందిస్తుంది. మూడుబారిన చెట్లను పూయించి అందమైన పుష్పాలను మనకందిస్తుంది. వాన చినుకవుతుంది, నేల మీద బుడగవుతుంది, పిచ్చి మొక్కకు దాహం పోసి ప్రాణమిచ్చే దాతవుతుంది. వాన జల్లవుతుంది, మేఘానికి పిల్లవుతుంది, గొంతిండిన కాలువకి స్తన్యమిచ్చి తల్లవుతుంది. వాన వాగవుతుంది, పులకించే మది అవుతుంది, ఎడారి బతుకులను సేదతీర్చి చల్లని ఒయాసిస్ అవుతుంది. మిన్నుకి మన్నుకి మధ్య దారి చూపెడుతుంది వాన, మనిషికి మనసుకి మధ్య దారం చుడుతుంది వాన. వానలో రాగం ఉంది, సరిగమల సరాగం ఉంది, వానలో నాదం ఉంది, చెలయేటి సంగీతం ఉంది. బాగా ఆలకించి వినండి, ఆ గగనాన ధనించే ఉరుముల మృదంగనాదంలో శృతి ఉంటుంది, జలజలపారే జలపాతపు హోరులో ప్రతిధ్వనించే లయం.

ఉంటుంది కాదంటారా? ఇంకా బాగా వినండి. వినే చెవులకు వినిపించే, చెవులూరించే, మనసూగించే మహాద్భుత సంగీతం వానలో ఉంది. వానలో కవిత్వమూ ఉంది, బోలెడంత తత్వమూ ఉంది. కవుల కంట పడ్డదా వాన కవిత్వమవుతుంది, ప్రేమికుల వంటిపై పడ్డదా ప్రేమకావ్యమై పొంగుతుంది. సర్లేవో పెద్ద వాన, రెండక్షరాల వానే కదా, దీనికింత పెద్ద కథ అనుకోకండి. చినుకు చినుకు కలిసి కాలువలవుతాయి, కాలువలన్నీ కలిసి కలిసి నదులవుతాయి, నదులన్నీ కలసి వెరసి సాగరమై ఉప్పొంగుతాయి. చిలికి చిలికి వానే గాలివానవుతుంది, వాన గాలి కలిసి తుఫానుగా మారుతుంది. ఆ తుఫానే విజృంభిస్తే ప్రభంజనమై విరుచుకుపడుతుంది, ప్రపంచాన్నే తలకిందులు చేస్తుంది.

వానంటే ఒక మహత్తు, అలిగినా ఆగ్రహించినా తప్పదు మరి విపత్తు. మబ్బులోంచి రాలి, గాలిలో తేలి, చినుకులావాలి, మట్టిలో చేరి మొలకలే మొలిపించేది వాన, సృష్టిలో ప్రతిష్ఠితి చేసేది వాన. అంతెందుకు, సకల మానవాళికి మూలాధారం వానరమే కదా. మరి వాన లేకుండా వానరం ఉంటుందా? అన్ని ఆశ్రమాల్లోనూ శ్రేష్టం వానప్రస్థాశ్రమం అంటారే, కాదంటారా? మరి ఏమంటారు? ఒక్క మాట, అసలు వానంటే ఏమిటనుకున్నారు? నూనె దీపాన్ని వెలిగించినట్టు వాన జీవితాన్ని వెలిగిస్తుంది, వాన జీవితంలా మెరుస్తుంది, వాన జీవితంలా ఉరుస్తుంది, వాన జీవితంలా ఉరుకుతుంది, వాన జీవితంలా ఉరుముతుంది, వాన జీవితంలా ముసురుతుంది, వాన జీవితంలా వెలుస్తుంది. రెండవది, అడవిలో వాన. అదిగో అటు చూడండి, అడవంతా వాన, మొక్కలపై వాన, దిక్కులపై వాన, మొక్కవోని దీక్షలా ఎదిగిన వాన, వృక్షాలపై వాన, పూల రెమ్మలపై వాన, కొండ కొమ్ములపై వాన, మండే ఎండకు ఎండే చెట్లపై చిగురుల వాన, కొండ రాళ్లలో రాలిన విత్తనాలకది మొలకల వాన, తీగలు తీగలుగా వాన, పువ్వులు పువ్వులుగా వాన, ఎండుటాకులుగా వాన, రాలుతున్న పండుటాకులుగా వాన, తేనెటీగల తీయని రొదల వాన, గండు తుమ్మెదల ఝంకారంలా వాన, అడవంతా వాన, ఒకటే వాన, వనలక్ష్మి కోసం పరిగెత్తికొచ్చిన వానలక్ష్మిలా వాన, కోళ్లు కొంగలు పిచ్చుకలు శారికలు కమ్మని గానలాహిరులు అందాల వానకోయిలలు, పురివిప్పి ఆడే పించాల నెమళ్లు కులుకుతు నడిచే బాతుల బారులు, చిలుకలు గూబలు చురకత్తుల ముక్కుల డేగలు, అడవంతా ఒకటే కేకలు అవి నల్లటి కాకుల మూకలు, శివంగి పిట్టలు నవరంగి పిట్టలు రంగురంగుల జుట్టుతో లకుమికి పిట్టలు, నక్కలు మేకలు పులులు సింహాలు రివ్వున ఉరికే ఉడతల బుడతలు, జింకలు దుప్పులు అడవి దున్నలు ఆవులు గేదెలు నీటి ఏనుగులు మొసళ్లు, పొట్టి తోకలు పొడుగు మెడలు, నల్లని మూతుల తెల్లని కోతులు తెల్లని కోరలు ఎర్రటి నాల్కలు, ఒకటా రెండా వందలా వేల లక్షలాది జీవాలు భూచరాలు జలచరాలు ఉభయచరాలు కోటాను కోట్ల ప్రాణులు అడవి తల్లికే వరాలు. అన్ని కోట్ల ప్రాణులకి జలం ఇచ్చేదెవరు, దాహం తీర్చేదెవరు? అమ్మా వాన నువ్వే కదమ్మా. అయినా వానంటే మాత్రం అందరికీ అలుసు. అసలు వానంటే ఏమిటో ఎందరికీ తెలుసు.

0: వాన విలువేమిటో దాని బలమేమిటో బీడు భూములకి తెలుసు, మూడు వారిన తరువులకి తెలుసు, ఎండిన కొమ్మలపై వడలిపోతున్న చివుళ్లకి తెలుసు, విహాయసములో విహరించే విహంగాల గొంతులకు తెలుసు, సరోవరాల్లో సంచరించే పక్షుల పాదాలకు తెలుసు, వాన చినుకుల్ని అమృతంగా తాగే చాతక పక్షులకు తెలుసు, తలలెత్తి ఘంకరించే మద గజాలకు తెలుసు, పురివిప్పి క్రేంకరించే వన మయూరాలకు తెలుసు, ఎదగని పూల తీగలకు తెలుసు, వాలిన వరి కంకులకు తెలుసు, పెడచ కట్టిన నాలుకలకు తెలుసు, డస్సిపోయిన ప్రాణాలకు తెలుసు. అసలు వానంటే ఏమిటో, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం తహతహలాడే ఆ మూగ జీవాలకు తెలుసు. అందుకే వాన కోసం అడివంతా కోటి కన్నులతో ఎదురుతెన్నులు చూస్తుంది. వాన వస్తుందంటే చాలు, వనమంతా విరిసి మురిసి పచ్చటి ఆకులను తొరణాలుగా కడుతుంది, అడివంతా పువ్వులా విచ్చుకుని సౌరభాలను కుమ్మరిస్తుంది. వాన కాళ్లెక్కడ కందిపోతాయోనని అడివంతా పచ్చగడ్డిని పరుపులుగా పరుస్తుంది. పచ్చదనాన్నంతా చీరగా చుట్టుకుని రంగురంగుల పూలన్నిటినీ సిగలో తురుముకుని వరుణదేవుని కరుణామృతములా కురిసే వర్షాన్ని కొమ్మల చేతులు సాచి సాదరంగా ఆహ్వానిస్తుంది.
1: శుభోదయం సింహపురి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 జిల్లా సమాచార లేఖ రిలే వింటారు.

0: అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అర్హులైన వారికి సొంత గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ నెల 19న విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు అందజేశారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 19న విశాఖలోని జలవనరుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. విశాఖపట్నం తాగునీటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే మేహాద్రిగడ్డ జలాశయానికి గోదావరి జలాలను తరలించనున్నట్లు వెల్లడించారు. నిరక్షరాశీలు తమ సమస్యలను పోలీసులకు సులభంగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా విశాఖ నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసు శాఖ కియోస్కు యంత్రాలను ఏర్పాటు చేసింది. రాష్టంలోనే తొలిసారిగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ ఫిర్యాదు కేంద్రాలను ఈ నెల 26న రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్బంగా కియోస్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని హోంమంత్రి అభినందించారు. ఇదిలా ఉండగా నెలవారీ నేరాల నియంత్రణలో భాగంగా సుమారు 1,13,00,000 రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని బాధితులకు తిరిగి అప్పగించినట్లు సీపీ బాగ్చి వెల్లడించారు. దేశాన్ని ఐక్యం చేయడంలో హిందీ భాష కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ దివస్ సందర్భంగా ఈ నెల 11న ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవిస్తూ హిందీ భాష అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ విభాగానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ నెల 11న విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్పో 2026ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని పేర్కొన్నారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్స్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సును 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ది, కొత్త అవకాశాలు, పెట్టుబడులపై సదస్సులో చర్చించారు. సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య తెలిపారు. స్వచ్ఛవాయు దివస్ ను పురస్కరించుకుని బీచ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ వాయు నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 8:35. ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. డాక్టర్ నౌషద్ గారితో ఇప్పుడు పరిచయ కార్యక్రమం విందాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ షర్మిలి నౌషిన్, ఎండీ డిఎం కార్డియా

0: కార్డియాలజీ నెల్లూరు ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు, 12 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: శ్రోతలకి నమస్కారం అండి, నేను డాక్టర్ షర్మిలి నౌషీన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్.
0: డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మనం హార్ట్ అటాక్స్ గురించి వింటూ ఉన్నాం, సో అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి?
1: హార్ట్ అటాక్ గుండెపోటు అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో ఏదైనా ఒక రక్తనాళంలో రక్తము గడ్డగట్టి రక్తము ముందుకి ప్రసరణ జరగకపోతే వచ్చే ఇబ్బందిని హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అని అంటామండి.
0: రైట్ డాక్టర్ గారు, ఇక గుండె జబ్బులు గురించి మాట్లాడుకుందాం. గుండె జబ్బులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి? సాధారణంగా గుండె జబ్బులు తీసుకుంటే ఎన్ని రకాలు ఉంటాయి?
1: గుండె జబ్బులు ఎన్ని రకాలు అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం చూసేది గుండెపోటు అన్నమాట, హార్ట్ అటాక్. సో గుండె హార్ట్ అటాక్ అంటే గుండె కండరానికి రక్త సరఫరా అందకపోతే హార్ట్ అటాక్ అంటాము. సెకండ్ వచ్చేసి వాల్వులార్ హార్ట్ డిసీజ్. వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే ఇప్పుడు నేను గుండెలో 4 గదులు ఉంటాయి, అందులో ఒక గది నుంచి ఇంకో గదికి బ్లడ్ సప్లై సర్క్యులేషన్ జరగాలంటే అందులో ఒక కవాటం వాల్వ్ ఉంటుంది అన్నమాట. అట్లా మన 4 గదులకి కలిపి 4 కవాటాలు ఉంటాయి అన్నమాట. సో ఏట్రియా వెంట్రికల్స్ కి 2 కవాటాలు, అలాగే వెంట్రికల్ నుంచి సిరలు ధమనులు అంటాం కదా, అలా ధమనులు అంటే మంచి రక్తాన్ని తీసుకెళ్లేవన్నమాట హార్ట్ నుంచి, అక్కడ 2 వాల్వ్స్ ఉంటాయి. సో టోటల్ గా హార్ట్ లో 4 వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ అదే తెలుగులో అయితే కవాటాలు అంటారనమాట. ఈ కవాటంలో ఏదైనా కవాటాలకి ప్రాబ్లం వస్తే దాన్ని వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, అది మూసుకోనన్నా పోవచ్చు, అంటే ఫ్లో తగ్గిపోయి అది దాని మీద కాల్షియం కానీ ఏదన్నా చేరిపోయి అది క్లోజ్ అయిపోవచ్చు, లేదా 2 కవాటాలు లూజ్ గా ఉండి లీక్ కూడా అవ్వచ్చు అనమాట. సో వాల్వులర్ లీక్స్ ఉండొచ్చు, లేదా క్లోజ్ అయిపోయి రక్త సరఫరా జరగకపోవచ్చు, లేదా లీక్ అంటే బ్యాక్ ఫ్లో ఎక్కువ అయిపోయి ఇబ్బంది రావచ్చు అనమాట. సో కవాటం ప్రాబ్లం అంటే వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇంకొకటి వచ్చేసి కార్డియోమయోపతీస్. కార్డియోమయోపతీస్ అంటే గుండె కండరంలో అబ్నార్మల్ గా వాపు రావటం అనమాట. అందులో మయోపతీస్ లో కూడా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని 3 రకాలు ఉంటాయన్నమాట. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే హైపర్ అంటే ఆ గుండె కండరము వాస్తుంది అనమాట, వాపుగా వస్తుంది అనమాట. నార్మల్ గా మనకి ఒక 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 20 అంటే 2 సెంటీమీటర్స్ లేదా మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ అలా వాపు వచ్చేస్తుంది అనమాట గుండెలో. సో దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. అలాగే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం అంతా పొరంతా పల్సగా అయిపోయి గుండె వాపు వచ్చేసి ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది. సో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యింది అని అంటూ ఉంటారు. సో దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి, ఎన్లార్జ్డ్ హార్ట్ అంటాం అనమాట. రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి కూడా అలాంటిదే, ఇంకొక వెరైటీ ఆఫ్ కార్డియోమయోపతి. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, ఇంకా పుట్టుకతో వచ్చే హార్ట్ డిసీజెస్ కూడా ఉంటాయి. వాల్వులార్ హార్ట్ డిసీజ్ ఎలా ఉన్నాయో, పుట్టుకతో మదర్ కడుపులోనే ఉన్నప్పుడు బేబీకి అంటే బిడ్డకి కొన్ని జబ్బులు వచ్చేస్తాయన్నమాట. అంటే వాల్వులార్ జబ్బులు కానివ్వండి, రంధ్రాలు కానివ్వండి, ఇట్లాంటివి అనమాట, వాటిని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాము.
0: అంటే మనం సాధారణంగా తీసుకుంటే జనరల్ గా మనం చూస్తుంటాం కొంతమందికి గుండె నొప్పికి గ్యాస్ కి తేడా తెలిసేటువంటి అవకాశం లేదు. సో గుండె నొప్పికి గ్యాస్ వల్ల వచ్చేటువంటి, అంటే గ్యాస్ వల్ల వచ్చేటువంటి గుండె నొప్పికి, ఈ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ముందు వచ్చేటువంటి గుండె నొప్పికి తేడా ఏంటి?
1: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పట్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ గుండె పోటులో వచ్చే నొప్పిని గ్యాస్ నొప్పి అనుకునేసి గ్యాస్ టాబ్లెట్ వేసుకొని సైలెంట్ అయిపోతున్నారన్నమాట. తర్వాత అది గ్యాస్ నొప్పి కాస్త గుండెపోటు నొప్పిగా మారి పెద్దదయ్యి సీరియస్ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చి ప్రాణాంతకం వచ్చేంత వరకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది చాలా, దానివల్ల చాలా ఇబ్బందులు పాలైపోతున్నారన్నమాట. సో గుండెపోటుకి గ్యాస్ ట్రబుల్కి తేడా ఎలా తెలుసుకోవాలి అంటే 2 ఒకటే రకంగా వస్తాయి రావటానికేమో, 2 ప్రజెంటేషన్ అంటే 2 గుండె మధ్యలో బోన్ ఉంటుంది అనమాట, రిట్రోస్టర్నల్ రీజన్ అంట, అక్కడ నొప్పి కొంచెం ఛాతీకి కింద భాగంలో కొంచెం పొట్ట మొదలవుతుంది అక్కడ, ఆ ఏరియాలో నొప్పి వచ్చిన రిట్రోస్టనల్ అంటే రెండు ఛాతీల మధ్యలో భాగంలో నొప్పి వచ్చినా, అదే నొప్పి వీపులోకి డైరెక్ట్ గా వీపులోకి పాకినా, ఎడమ చేతికి నొప్పి వచ్చినా, ఎడమ చేతికి ఎడమ భుజానికి అలాగే ఎడమ వైపు ఉన్న నెక్ పార్ట్కి ఎడమ దవడకి ఇలా నొప్పి వచ్చేదంతా గుండెపోటులో వస్తుంది అన్నమాట. సో గుండెపోటులో డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే పెయిన్ చాలా క్లాసికల్ గా ఉంటుంది. క్లాసికల్ చెస్ట్ పెయిన్ అంటే కరెక్ట్ గా అది పేషెంట్స్ ఎలా చెప్తారంటే ఒక పిడికిలిని బిగించి గుండె మీద ఛాతీ భాగం మీద పెట్టి నాకు ఇక్కడ ఏదో బరువు పెట్టినట్టు ఉంది డాక్టర్ గారు అంటారనమాట. సో ఆ బరువు పెట్టిన ఆ ప్లే అక్కడ ఆ ఏరియా ఆ పెయిన్ అక్కడ వరకే ఉండదు, అది వీపులోకి రావచ్చు, ఎడమ చేయికి భుజానికి రా, ఎడమ పక్క అంతా ఎక్కడైనా రావచ్చు అనమాట, తల వరకు హెడ్ వరకు కూడా వస్తుంది ఇది గుండెపోటు నొప్పి. సో ఇది ఒక క్లాసికల్, దీన్ని బట్టి మనము ఓహో ఈ నొప్పి గుండె నొప్పి ఏమో అని మనం ఒక క్లూ అనమాట. అలాగే గుండె నొప్పి వచ్చినప్పుడు కొన్నిసార్లు అది ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది, ఎవరో మన ఛాతీ మీద కూర్చునేసి ఒత్తేసినట్టు గాని లేదా పెద్ద బండరాయి పెట్టేసినట్టు అలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట గుండెపోటులో వచ్చే నొప్పి. సో ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు దవడ నొప్పి మాత్రమే కూడా రావచ్చు, గుండె నొప్పి లేకుండా, గుండె ఖాళీగా అసలు అక్కడ ఏమీ నొప్పి లేకుండా దవడ నొప్పి లాగా రావచ్చు, లేదా ఎడమ వైపు పన్ను నొప్పి కూడా రావచ్చు అనమాట. ఇవి రేర్ ప్రెజెంటేషన్స్, చాలా రేర్ కేసెస్ లో కొన్నిసార్లు నొప్పి గుండె దగ్గర రాకుండా పన్ను నొప్పి కానీ ఈ ఎడమ చంప నొప్పి కానీ అట్లా తల దగ్గర పైన హయ్యర్ పార్ట్ ఆఫ్ ద హెడ్ లో అక్కడ కూడా కొంతమందికి చాలా రేర్ కేసెస్ లో అట్లా రావచ్చు. సో నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంటుందన్నమాట. సో నాలుగడుగులు వేస్తే ఆయాసం రావటము, నడవలేకపోవటము, గాలి అందనట్టుగా అనిపించడము, తల తిరిగినట్టుగా ఉండడము, వాంతి వచ్చినట్టుగా ఉండడము, కొన్నిసార్లు మోషన్స్ అయిపోవడము, కొన్నిసార్లు తల తిరిగి స్పృహ తప్పి పడిపోవడము, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ సింప్టమ్స్ అన్నమాట. గుండె నొప్పితో పాటు ఇవన్నీ కూడా కలిపి కూడా ఉండొచ్చు, ఇలాంటివన్నీ గుండెపోట్లో వస్తాయి. అదే గ్యాస్ట్రబుల్ నొప్పి ఎట్లా ఉంటుందంటే పొట్ట కింద భాగంలో ఎక్కువగా వస్తుంది, అలాగే రెండు ఛాతీల మధ్య భాగంలో కూడా రావచ్చు. కానీ కొంత ఎలా అంటే ఈ గ్యాస్ట్రబుల్ నొప్పి చాలా వరకు ఏదైనా ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్లు అట్లా ఉంటాయి కొంతమందికి, అట్లాంటి వాళ్ళు ఏదన్నా కొంచెం వెంటనే కొంచెం ఏదన్నా తిన్నారంటే కొంచెం తింటే తగ్గిపోతుంది అనమాట కొంతమందికి, లేదా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఈ గ్యాస్ట్రబుల్ నొప్పి అయితే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ రాదు. ఒకవేళ అది గ్యాస్ట్రబుల్ నొప్పి గుండెపోటు కాదంటే గ్యాస్ట్రబుల్ మాత్ర వేసుకొని లేదా సిరప్ ఏదైనా గ్యాస్ట్రబుల్ సిరప్ తాగితే అది తగ్గిపోయి మళ్ళీ కనిపించడం మళ్ళీ రావటం అనేది చాలా రేర్. అదే గుండెపోటు వల్ల వచ్చే నొప్పి అయితే మీరు గ్యాస్ట్రబుల్ మాత్ర వేసుకుంటే ఒక 5-10 నిమిషాల్లో తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేసుకుంటే ఇలా రిపీట్ అవ్వచ్చు అనమాట. ఇట్లా రిపీటెడ్ గా పెయిన్ వస్తుంది గ్యాస్ట్రబుల్ మాత్రతో తగ్గట్లేదు అంటే అది గుండెపోటు అని మనం అనుమానించి వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్.
0: అంటే అసలు కారణాలు ఏంటి మేడం గుండె నొప్పి రావడానికి? కారణాలు
1: గుండె నొప్పి రావడానికి కారణాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని మాడిఫైయబుల్ ఉంటాయి, కొన్ని నాన్ మాడిఫైయబుల్ ఉంటాయి. మాడిఫైయబుల్ అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే షుగర్ ఉండటము, బీపీ ఉండటము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, హ్యాబిట్స్ అనమాట, చెడ్డ అలవాట్లు, సిగరెట్లు బీడీలు కాల్చడము, ఇది ఆల్కహాల్ ఇథనాల్ ఇది తీసుకోవడము, ప్లస్ కొన్ని ఏమో ఏజ్ వల్ల అనమాట. ఏజ్ అండ్ ఫీమేల్స్ మేల్స్ అంటే మగవారిలో ఎక్కువ శాతము గుండె జబ్బులు గుండెపోట్లు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళ కంటే పోలిస్తే.
0: ఎందువల్ల మేడం? కారణం ఏంటంటారు?
1: ఎందువల్ల అంటే మేల్ క్రోమోజోమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ దట్ టెండెన్సీ అనమాట. మగవారి క్రోమోజోమ్స్ ఆడవారి క్రోమోజోమ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో ఆ మేల్ సెక్స్ అనేది ఒక్కటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ మేల్ గా ఉండడం అనేది. విమెన్ లో ఎందుకు తక్కువ వస్తుంది లేడీస్ లో అంటే వాళ్ళు వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఋతుక్రమం ఉన్నన్ని రోజుల వరకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్స్ అనేవి హార్ట్ కి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట హార్ట్ అటాక్స్ రాకుండా. ఎప్పుడైతే ఆ ఋతుక్రమం ఆగిపోయి మెనోపాస్ దశలోకి ఎంటర్ అవుతారో ఫీమేల్స్ అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి సో ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ హార్ట్ మీద అనేది పోతుంది అన్నమాట. అప్పుడు మెనోపాజ్ ఏజ్ లో ఫీమేల్స్ హార్ట్ అటాక్ కి గురయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో అలాంటి ప్రొటెక్టివ్ ఫినామినన్ మెన్ కి లేదు, మగవాళ్ళకి లేదు కాబట్టి

0: ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ రావచ్చు. అలాగే వంశపారంపర్యం, సో పేరెంట్స్కి ఎవరికైనా హార్ట్ అటాక్స్ రక్తనాళాల్లో బ్లాక్స్ అట్లేమన్నా ఉన్నా, పోని పేరెంట్స్కి ఉన్నా లేదా వాళ్ళ అంకుల్స్కి ఇంకెవరైనా పెద్దనాన్న పెద్ద అంకుల్స్ ఎవరికున్నా కూడా వాళ్ళ సిబ్లింగ్స్ కి, వాళ్ళ అదే ఫస్ట్ జనరేషన్ కి ఆ సిబ్లింగ్స్ కి ఎవరికైనా రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటి రోజుల్లో ఇవేమీ లేకుండా కూడా, అంటే షుగర్ బీపీ అలవాట్లు ఏమీ లేకుండా కూడా చిన్న వయసులో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొంతమందికి రక్తము చిక్కబడే తత్వం కూడా ఉండొచ్చు బాడీలో. సో బాడీలో కొంతమందికి థ్రాంబోటిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనమాట. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి కొంతమందికి. అవి ఎందువల్ల అని తెలియదు, ఇంకా దానికి రీసెర్చ్ చేయాలి ఎందుకు అట్లా చిక్కబడిపోతుంది రక్తం అనేది. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 20 ఏళ్ల వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అనమాట. లైక్ హోమోసిస్టీన్ అని, యాంటీథ్రాంబిన్ 3, ప్రోటీన్ సిఎస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. వాటన్నిటికీ టెస్ట్లు చేసుకుంటూ పోతే చాలా ఖరీదైన టెస్టులు అనమాట. ఆ టెస్ట్లు మనం ముందుగానే ఎవరికి చెప్పము, ఎందుకంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదని తెలియదు కాబట్టి. ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు జాబ్ స్ట్రెస్, ప్రొఫెషనల్స్, మెడిసిన్ డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, ఇంకా బిజినెస్ మ్యాన్, అట్లా పోలీస్ ట్రాఫిక్లో ఈ స్ట్రెస్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది ఈ రోజు ఈ మధ్యకాలంలో. సో ఈ స్ట్రెస్ వల్ల కొన్ని బ్యాడ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయన్నమాట. స్టిరాయిడ్స్, కార్టికో స్టిరాయిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి అది హార్ట్ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు అనమాట. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్.
1: అలాగే మేడం, ఈ కొలెస్ట్రాల్ ప్రభావం తీసుకుంటే గుండె మీద కొలెస్ట్రాల్ ప్రభావం ఎలా ఉంటుంది? సాధారణంగా కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ అని మాట్లాడుతుంటారు కదా, సో ఈ కొలెస్ట్రాల్ గుండె మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది?
0: కొలెస్ట్రాల్ అంటే అందులో మన కొలెస్ట్రాల్స్ లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్, రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయండి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా గుడ్ కొలెస్ట్రాల్ తక్కువైనా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్లు ఉన్నాయన్నమాట. సో ఈ మనము రొటీన్ గా అందరము కొలెస్ట్రాల్ చెక్ చేసుకోము ఎప్పుడు, బట్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్ ప్రకారం అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొలెస్ట్రాల్స్ అనేది, బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్, కానీ కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో చేరితేనే మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్ లో కొలెస్ట్రాల్ బియాండ్ ద లిమిట్ ఎక్కువ దాటుతుందో అది ఆ రక్తనాళాల గోడలలో డిపాజిషన్ అవటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఇలా ఈ కొలెస్ట్రాల్ అనేది మనము చిన్నతనంలోనే, అంటే ఈవెన్ ఇన్ మదర్స్ వూమ్ లో ఉన్నప్పుడే ఫ్యాటీ స్ట్రీక్ అనే ఒక స్ట్రీక్, ఒక చిన్న లైన్ లాంటిది స్టార్ట్ అవుతుంది. అది మామూలు న్యాచురల్ ప్రాసెస్ లాగా. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మన వయసు పెరిగే కొద్దీ, మనకున్న స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి, మన ఆహారపు అలవాట్లను బట్టి, మన వ్యాయామం, సెడెంటరీ లైఫ్ స్టైల్, దీన్ని బట్టి అధిక షుగర్ బీపీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఫ్యాటీ స్ట్రీక్ కాస్త కొలెస్ట్రాల్ ముద్ద మాదిరిగా తయారయ్యి రక్తనాళాల గోడలలో డిపాజిట్ అయినప్పుడు రక్తనాళంలో ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోయి రక్త ప్రసరణ అనేది తగ్గొచ్చు అనమాట. సో అందుకని కొలెస్ట్రాల్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, చిన్నప్పటి నుంచే, అంటే పిల్లలు ఒక 12 ఇయర్స్ ఆ ఏజ్ నుంచే చెక్ చేసుకోవడం మంచిది. 12 ఇయర్స్ లో ఒకసారి, 10th క్లాస్ వచ్చినప్పుడు ఒకసారి, ఇంటర్మీడియట్ లో ఒకసారి, ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు ఒకసారి, అలా చెప్తున్నారనమాట. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇప్పట్లో మన పిల్లలందరూ జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు. పిజ్జాస్, బర్గర్స్, బటర్ తినడము, బయట చికెన్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా ఎక్కువ తినడము, అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అవడానికి దారితీస్తాయి కాబట్టి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే కొలెస్ట్రాల్ చేరటం వల్ల రక్తనాళాలులో రక్త ప్రసరణ తగ్గిపోయి హార్ట్ అటాక్స్ కూడా రావటం జరుగుతుంది కాబట్టి.
1: అలాగే మేడం, హార్ట్ అటాక్ గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంట?
0: హార్ట్ అటాక్ ని గుర్తించేందుకు అంటే, ఒకసారి ఇది హార్ట్ అటాక్ అని మనకు భయం తెలిసిపోయిన తర్వాత ఆ పెయిన్, వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఈసీజీ తీయించుకోవాలి. సో ఈసీజీలో అది నిజంగానే హార్ట్ అటాక్ మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఈసీజీలో తెలిసిపోతుంది అనమాట. సో మేజర్ హార్ట్ అటాక్స్ అన్ని ఈసీజీలో తెలిసిపోతాయి. మైనర్ హార్ట్ అటాక్స్ కొన్ని ఈసీజీలోకి బయటికి రావు. ఈసీజీ నార్మల్ గానే ఉంటుంది కానీ హార్ట్ అటాక్ లోపల ఉండొచ్చు. అంటే అప్పుడే ఇంకా బ్లడ్ క్లాట్ అనేది తయారవుతుంది ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఈసీజీలో మార్పులు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం మిగిలిన టెస్టులు లైక్ 2D ఎకోకార్డియోగ్రాము, అదంటే ఏదైనా కండరము సరిగా కొట్టుకోవట్లేదా అనేది మనకి విజువలైజ్ మన కళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇంకొకటి ఇందులో కూడా కొన్నిసార్లు బయటికి రాకపోవచ్చు మేజర్ అటాక్ లేకపోతే. అందుకని రక్త పరీక్ష ఒకటి ఉంటుంది ట్రోపోనిన్ ఐ ట్రోపోనిన్ టి అని. ఇవి కార్డియాక్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ వితిన్ 6 అవర్స్ లో హార్ట్ అటాక్ వచ్చిన 6 అవర్స్ లోపల ఈ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి బ్లడ్ లోకి. అంటే గుండె కండరం డ్యామేజ్ అయినప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చేసే ఈ ఎంజైమ్స్ బ్లడ్ లోకి రిలీజ్ అయ్యి మనకు తెలుస్తుంది అనమాట. సో దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ 3 టెస్ట్లలోనూ తెలియట్లేదు అనుకోండి, అయినా పేషెంట్ కి చెస్ట్ పెయిన్ ఉంది, ఇది గ్యాస్ట్రబుల్ పెయినా మజిల్ పెయినా నర్వ్ పెయినా లేదా హార్ట్ అటాక్ పెయినా తెలుసుకోవాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి. ట్రెడ్మిల్ టెస్ట్ లో తెలిసిపోతుంది పేషెంట్ బాగా నడుస్తున్నారు, 7 నిమిషాలు 5 నిమిషాలకు మించి నడవగలుగుతున్నారు, ఏమి ఆయాస పడకుండా నొప్పి లేకుండా, అండ్ ఈసీజీలో ఏం మార్పులు రావట్లేదు అంటే అది హార్ట్ అటాక్ నొప్పి కాదనమాట. ఇంకా టెస్ట్లు అంటే టీఎంటీ, బియాండ్ టీఎంటీ అంటే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్స్, ఇవన్నీ ఎవరికైతే ఇంకా రిస్క్స్ ఉన్నాయో వాళ్ళకి చేస్తామన్నమాట.
1: రిస్క్ ని బట్టి
0: ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, ఏజ్ ఉంది, అట్లాంటప్పుడు మనము ఇంకా టీఎంటీలో ప్రాబ్లం తెలుస్తుంది. అలాంటప్పుడు మనం యాంజియోగ్రామ్ చెప్తాం, దాంట్లో డైరెక్ట్ గా మనం బ్లాక్స్ ఏమి ఉన్నాయి చూడొచ్చు కాబట్టి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక చికిత్సా విధానం తీసుకుంటే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ ఒకటే మార్గమా?
0: ఆపరేషన్ అంటే అందులో హార్ట్ అటాక్ రాగానే ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాము, చేయగానే మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా. సో మైనర్ బ్లాక్స్ ఉన్నాయా మేజర్ బ్లాక్స్ ఉన్నాయా? మైనర్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, లెస్ దాన్ 50% రక్తనాళమే ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు మందులతో వదిలేస్తాం అనమాట. ఆ 50% పెరగకుండా ఉండడానికి మనం మందులు అడ్వైస్ చేస్తాం. అంతేకాని 50% నార్మల్ అయిపోదు, 50% పెరగకుండా ఉండడానికి అంటే 60-70 అవ్వకుండా ఉండడానికి మన మందులు పనిచేస్తాయి. సో ఈ మందులతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. అంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి, డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వ్యాయామం చేయాలి, రెగ్యులర్ గా మందులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మోర్ దాన్ 50% అంటే మోడరేట్ డిసీజ్, మోడరేట్ అంటే ఒక లెస్ 70%, 50-70% లెస్ దాన్ 80% వరకు జబ్బు ఉన్నా కూడా మనము మందుల మీదే వదిలేస్తాం వాళ్ళని. అంటే పేషెంట్ కి రెస్ట్ పెయిన్ లేదనుకోండి, రెస్ట్ అంటే గమ్మన కూర్చొని పడుకున్నా లేచి కూర్చున్నా అట్లా నొప్పి రావట్లేదు అనుకోండి, మందుల మీద వదిలేస్తాం అనమాట, జబ్బు ఎక్కువగా లేదు కదా అనేసి. అదే కొంచెం 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది నొప్పి వస్తుంది అన్నప్పుడు మనము దీన్ని సిగ్నిఫికెంట్ గా తీసుకుంటాం. సో బియాండ్ 85% లీజన్ ఉందని బ్లాక్ ఉందనుకోండి, కంపల్సరీ వాళ్ళకి మనం ఆపరేషన్, అంటే మీరు ఆపరేషన్ అన్నారు కదా, ఆపరేషన్ అంటే అందులో నాన్ ఇన్వేజివ్ అంటే కోస్ చేసేది కాకుండా అంటే స్టెంట్స్ అనమాట, యాంజియోప్లాస్టీస్. సో యాంజియోప్లాస్టీస్ చేస్తామన్నమాట. ఒక బ్లాక్ ఉందా 2 బ్లాక్స్ ఉన్నాయా 3 బ్లాక్స్ ఉన్నాయో చూసుకొని, సో మనము స్టెంట్స్ ఎన్నైనా వేయచ్చు కానీ అది మనకి అంటే ఈజీగా మనం వేయగలమా, లీజన్ అనేది బ్లాక్ అనేది సింపుల్ గా ఉందా కాంప్లికేటెడ్ గా ఉందా. సింపుల్ గా ఉంటే మనము డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ స్టెంట్స్ వేయచ్చు. బైపాస్ ఆపరేషన్ అంటే భయం ఉన్న వాళ్ళకి లేదా ఇంకా ఎక్కువ పెద్ద వయసు వాళ్ళు
1: 70 ఏళ్ళు
0: స్టెంట్స్ వేయలేని వాళ్ళకి, ఎవరికైతే కాంప్లెక్స్ గా ఉంది లీజన్, కాంప్లికేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్ కి మనం వీలు పడదు అన్న వాళ్ళకి, లేదా స్టెంట్ వేసినా ఈయనకి ఫెయిల్ అయిపోతుంది, మనం ఈయనకి 100% బ్లడ్ సప్లైని అందించలేము, అలాంటి పరిస్థితుల్లో మనం బైపాస్ పంపిస్తాం. కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అనమాట బైపాస్ అంటే, కంప్లీట్ 100% బ్లడ్ ని అందించేది అనమాట అది. అంటే బ్లాక్స్ ని బైపాస్ చేస్తాం, ఆ బ్లాక్స్ ని మనం ఏమి చేయము, కాళ్ళ నుంచి రక్తనాళాలు తీసి పెద్దగా ఉండే రక్తనాళం నుంచి కనెక్షన్ తీసుకొని గుండెకి అటాచ్ చేసేస్తాం అనమాట బైపాస్ లో. ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఆ ఆప్షన్ మనం చేస్తాం అనమాట, యాంజియోప్లాస్టిక్ అని.
1: డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్,
0: డిపెండ్స్ ఆన్ ద

0: నేచర్ ఆఫ్ ద డిసీజ్ బ్లాక్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ జనరల్ కండిషన్ ఎలాగుంది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం.
1: రైట్ మేడం, చాలా విషయాలు చెప్పారు. చివరిగా ఇన్ని రిస్కులు ఉండేటువంటి ఈ గుండె జబ్బు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు ముందస్తుగా తీసుకుంటే మంచిది అంటారు?
0: అంటే గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనము కంట్రోల్ చేసుకోవడం అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్ట్రెస్ ఇవన్నీ కూడా అన్నమాట. బీపీ కంట్రోల్ చేసుకోవడానికి మందులు రెగ్యులర్ గా వాడటము. సో బీపీ పెరగకుండా ఉండడానికి డైట్ కూడా ఇంపార్టెంట్ కదా, అట్లనే సాల్ట్ రిస్ట్రిక్షన్, రెగ్యులర్ గా వ్యాయామం ఇవన్నీ అన్నమాట. డయాబెటీస్ అంటే రెగ్యులర్ గా షుగర్ చెక్ చేసుకోవడము, షుగర్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ మందులు వాడుకోవడము, డాక్టర్ని కలవడము ఇవి. కొలెస్ట్రాల్ కూడా అంతే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, రెగ్యులర్ గా కొలెస్ట్రాల్ మందులు వాడుకోవడం, కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచుకోవడము. సో ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఫైనల్ గా మనం ఏం చేయాలి, ఎక్సర్సైజే ఇంపార్టెంట్. ఇవి కంట్రోల్లో ఉండాలంటే కూడా ఇది చేయాల్సిందే, డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో డైట్ కంట్రోల్ అంటే సాల్ట్ రిస్ట్రిక్షన్ డైట్ తీసుకోవాలి. హైపర్ టెన్షన్ పీపుల్లో డాష్ డైట్ అని అంటారు అనమాట. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి, రోజుకి 4 నుంచి 5 సర్వింగ్స్ అనమాట. ఒక చిన్న బౌల్ తీసుకుంటే 4-5 సార్లు అన్నా ఒక కొన్ని కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అట్లా డివైడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సాల్ట్ రిస్ట్రిక్షన్ చేయాలి, డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్, నార్మల్ షుగర్ లేని వాళ్ళైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉండాలన్నమాట. వ్యాయామం అంటే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే చాలా మంచిది. ఒకవేళ బిజీగా ఉండి రెగ్యులర్ గా వ్యాయామం చేయలేకపోతే వారంలో అట్లీస్ట్ 5 రోజులు వ్యాయామం చేయాలి. 30 నుంచి 45 నిమిషాలు ప్రతిరోజు చేయడం వల్ల చాలా మంచిది హెల్త్ కి. ఏ రకంగా మంచిది అంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కూడా తగ్గుతుంది, ఒక 6 to 8 millimeters బీపీ తగ్గిపోతుంది వ్యాయామం చేయడం వల్ల. అట్లే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ, ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కి దారి తీస్తాయి, కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వ్యాయామంలో యోగా చాలా ఇంపార్టెంట్. ఇందులో మెడిటేషన్ అన్నమాట, రిలాక్సేషన్ ఎక్స్. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, లాఫింగ్ క్లబ్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడు మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి చూసుకోవాలి. సో డిప్రెషన్, డల్ మూడ్ ఇలాంటివన్నీ కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళ పక్కన ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి, మీకు నచ్చింది చేయాలన్నమాట. డాన్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్, ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫ్రెండ్స్తో కలిపి చేసుకోవడం వల్ల మనం చాలా జబ్బుల్ని నివారించుకోవచ్చు, అలాగే గుండె జబ్బు కూడా.
1: రైట్ డాక్టర్ షర్మిల నౌషిన్ గారు, చాలా విషయాలు తెలియజేశారు మా శ్రోతలకు. గుండెపోటు అసలు ఎందుకు వస్తుంది, గుండెపోటు అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, వంశపారంపరంగా గుండెపోటు వస్తుందా లేదా, అలాగే గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి కారణాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. మరో డాక్టర్ తో వచ్చే వారం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
0: నమస్తే.
2: ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నౌషిన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నాము. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అండి. మీరు కూడా హలో అభిరుచిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 0861233310 నెంబర్కి కానీ, 0861233312 నెంబర్కి కానీ కాల్ చేసేయండి. ఫస్ట్లీ మనం సైనికుడు సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందామండి. కార్తిక్ కారుణ్య ఇద్దరు పాడారు, అలాగే హరిణి మాలతి. అంటే డిఫరెంట్ మల్టిపుల్ వాయిస్ మనకి ఈ పాటలో వినిపిస్తూ ఉంటుంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అండ్ వేటూరి గారి రచన.

0: హలో అభిరుచిలో ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: నమస్తే మేడం. హలో,
0: హలో నమస్తే అండి, ఎవరు?
1: తుమ్మల చర్ల గోపినాథ్ మేడం, బుచ్చిరెడ్డి కాలనీ నుంచి.
0: ఓకే గోపినాథ్ గారు, చెప్పండి ఏ మూవీలో పాట విందాం?
1: ఈరోజు నా మిత్రుడు సాగర్ భాష మనవడు మన్సూర్ జితిన్ రాజు మేడం, ఆయనకి శుభాకాంక్షలు చెప్పుకోవాలి మేడం.
0: ఓకే, మీరు సాంగ్ చెప్పేసేయండి ఫస్ట్.
1: అంకుశం సినిమాలో నేను తప్పు చేయలేదు చట్టాలను ధిక్కరించే అనే పాట ఉంది మేడం,
0: ఓకే
1: కోరుతున్న శ్రోతలు మేడం. నా మిత్రుడు కాదర్ బాష, మహమ్మద్ రఫీ, జాకీరు, అహోబుల వెంకటేశ్వర్లు, పాలిం చోలయ్య, టీవీ మెకానిక్ చలపతి, ఆర్మగం, తుమ్మా వాసు.
0: ఓకే, మీ ఫ్రెండ్స్ అందరి కోసం మరి సాంగ్ వచ్చేస్తుంది, వినేద్దాం.

చేయలేదు. చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని ధిక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనులకు.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: మేడం కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం సంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నానండి, చెప్పేసేయండి.
1: సినిమా మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికీ నమస్కారాలు. మేడం త్రిశూలం మేడం సినిమా పేరు.
0: ఓకే.
1: రాయిని ఆడది చేసిన రాముడు అనే పాట ఉంటుంది మేడం. మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటి అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: ముందుగా గౌరవనీయులైన తమనం నాగేశ్వరరావు గారికి, సావిత్రి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. చెప్పేసేయండి మీ పేరు, ఏ మూవీలో పాట?
1: మేడం, ధనలక్ష్మి పురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మూవీ పేరు చెప్పేసేయండి
1: మేడం. ఈరోజు తాజ్మహల్ సినిమాలో శ్రీకాంత్ గారికి తాగిపోయే నీలి మేఘం ఫస్ట్ కాలర్ నా మిత్రుడు గోపీనాథ్ పేర్లు మొత్తం చెప్పేశాడు. కొత్త పేర్లు, రెండు పేర్లు చెప్తాను మేడం. అన్నాపురం నుంచి చాపల వెంకటేశ్వర్లు, సెవెన్ హిల్స్ టైలర్ కృష్ణన్న, తపలా మస్తాను.
0: ఓకే అండి, అందరికోసం వినేద్దాం సార్.

0: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084154 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
2: నెక్స్ట్ కాలర్, మేబి లాస్ట్ కాలర్. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: నా పేరు బండార్ శంకరయ్య.
2: ఓకే,
3: సాగర్ సంఘంలో నుంచి ఓం నమస్తే వాయని సాంగ్ వినిపించండి మేడం.
2: ఓకే అండి, విందమ్మా. థ్యాంక్ యూ.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:30. ఇంతవరకు హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని విన్నాము. ఇప్పుడు హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే పాటల్ని వినబోతూ ఉన్నాము. మెసేజెస్ పంపించేసేయండి. మీరు కూడా 7901084154 నెంబర్కి మెసేజ్ పంపించండి. మరి మీకు కావలసిన పాటల్ని వినేద్దాం. ముందుగా గుడ్ మార్నింగ్ ఆకాశవాణి నమస్తే అంటూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఎగిరే పావురమా సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప వినేద్దామా?

హలో అభిరుచిలో నెక్స్ట్ మెసేజ్ అండి. హిట్లర్ సినిమాలోని పాట కావాలి అని మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి, సోనిక అన్వాల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కోరుతున్నారు. తప్పకుండా వినేద్దాం.

ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని కొన్ని ఉంటాయండి, ఎప్పటికీ కూడా అవి అలా మెరిసిపోతూ, అంటే మనకి పచ్చగా కలకలలాడుతూ ఉంటారు కదా, అలా ఉంటాయి. అలాంటి పాటల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా అంతేలేండి. యా, నెక్స్ట్ వినేద్దాం. 16th మూవీలోని పాట కావాలి అని నల్లమ్మ పాపిన్నేపాలెం నుంచి కోరుతున్నారు, వినేద్దాం.

ఓకే, నెక్స్ట్ మెసేజ్. గుడుంబా శంకర్ సినిమాలోని పాట కావాలి అని ఊటుకూరు నుంచి అరుణ, మోహన్, దివ్యబాయి, అజయ్, శృతి కోరుతూ ఉన్నారు. ఓకే అండి, ఇంకా మన కోసం చాలా మెసేజెస్ వచ్చాయి, ఒకసారి చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్ సింహపూర్ ఎఫ్ఎం, ధనలక్ష్మీపురం నుంచి జాకిర్ గారు మా ఫ్రెండ్స్ అందరి కోసం మంచి పాట అంటున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ ఎఫ్ఎం మెసేజ్, ఎనీ సాంగ్ అంటూ ఉన్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. ఓకే, గుడ్ మార్నింగ్ సింహపూర్ ఎఫ్ఎం. వాట్సాప్ మెసేజెస్లో పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ అంటున్నారు. ఓకే అండి, నెక్స్ట్. చిన్నోడు పెద్దోడు సినిమాలోని పాట కావాలి అని కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. ఓం భీమ్ బుష్ సినిమాలోని పాట కావాలి అని ఏ సుకన్య గుంతకల్ నుంచి కోరుతున్నారు. అవునండి, సింహపురి ఆకాశవాణికి శుభాభివందనాలు. ఏదైనా ఒక మంచి పాట అంటూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుంచి శ్రీరామ హనుమాన్

వసంత, హరీష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కోరుతున్నారు. ఓకే, హాయ్ హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య రాస్తూ ఉన్నారు. మనశంకర్ వరప్రసాద్ సినిమాలోని పాట విష్ చేస్తూ ఉన్నారు. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, భలే మావయ్య సినిమాలో పాట కావాలని సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. సంధ్యా సినిమాలో పాట కావాలి అని రామకృష్ణ, సంగీత నారాయణ రెడ్డిపేట, ఈశ్వరయ్య తోట నుంచి కోరుతూ ఉన్నారు. ఓకే, గ్యాంగ్ లీడర్ చిత్రంలోని పాట కావాలి అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు కోరుతూ ఉన్నారు. నెల్లూరు సింహపురి వారికి గుడ్ మార్నింగ్. సింధూర పువ్వ సినిమాలో పాట కావాలి అని దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కోరుతున్నారు. ఓకే, ఎనీ సాంగ్ రీడ్ అవుట్ మై నేమ్ అంటూ ఉన్నారు. హితేంద్ర దాస్ అస్సాం నుంచి. ఓకే, హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జీ గారికి శుభోదయం. శశిరేఖ పాట కావాలి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వాళ్ళు. అడవి రాముడు సినిమాలోని పాట కావాలి అని లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం కోరుతున్నారు. ఘర్షణ సినిమాలో పాట కావాలి అంటున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. గణాయకాయ పాట కావాలి అని బుచ్చి నుంచి కోరుతూ ఉన్నారు. ఎవరు? ఓకే, స్టాఫ్ అట, ఎవరు స్టాఫ్ పేరు మెన్షన్ చేయలేదు. గుడ్ మార్నింగ్, కార్యక్రమాలు వింటున్నాము, మా కోసం సమరసింహారెడ్డి సినిమాలో పాట కావాలి అని జయలక్ష్మి బెంగళూరు నుంచి కోరుతున్నారు. ఓకే, శుభోదయం, కార్యక్రమాలు వింటున్నాము, ఖైదీ నెంబర్ 1 సినిమాలో పాట కావాలి అని రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఓకే, గుడ్ మార్నింగ్, హలో బ్రదర్ సినిమాలో పాట కావాలి అని సంజయ్, స్వాతి, భరత్ కోరుతున్నారు బెంగళూరు నుంచి. ఓకే అండి, లక్ష్మమ్మ, కిషోర్ గనగల్లు విలేజ్ నుంచి కోరుతూ ఉన్నారు. బొబ్బిలి పులి సినిమాలో పాట కావాలి అంటున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం అంటున్నారు. ధనలక్ష్మీపురం నుంచి వంశీ రాస్తూ ఉన్నారు, ఎనీ సాంగ్ అంటున్నారు. దొంగ మొగుడు సినిమాలో పాట కావాలి అని కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్నా పాసి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. రాక్షసుడు సినిమాలో పాట కావాలి అని బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ ఎద్దు మైలారం నుంచి కోరుతున్నారు. మా కోసం చిన్నోడు పెద్దోడు సినిమాలో పాట అంటున్నారు బండారు త్రిమూర్తుల గుప్త గారు. అలాగే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి రాస్తూ ఉన్నారు. అతడు సినిమాలో పాట కావాలి అని పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. ఓకే అండి, మరి ఇప్పుడైతే మనము గుడుంబ శంకర్ సినిమాలో పాట వినేద్దాం.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అనంతరం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు రిలే ఉంటాయి. కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దేశంలో ఎక్కువ మంది ప్రజలు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నప్పటికీ వారికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం చాలా తక్కువగా ఉండేది. చిన్న సూక్ష్మ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, కూలీలు, కార్మికులు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చే వ్యక్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు అభివృద్ది చెందకుండా పేదరికం కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం పెద్ద భాగం ఉండటం వల్ల వారికి సరైన ఆర్థిక మద్దతు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఈ నేపథ్యంలో సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఆలోచనల ఫలితంగా 2015లో ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రారంభమైంది. తద్వారా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం యువత, మహిళలు, వెనుకబడిన అణగారిన వర్గాల వారికి వ్యవస్థాపకులుగా మారే అవకాశం కల్పించింది. కార్పొరేట్ కాని వ్యవసాయేతర చిన్న సూక్ష్మ సంస్థలకు రుణాలను మంజూరు చేసే ముద్రా యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 ఏప్రిల్ 2015న ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముద్రా యోజన అనేది కేవలం రుణాల పథకం మాత్రమే కాకుండా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించి, స్వయం ఉపాధిని పెంచి, దేశ ఆర్థికాభివృద్దిని బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా చెప్పవచ్చు. 2015లో ప్రారంభమైన ముద్రా యోజన ఇప్పటిదాకా కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఆమోదించి నిధులను విజయవంతంగా లబ్దిదారులకు పంపిణీ చేసింది. చిన్న వ్యాపార వర్గాలకు గల వ్యవస్థాపక సామర్థ్యంపై ముద్రా యోజన నమ్మకాన్ని చాటింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దళారుల బారి నుంచి ప్రజలను విముక్తం చేసింది. ఆర్థిక వనరులతో సాధికారత కల్పించి ఆర్థికంగా, సామాజికంగా వారిని బలోపేతం చేసింది. దేశంలో వ్యవస్థాపన రంగ రూపురేఖలను మార్చేసిన లక్షలాది విజయగాథలు దేశ నలుమూలలా వినిపిస్తున్నాయి. పేద కార్మికుల ఆర్థికాభ్యున్నతి లక్ష్యంగా ముద్రా యోజన ఒక ఉద్యమంలో రూపొందడాన్ని ఈ పరిణామం ప్రస్ఫుటం చేస్తోంది. విద్యావంతులైన యువత సహా ఔత్సాహిక వ్యవస్థాపకుల తరానికి నిధులు సమకూర్చి వారి కలల సాకారానికి దోహదం చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. సమ్మిళిత అభివృద్ది, అణగారిన వర్గాలకు చేరువ కావడం లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని ప్రబోధించే అంత్యోదయ స్ఫూర్తికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమనే విశాల ప్రజాహితం దిశగా ముద్రా పథకం ద్వారా వ్యక్తులకు సాధికారత కల్పించి దేశ ప్రగతిలో వారిని చురుకైన భాగస్వాములుగా మార్చింది. ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు చిన్న వ్యాపారాలు నడుపుతూ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో తమవంతుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ అధికారిక సంస్థాగత ఆర్థిక పరిధికి దాదాపు వెలుపలే ఉండిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా ముద్రా పథకాన్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి తెలిపారు.
1: ముద్రా యోజనకి బహుత్ బడి భూమిక హై. బినా గ్యారంటీకి బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిఛడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా వర్గ్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజనా కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రుణ కే తౌర్ పర్ దియే గయే హై. 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు మొత్తం 12 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత స్వల్ప చేయూతతోనే చిన్న వ్యాపారాల యజమానులు గణనీయ ప్రభావం చూపగలరు. ఈ తరహా ఆలోచనే ప్రధానమంత్రి ముద్రా యోజన రూపకల్పనకు దారితీసింది. చిన్న ఆర్థిక వ్యవస్థల పనితీరును సుగమం చేసే వేదికగా ఉపయోగపడే ముద్రా పథకం ఈ చిన్న వ్యాపారాల వృద్ధికి మద్దతును ఇస్తుంది. ముద్రా రుణాలు 3 రకాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. కిషోర రుణాల కింద 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తరుణ్ రుణాల కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తరుణ్ రుణాలతో పాటుగా తరుణ్ ప్లస్ పేరిట కొత్త కేటగిరీని తీసుకువచ్చారు. దీని కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు, మరమ్మతులు చేసేవారు, డ్రైవర్లు, గృహ ఆధారిత వ్యాపారులు, వీధి వర్తకం చేసేవారు సహా 5.5 కోట్లకు పైగా చిన్న తరహా యూనిట్లు ఉన్నాయి. వీరంతా ఆర్థిక వనరుల కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీ రుణాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ వ్యాపారులు 24 నుంచి 36% దాకా వడ్డీలు వసూలు చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ చిన్న వ్యవస్థాపకుల సామర్థ్యంపై వాటికి నమ్మకం లేక రుణమివ్వడానికి నిరాకరిస్తాయి. అయితే ఈ వ్యక్తులపై విశ్వాసం ప్రకటించడమే దేశం ముందడుగుకు ఏకైక మార్గమని నేడు సుస్పష్టమైంది. ఆ నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో సూక్ష్మ పరిశ్రమల అభివృద్దితో పాటు రీఫైనాన్స్ సంస్థ లేదా ముద్రా కార్యక్రమంతో వినూత్న రీతిలో ముందడుగు వేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కృషి లక్షలాది ప్రజలకు ఆర్థిక సాధికారత కల్పనలో కీలక పాత్ర పోషించింది. యువతరానికి మహిళలకు సాధికారత కల్పించినప్పుడే సమాజం కూడా పురోగమిస్తుంది. కాబట్టే కోట్లాది మహిళలకు వ్యాపార సౌలభ్యం కల్పిస్తూ ముద్రా రుణాలు మంజూరయ్యాయి. ముద్రా యోజన కింద 68% పైగా, స్టాండప్ ఇండియా కార్యక్రమం కింద 82% పైగా మహిళా వ్యవస్థాపకులకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2025 గణాంకాల ప్రకారం ముద్రా పథకం కింద మొత్తం రుణాల సంఖ్య 52.07 కోట్లు ఉండగా ఆ రుణ మొత్తం 33.19 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాల సంఖ్య 1,01,66,870గా ఉండగా ఆ రుణ మొత్తం 1,21,008 కోట్ల రూపాయలుగా ఉంది. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రుణ ఖాతాలలో 71% మహిళా లబ్దిదారులు కాగా, పీఎం ముద్ర కింద మంజూరైన రుణ మొత్తంలో 48% వారికి లభించింది. వీటిలో 99% రుణాలు శిశు కిశోర విభాగాల మహిళలకు మంజూరు కావడం విశేషం. ముద్రా యోజన పథకం రుణాల పరిధిని పెంచుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: साथियों, बीते वर्षों में करोड़ों लोगों को एंटरप्रेन्योर बनाने का काम मुद्रा योजना ने किया है. करोड़ों की संख्या में इस योजना से जॉब जनरेट हुए हैं. लाखों लोग जॉब क्रिएटर भी बने हैं. इस सफलता को देखते हुए अब भाजपा ने और एक संकल्प लिया है. अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपए हुआ करती थी. अब भाजपा ने इसे बढ़ाकर 20 लाख रुपए करने का इरादा किया है.
0: దశాబ్దాల కిందటే ఇలాంటి పథకం అమలై ఉంటే ప్రజలు ఉపాధి వేటలో వలసబాట పట్టే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దశాబ్దాల తర్వాత ఇవాళ నిరుపేదలు కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా రుణం పొందుతున్నారు. సామాన్యులు ఈ రుణ సాయంతో వ్యవస్థాపకులుగా మారే అవకాశం లభిస్తోంది. దేశంలో ఇప్పుడు ప్రతిభకు కొరత లేదు. ఏ రంగంలో ఉన్నా ఏ వర్గం వారైనా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. చేయాల్సిందల్లా దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే. ఆ మేరకు ప్రజల ప్రతిభా నైపుణ్యాలను ముద్రా యోజన వెలికితీస్తోంది. ముఖ్యంగా యువతను బలోపేతం చేస్తోంది. ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే అది మరింత వికసించి ప్రజల జీవితాల్లో ప్రగతిశీల మార్పులు తెస్తుంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు అభివృద్ది చెందడానికి, వాటి ఉత్పత్తి పంపిణీ సామర్థ్యాలను పెంచడంలో సహాయపడటానికి వడ్డీరహిత అతి తక్కువ వడ్డీ రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించే ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపుతూ,
2: The limit of Mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh for those entrepreneurs who have availed and successfully repaid previous loans under the Tarun category. Enhanced scope for mandatory onboarding in TREDs. For facilitating MSMEs to unlock their working capital by converting their trade receivables into cash, I propose to reduce the turnover threshold of buyers for mandatory onboarding on the TREDS platform from rupees 500 crore to 250 crore rupees. This measure will bring 22 more CPSEs and 7,000 more companies onto the platform.
0: ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 20% పైగా రుణాలు తొలిసారి సొంత వ్యాపారం ప్రారంభించే లేదా తొలిసారి రుణం కోరే వ్యక్తులకు ప్రధానంగా మంజూరయ్యాయి. కాబట్టే ఒకనాడు నిరుద్యోగులుగా ఉన్నవారు నేడు ఉపాధి సృష్టికర్తలయ్యారు. ఇక ఈ రుణాల్లో మహిళల వాటా దాదాపు 68% కావడం గమనార్హం. ముద్రా యోజనతో మహిళల ఆర్థిక శక్తితో పాటు సామాజిక నిర్ణయాలలో వారి భాగస్వామ్యం కూడా పెరిగింది. అలాగే ఈ రుణాల్లో 50% పైగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక సార్వజనీనతకు ముద్రాయోజన ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. వ్యాపారాల ప్రారంభంపై యువత కళల సాకారానికి ఒక వేదికను చూపడంలో ముద్రాయోజన సఫలమయ్యింది. ఈ పథకం అమలుతో దేశమంతటా కుటుంబ జీవన శైలి మెరుగుపడిన ఫలితంగా గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. అంతేగాక స్వయం ఉపాధితో ఇతరులకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ముద్రాయోజన ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా ఆర్థిక సామాజిక చేయూత ద్వారా అన్ని వర్గాల సాధికారతకు తోడ్పడే పథకంగా నిలుస్తోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలో ఇప్పటిదాకా ఇదే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనతగా చెప్పవచ్చు. దేశంలో ప్రాథమిక వ్యవస్థాపన స్వరూపాన్ని ప్రధానమంత్రి ముద్రాయోజన మార్చివేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విధంగా ఆర్థిక సామాజిక సార్వజనీనత వైపు గణనీయ పురోగమనానికి తోడ్పడింది. ఈ పథకంతో అసంఖ్యాక కొత్త వ్యవస్థాపకులు తమ సొంత వ్యాపార వాణిజ్య స్వప్నాలను సాకారం చేసుకునే వీలు కలిగింది. మహిళలు, మైనారిటీ వర్గాలకు కొన్నేళ్లుగా ఈ పథకం సాధికారత కల్పిస్తోంది. ఆర్థిక అభ్యున్నతి అవకాశాల సృష్టితో మరింత సమగ్ర వృద్దికి తోడ్పడే వాతావరణాన్ని ఏర్పరిచింది. రుణ పరిమితి 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించడంలోనే కాకుండా మరింత సమాన సంపన్న భవిష్యత్తు వైపు దేశానికి సారథ్యం వహించడంలో ముద్రాయోజన కీలకపాత్ర పోషిస్తూనే ఉంటుంది. ముద్రాయోజన పథకం దేశంలో సూక్ష్మ చిన్న వ్యాపారాల అభివృద్దికి కీలకపాత్ర పోషించిన విజయవంతమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువత, మహిళలు మరియు చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందుతూ స్వయం ఉపాధిని ప్రారంభించే అవకాశాన్ని పొందారు. ఇది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వృద్దిని ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల ఫలితాలను అందించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వర్గాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ విధంగా ముద్రాయోజన పథకం దేశ ఆర్థిక సమగ్రాభివృద్దికి దోహదపడుతూ స్వయం ఉపాధి కల్పనలో ఒక స్థిరమైన మార్గాన్ని సృష్టించిన విజయవంతమైన పథకంగా చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రం నుంచి పాటను కోరుతున్న శ్రోతలు

సందర్భాన్ని అవపోసన పట్టి ముందుగా వినేవారి మనసును చదివి సదా మధురమైన చలనంతో భాషించే ధ్వని రూపం వారే కళామతల్లికి ప్రియ సంతానం. ఇది ప్రతిభను ప్రసన్నం చేసుకొనటానికై చేసే మహాయజ్ఞం. అనువాదం అంటే సర్వసమ్మతంతో చేసే స్వరనాదం. అనువాదం అంటే అందరూ ఆమోదిస్తూ ఆస్వాదించే ఒక అవధానం. కడుప్రియంగా కళామతల్లి ముద్దుబిడ్డలు పఠించే ఒక వేదం. ఒకరిపై ఖేదం మోదం వారి వాచో రచన శిల్పంపై ఆధారపడి ఉంటుందని సుందరంగా ఆంధ్రీకరించి అమృతతుల్యంగా వర్ణించారమ్మా. రేడియో అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లి ఎంత మేలు చేస్తుందో ఉల్లి అంతకంటే ఎక్కువ మేలు చేస్తుంది. అలాగే చలువ చేసే పెరుగుల చల్లగా రోజంతా కూడా కష్టపడి ఇంటికి చేరుకుని మతివాసనతో ఇంటికి చేరిన మనిషి మనసును చల్లబరిచే ఒక అద్భుతమైన అమ్మలాంటిది. ఈ మాటలతో ఎన్నో దృశ్యాలు చూపించారు. అందుకే కనిపించే చరవాణిని మీరు వచ్చిన రోజు కాస్త పక్కన పెడతానులేండి. చనబండ నుంచి వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ నైస్ ఇంటర్ప్రిటేషన్ అండి. చాలా మంచి భావాలను పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జేస్వి అంటూ పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు, రేఖా సాయి అండ్ మోనికా, మీరందరూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ ఇక్కడ. సో వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు మన కోసం మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ చేసినందుకు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది అని అడిగాను. సో చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాజేష్ ఫ్రం హిందూపూర్ నుంచి, జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, భాస్కర్ గారు పెడన నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలంపోలయ నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మొదటి ప్రశ్నకి నా ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ కడప నుంచి వినయ్, హాయ్ జయశ్రీ సీతా తేజు, హలో వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ మెసేజ్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. సాయి ఫ్రమ్ కంబం, రైట్ ఆన్సర్ పంపించినందుకు ధన్యవాదాలు. జవాబు తెలియటం లేదు అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు. సో నేను చెప్తానండి జవాబు. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ వాసు గారు సరైన ఆన్సర్ పంపించారు. శుభోదయం జయస్వి. కవిత, జోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి, కోనకొండ్ల రమణరావు గారు, సో వీరందరూ పంపించారు, ఫ్రాన్స్ అయితే కాదు. అండ్ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు సరైన ఆన్సర్ అందించారు. ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి శుభోదయం జయస్వి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. హాయ్ ఆర్జే జయస్వి, ఒక పాట పాడండి, మీరు చాలా బాగా పాడతారు. ఫ్రమ్ కొడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్, తప్పకుండా అండి. హాయ్ జయస్వి అంటూ హరివిల్లుకి స్వాగతం తెలియజేస్తూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే గుడ్ మార్నింగ్, మీ పేరు కూడా పంపిస్తే బాగుంటుంది కదా ఆన్సర్ తో పాటు. సరే సార్, మీ పేరు కూడా పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ జయస్వి గారు అంటూ రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి పంపించారు. నమస్తే, శుభోదయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అండ్ అలాగే హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు, నేను చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సీతా మేడం రాలేదు, ఏమైంది? సీతా మేడం కొంచెం లీవ్ తీసుకున్నారు, తొందరలో కలుసుకుంటారు. త్రినాథరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్. వెల్, నేనైతే ఇప్పుడు ఆన్సర్ చెప్పేనా? సో నేను అడిగిన క్వశ్చన్ కి అందరూ ఆన్సర్స్ పంపించారు. ఇటీవల భారత శుక్రయాన్ మిషన్ లో ఏ దేశం చేరింది నా ప్రశ్నకి? స్వీడన్ రైట్ ఆన్సర్ అనమాట. అంతరిక్ష అన్వేషణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ స్వీడన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన శుక్రయాన్ మిషన్లో చేరుకుంది. శుక్రయాన్ ను వీనస్ ఇంకా ఆర్బిటర్ మిషన్ అని కూడా అంటారు, దీన్నే VOM అని కూడా పిలుస్తారు. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. వింటున్నారు వివిధ భారతి FM 101.3. సో నెక్స్ట్ క్వశ్చన్, నవరస భరిత హర్విలులో భాగంగా ఈనాటి నా రెండో ప్రశ్న, ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? ఎపిస్ మెలిఫెరా అనేది ఏ జాతికి చెందినది? సో కాస్త ప్రశాంతంగా ఆలోచించి నాకు ఆన్సర్ పంపించండి.
ఎపిస్ మెలిఫెరా ఏ జాతికి చెందినది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు

సబ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం యారో ఇవన్ అదేనండి మన తెలుగులో నీవెవ్వరు నీవెవ్వరు ఈ పాట NH4 మూవీ నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: Aarti FM 101.3. ఏజ్ మరి అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపించారు అండ్ చాలా క్లారిఫికేషన్స్ కూడా పంపించారు బాస్. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి ఆన్సర్స్ ని నా కోసం పంపించినందుకు. ఇంతకీ మీరు కూడా క్వశ్చన్ వినాలి అనుకుంటే అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అని అడిగాను. సో మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ గారు, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్స్ పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి. అండ్ కమింగ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటూ త్రినాథ్ రావు గారు పంపించారు. థ్యాంక్ యూ అండి. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, పర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదుజే, సక్కుబాయ్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మధుసూదన్ రెడ్డి గారు పాపినేని పల్లి నుంచి రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్, జయశ్వి, సీత అండ్ తేజు రైట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం. వాసు గారు రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి. అనురాధ గారు అండ్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. కోనకొండ రమణ రావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు. అండ్ తేను పాలంపోలే గారు ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి గారు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గారు రైట్ ఆన్సర్. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ తిమ్మరాజు ఫ్రం రాయదుర్గం అనంతపూర్ జిల్లా నుంచి. తిమ్మరాజు గారు నమస్కారం, వెల్కమ్ వెల్కమ్ టు నవరస భరిత హర్విల్లు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఈ వర్గానికి చెందింది అంటూ సత్యా భార్గవి తారిపత్రి నుంచి పంపించారు అనంతపూర్ డిస్టిక్ నుంచి. సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అది సంగతి అండి అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మంచి ఆన్సర్ పెట్టారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మనకి. ఎవరు మేడం, మీరు సాంగ్ చాలా బాగా పాడతారు, ఒక సాంగ్ పాడండి. సో ఖచ్చితంగా పాడి వినిపిస్తాను గౌతమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ రైట్ ఆన్సర్ బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుంచి. విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే శుభోదయం అంటూ నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ భాష. అండ్ ఏపీ మెలిఫెరాస్ ఓకే ఈ జాతికి చెందింది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. సో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు సార్ మీరు. సో తప్పకుండా సరే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. యానిమల్ ఇన్సెక్ట్ అని నాకు కూడా తెలుసండి, కానీ అది దేనికి సంబంధించింది? బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి వృక్ష జాతి. ఓ మై గాడ్, అస్సలు వృక్షానికి దీనికి సంబంధం లేదు, ఆలోచించండి. ఓకే సాయి మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వైదంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈ పాట ఇప్పుడు ఎందుకు పాడావు జయస్వి? ఏంటి దీనికి దానికి రిలేషన్? ఈ ఆన్సర్ లో ఉన్నది, ఆ పాటలో ఉన్నది, ఒక చిన్న క్లూగా పనికొస్తుందని పాడానండి. వెళ్ళి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత నేను ఇచ్చిన క్లూకి ఇంకెవరైనా ఆన్సర్స్ కనిపెడతారేమో చూద్దాం. Until then, stay tuned and enjoy listening. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: ఒక క్లూ వెనక ఇన్ని సస్పెన్సెస్ దాగుంటాయని, ఇంత వెరైటీ ఆన్సర్స్ వస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అసలు ఇలాంటి ఒక క్లూ ఇవ్వచ్చని కూడా. అపీస్ మెలిఫెరా ఏ జాతికి చెందింది అన్నాను, చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నేను ఇచ్చిన ఈ క్లూకి నాకు ఒక 4 to 5 రైట్ ఆన్సర్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్లూ. అండ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ దాంతో పాటుగా ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నడక జాత, అసలు నేను పేరే వినలేదండి, నడక జాతి, నించున్న జాతి ఏమైంది సార్? సో ఎనీవేస్ నేనైతే ఆన్సర్ చెప్తాను, ఇంకా మీరు ఆన్సర్స్ పెట్టద్దు, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ సుకన్య గారు గుంతకల్ నుంచి పెట్టారు. ఇది బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది రాజమౌళి ఈగ జాతికి సంబంధించింది. సో ఎస్, అబ్సల్యూట్లీ రైట్ అండి, ఇది హనీబీ జాతికి సంబంధించింది. సో CSIR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు, అపీస్ మెలిఫెరా సబ్ జీరో ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకోగలిగేటువంటి ఒక హనీబీ అనమాట. ఎలా అయితే మన ఈగ ఈగ ఈగ ఎముడి మెరుపు తీగ అని చూసామో, ఆ ఈగకి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ వెస్టర్న్ హనీబీ అనమాట. అంటే ఇది ఇండియాలో కూడా తిరుగుతుంది, ఇంగ్లీష్ వచ్చా రాదా నాకైతే తెలియదు, కానీ యూరోపియన్ హనీబీగా దీనికి మంచి పేరుంది. అది నా ప్రశ్నకి సమాధానం వెనక ఇన్ని చిక్కుముడులు దాగున్నాయన్నమాట. సో అందరూ కూడా వెస్టర్న్ హనీబీ, యూరోపియన్ హనీబీ అని పెట్టారు. రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. మరి ఇప్పుడైతే ఒక పాట వేస్తాను, ఆ పాట తర్వాత ఇంకో మంచి క్వశ్చన్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్విదు. అండ్ ఎస్, నవరస భరిత హరివిల్లులో ఇంకొక అద్భుతమైన ప్రశ్న. మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? పేరు కొంచెం విచిత్రంగా ఉన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీని వెనక హిస్టరీ కూడా. మహువా పూల పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో క్లూ చెప్తే మీరైతే ఆన్సర్ చెప్పేస్తారు, బట్ చూద్దాం ఎంతమంది కనుక్కుంటారో. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో ఆన్సర్ గనక మీకు మంచిగా తెలిస్తే జరా 8662488114 నంబర్ కి నాకు ఆన్సర్ పంపించండి. ఓకే, అంటే దాన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. అండ్ చాలా మంది ఎస్ మెసేజెస్ పెట్టారు గుడ్ మార్నింగ్ అంటూ. ముత్యాలంపారు విజయవాడ నుంచి శ్రీవల్లి గారు, హాయ్ శ్రీవల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ నైస్ ప్రోగ్రామ్ జయస్వి గారు. బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి రాంబాబు, టైలర్ కమల, మానస, రచన, ఉదయ్ తేజ్, థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ. హాయ్ మ్యామ్, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు హరినాథ్.

పురం నుంచి. ధన్యవాదాలు ప్రసాద్ గారు, మీకు కూడా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. వెల్, నేను అడిగిన ప్రశ్న, మహువా పూల పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ తెలిస్తే పంపించండి బాస్. అండ్ మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్, కన్నానోలే.

సో బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. అండ్ ఈ పాటకు ఒక స్పెషల్ హిస్టరీ కూడా ఉంది. మన జీవితానంతరం అయిపోయే లోపు వినాల్సిన 1000 పాటల్లో ఈ పాట ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అమెరికన్ వాళ్ళు ఒక రీసెర్చ్ ద్వారా నిర్ధారించిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్. ఇంకెందుకు ఆలస్యం వచ్చేస్తుంది? స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జయస్వితో.

0: భారతి ఎఫ్ఎం 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు విజిట్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. ఏంటండి నా ఇన్బాక్స్ లో పూల వర్షం కురిసినట్టుంది. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో అని అడిగానంతే వెంటనే అన్ని పూలు కలిసి ఒక పుష్పగుచ్చల్లాగా నా ఇన్బాక్స్ అంతా నిండిపోయిందనమాట. సో చూద్దాం ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అండ్ పెడన జోగనంద్ర కాల్ ఇచ్చి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కమింగ్ బ్యాక్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాజస్థాన్. మీరెక్కడా కూడా మన దరిదాపుల్లో ఉండరు కదండి ఎప్పుడు, అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఈ ఆన్సర్ కూడా పంపించినందుకు. సరైన ఆన్సర్ పంపించారు నెల్లూరు హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు, రాజేష్ గారు రైట్ ఆన్సర్ హిందూపూర్ నుంచి. అండ్ సరైన సమాధానంతో సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సిరిగిరి రామ్ ప్రసాద్ గారు మార్కాపురం నుంచి సరైన సమాధానం. జాన్సన్ ఫ్రం విజయవాడ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానం. పాలంపోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి సరైన ఆన్సర్ అందించారు. సాయి ప్రసాద్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన నుంచి సరైన ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి సరైన సమాధానం. కనకారావు గారు పెడన నుంచి సరైన సమాధానం. తెలంగాణ అంటూ మనకి ఆదిలాబాద్ నుంచి పంపించారు మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఓకే రైట్ ఆన్సర్. ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి రైట్ ఆన్సర్ అందించారు. శుభోదయం తెలియచేస్తూ మనకి సరైన సమాధానంతో బండారు త్రిమూర్తులు గారు పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు హాయ్ జయస్వి గుడ్ మార్నింగ్ అంటూ. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అలాగే విజయ పరమేష్ గుంతకల్ నుంచి సరైన సమాధానం. మీ రెండో ప్రశ్నకి నా సమాధానం అంటూ మొక్కజొన్న మన పక్కనున్న రాష్టం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, అలవాట్లో పొరపాటు అలా అయిపోయింది.

0: ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అంటూ పంపించారు. ఈ రెండు కావండి రాంగ్ ఆన్సర్స్. కోనకొండల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హాయ్ మేడం జీ, రైట్ ఆన్సర్ పంపించారు. నేను పుట్టిన పట్టణం కొరుట్ల. మహేష్ బాబు గజం ఫ్రమ్ చైనా నుంచి పంపించారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ ఆల్సో ఫర్ ద రైట్ ఆన్సర్. శ్రీను ఐరాల నుంచి మనం పంపించారు. శ్యామ్ గారు కల్లూరు నుంచి సరైన సమాధానం. బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్, జార్ఖండ్కి వెళ్ళిపోయారా అండి, సో సారీ. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ చాందిని. హాయ్ చాందిని, నైస్ నేమ్. అండ్ ఈ పండగ చాలా స్పెషల్ అంటూ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ తో మనకి పెద్ద పాలకరులు నుంచి మనకి నాగరాజరావు గారు పంపించారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ రాఘవ గారు అండ్ కిషోర్ గారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనకి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్పీ అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ సరైన సమాధానంతో. సుకన్య గుంతగల్ నుంచి పంపించారు. అండ్ గౌతమ్ చౌడేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో వెల్, ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. మహువా పూల పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో చేసుకుంటారన్నారు. సో రైట్ ఆన్సర్ తో ప్రకాష్ గారు, శ్యామల గారు పంపించారు చిన్న తిరుపతి నుంచి. బొడు ఓంకార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటపాలెం నుంచి. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వైదంపేట నుంచి. కేవీ భూమిక ఫ్రమ్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. వివిధ భారతి అనౌన్సర్స్ అందరికీ హాయ్, దిస్ ఇస్ జ్యోతి అండ్ సింధు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు సరైన సమాధానం పంపించారు. పెద్దకొండూరు నుంచి రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్, థ్యాంక్ యూ సో మచ్ రికిల్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. హాయ్, వాట్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ వాట్ ఎ కలర్ఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి మీకు కూడా. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అంటూ పంపించారు విజయవాడ నుంచి కరుణ గారు. ఓకే, మోహన్ రావు గారు, లీలావతి, హేమప్రియ, అమృత వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం, మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను ఇంకా ఆన్సర్ కూడా చెప్పలేదండి, తొందరలో వస్తాను. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో వీరందరూ కూడా పంపించారండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తె పురై కలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సరంగ దరియా. తెలంగాణ అనగానే ఆ ఫ్లేవర్, ఆ స్లాంగ్, ఆ స్టైల్ ఎంత బాగుంటుందో, జర మంచిగుంటది కదా. అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. అండ్ స్పెషల్లీ ఇది ఇప్ప పూల పండగ అనమాట. సో మహువా పూల పండగ ఇప్ప పూల పండగగా ప్రసిద్ది చెందింది. ప్రధానంగా తెలంగాణలో ఇంకా ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండలం జమిడి గ్రామంలో బాగా జరుపుకుంటారు. సో ఇవి దీనికి వచ్చినటువంటి మెసేజెస్. ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ఇట్స్ ఆల్రెడీ 10:55 అయిపోయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: సో వెల్, మరి 10:56 ఏమైపోయింది, మన క్లాక్ లో టైం. మా కోసం ఒక చరణమన్నా పాడండి. ఇప్పుడే కదండి కన్నానలే పాడాను, అయ్యో వినలేదా? సో ఎనీవేస్, ఐ ట్రై టు హమ్ వన్ మోర్ గుడ్ సాంగ్. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రంపిచర్ల నుంచి పంపించారు. తెలంగాణ ఇస్ రైట్ ఆన్సర్. తెలంగాణ ఆదిత్య గుంతకల్ రైట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దేవరపల్లి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ అందరూ కూడా రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుంచి, శుభం భూయాత్ అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్ ఈస్ తెలంగాణ అండ్ ఆల్రెడీ ఇట్స్ 10:57 ఏఎం అయిపోయింది. నేను కూడా మీ అందరికీ ఠాడా బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో. అంటిల్ దాన్

జాగరమయ్యారా, తడిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిమి కలల్లో ఒళ్ళు మరిసిపోయారా. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ మై బ్యూటిఫుల్ సాంగ్. సో అందరి కోసం డెడికేట్ చేస్తూ పాడేశాను. ఇంకా నేను మీ ఆర్జేజేఎస్వి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ అందరి కోసం అయితే ఇంకో బ్యూటిఫుల్ సాంగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో రాష్టంలోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్టంలోని ఇతర రైతు బజార్లు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో 37 కోట్ల రూపాయలతో 161 పల్లె పండుగ అభివృద్ది పనులు చేపట్టనున్నామని స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. పల్లె పండుగ 3.0 పనులకు భీమిలిలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నిన్న శంకుస్థాపన చేశారు. స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలకు అందించే చేబద్దుళ్ల పరిమితిని, వేస్ అండ్ మీన్స్ పరిమితిని 11.2% మేర పెంచాలని ఆర్బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు నెలవారీగా అందే చేబద్దుళ్ల సాయం 61,008 కోట్ల నుంచి 67,839 కోట్ల రూపాయలకు పెరగనుంది. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరొక భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా కృషి చేస్తున్న వీరి సేవలను గుర్తించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:12 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
2: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి.
3: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:12 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. సో మరి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. సో మరి అర్థమైపోయింటుంది కదా శృతి లేటుగా వచ్చిందని, మీకు అర్థం కాకపోయినా ప్రత్యేక నేను చెప్పి మరీ చెప్పాను. ఎనీవేస్ మరి నేను వచ్చాను కాబట్టి నాని పాట కూడా వచ్చేస్తుంది. బట్ బిఫోర్ టు దట్ ఏంటి మ్యాటర్ ఈ రోజు సినిమా కబుర్లలో అంటే, ప్రభాస్ మూవీస్ ఫౌజీ అండ్ స్పిరిట్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే నా దగ్గర ఉంది. సో అదేంటో తెలుసుకోవాలంటే వెయిట్ చేస్తూ వింటున్నానండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.

తెలుసు కదా మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:21 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి డిసెంబర్ 3rd న ఫౌజీ మూవీ అయితే రిలీజ్ అవ్వాలి కదా మన డార్లింగ్ ప్రభాస్ ది. అదైతే పోస్ట్ పోన్ అయినట్టు ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు, అది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ ఆల్సో మార్చ్ 5th న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా అయితే రిలీజ్ కి ప్లానింగ్ జరుగుతోంది. బట్ ఇప్పుడు తెలుస్తున్న న్యూస్ ఏంటంటే ఫౌజీ సినిమా స్పిరిట్ తర్వాతే వస్తుందని టాక్ నడుస్తోంది. అంటే అలా చూసుకుంటే చాలా పోస్ట్ పోన్ అయినట్టయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఓకే కూల్, మనం వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఓకే, బట్ ఇంకా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, అది వచ్చిందాక అంతవరకు కన్ఫర్మ్ అయితే కాదనమాట ప్రస్తుతం. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తే మన డార్లింగ్ మూవీకి సంబంధించి కల్కి 2 సినిమాకి సంబంధించి ఇంకొక అప్డేట్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జెంటిల్మెన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మరియన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:33 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు కార్యక్రమంలో. సో మరి యాక్చువల్ గా ఏంటంటే కల్కి 2 మూవీ షూట్ ఈ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతోందని ఆల్రెడీ టాక్ అయితే వచ్చింది అండ్ నేనే చెప్పాను మొన్న. అండ్ ఆల్సో ఈ పార్ట్ లో కూడా అంటే ఈ కల్కి 2 పార్ట్ లో కూడా దుల్కర్ సల్మాన్ రోల్ ఉండబోతోందట. అంటే యాక్చువల్ గా పార్ట్ 1 లో కూడా ఉన్నారనుకోండి కొంచెం సేపు, బట్ ఈ పార్ట్ 2 లో ఏంటంటే ఆయన రోల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే లో చేంజెస్ కూడా చేశారట. సో మరి దీని మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. ప్రస్తుతం అయితే ఈ టాక్ అయితే ఫుల్ గా నడుస్తుంది అనమాట టాలీవుడ్ లో. మరి ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం ఈ అక్టోబర్ స్కెడ్యూల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మనకి ఇంకొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట, అదే సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుందాం కొత్త కొత్త అప్డేట్స్ గురించి. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఈ 2026 లో మీకోసం ఒక గిరగిర పాట అయితే వచ్చేస్తుంది ఛాంపియన్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

ఆద్యంతం శాస్త్రీయంగా మాత్రమే చరణంలో ఒకే ఒక చోట శుద్ధ దైవతాన్ని అన్యస్వరంగా ప్రయోగించి పాటకు ఒక వైవిధ్యాన్ని తెచ్చేశారు రాజా. కానీ ఈ పాటలో ఒక అద్భుతమైన విలక్షణమైన టెక్నిక్ వాడారట. అదేంటంటే ట్రిపుల్ బీట్. అంటే అది ఎలా ఉంటుందంటే, తీవ్రమైన ఆందోళనలో ఉన్నా లేదా తీవ్రమైన ప్రేమలో

డ్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నాగ చైతన్య 25th ఫిల్మ్ గురించి అప్డేట్ చెప్తాను అన్నాను కదా. యాక్చువల్ గా వృషకర్మ తర్వాత నాగ చైతన్య NC25 సినిమా చేస్తున్నారంటూ ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుందన్నమాట. బెదురులంక ఫేమ్ క్లాక్స్ డైరెక్షన్ లో సాత్విక అనే హీరోయిన్ తో ఈ సినిమా చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక టాక్ నడిచింది. అయితే ఇదేది నిజం కాదు, అలాంటివన్నీ కూడా రూమర్స్. ప్రస్తుతం అలాంటి కన్ఫర్మేషన్ ఏమీ లేదు NC25 కి సంబంధించి అని చెప్పేసి చెప్పారనమాట. అదే మ్యాటర్, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు బాస్ ఎలాంటి రూమర్స్ అయితే మనం నమ్మకూడదు, అది సంగతి. ఓకే, అండ్ ఆల్సో వృషకర్మ సినిమా December 4th సిల్వర్ స్క్రీన్ మీద హల్చర్ చేయడానికి రెడీగా ఉంది అది. ఓకే, సో మరి ఇంకేంటి అంటే King 100 లో విలన్ గా ఎవరు యాక్ట్ చేయబోతున్నారో తెలుసా, చెప్తాను ఆ అప్డేట్ కూడా. నెక్స్ట్ మీ అందరి కోసం లెనిన్ సినిమా నుంచి ఎట్టా ఎట్టా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఓజీ సినిమా నుంచి. మరి శృతి రంజని పాడిన పాట ఎస్ఎస్ తమ్మన్ మ్యూజిక్ కంపోజిషన్. సో మరి ఏంటంటే మ్యాటర్, కింగ్ 100 లో విలన్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు తెలుసా? తమిళ యాక్టర్ అశోక్ సెల్వన్ అనమాట. తను ఆల్రెడీ తమిళ్ లో మంచి మంచి సినిమాలు చేశారు, యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు, అండ్ డిఫరెంట్ స్టోరీస్ అండ్ క్యారెక్టర్స్ తను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో మరి సూపర్ ఫేమ్ తీసుకొచ్చుకున్నారు. అయితే మరి ఏంటంటే ఆయన ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేస్తున్నారట, నాగార్జున 100 మూవీలో. సో మరి మూవీ అయితే డిసెంబర్ 24 రిలీజ్ కాబోతోంది. మరి ఒక హీరో యాక్ట్ చేస్తున్న సినిమాలో ఇంకొక హీరో విలన్ గా యాక్ట్ చేస్తాం, అది కూడా మనకి తమిళ ఇండస్ట్రీ నుంచి, అంటే కొంచెం ఆటోమేటిక్ గా ఆ సినిమా మీద మంచి హైప్ అయితే వచ్చేసింది. మరి చూద్దాం మరి మన నాగార్జున 100 మూవీ ఎలా ఉండబోతోంది, వెయిట్ చేద్దాం. ఓకే రైట్, నో మన స్టూడియోస్ లో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీ ముందుకు వచ్చేసిన ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా 12:02 కి మనం కలుసుకుందాం. ఏ ప్రోగ్రామ్ లో మీకు తెలుసాలో అంతే. దానికి ప్లీజ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు రేపు విస్కాన్సిన్లోని మిల్వాకీలో జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశానికి హాజరవుతారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో రాష్టంలోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి దశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి విక్రయాలు చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్టంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలంలో రాష్ట మంత్రి వాసంశెట్టి సుభాష ఈ రోజు ఆకస్మికంగా పర్యటన చేపట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో 1.27 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలకు అందించే చేపద్దుళ్ల పరిమితిని, వేస్ అండ్ మీన్స్ పరిమితిని 11.2% మేర పెంచాలని ఆర్బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఈ పద్దు కింద నెలవారీగా అందే చేపద్దుళ్ల సాయం పరిమితి 2,921 కోట్ల రూపాయల నుంచి 3,197 కోట్ల రూపాయలకు పెరగనుంది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కోసం సిద్దం చేసిన వేడి సాంబార్ పడడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 2047 నాటికి 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ను తీర్చిదిద్దే లక్ష్యంతో తిరుపతి పట్టణంలో ఎకనామిక్ రీజియన్ సదస్సు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఈ ఉదయం ప్రారంభమైంది. ఇందులో భాగస్వాములైన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై విస్తృతమైన చర్చను చేపట్టారు. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంట వింటారు.

మీ మనసు నాకు తెలుసు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. సో మరి ఉన్ని మీనన్, అనుపమ చిన్మయ్య అండ్ కోరస్ పాడిన పాట ఎంఎం రత్నం గారి లిరిక్స్ లో. లవ్లీ సాంగ్ అయిన తర్వాత మన స్టూడియోలో టైం 12:09 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది. అండ్ మరి ఏంటంటే మ్యాటర్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కాబట్టి, యాక్చువల్ గా మొన్న నేను వచ్చినప్పుడు బ్రెయిన్ ఆర్గనైడ్స్ గురించి చెప్పాను కదా, అంటే మనిషి మెదడు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు తయారు చేసిన మెదడు కణజాల నమూనా అని బ్రెయిన్ ఆర్గనైజ్ అని చెప్పేసి వాటి గురించి నేను చెప్పాను. సో మరి ఇది కంప్లీట్ బ్రెయిన్ అయితే కాదు కానీ బ్రెయిన్ లాంటిది అనమాట. సో అంటే అలా మన బ్రెయిన్ అయితే ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ కూడా మాక్సిమం కొంతవరకు అంటే చాలా వరకు కవర్ చేస్తాయి, అలా వర్క్ చేస్తాయి. అయితే ఆల్రెడీ దీని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం. అండ్ ఇలాంటిదే ఆ బ్రెయిన్ ఆర్గనైజ్ లాంటిదే ఇంకొక ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. అదేంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అని నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ బిఫోర్ దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎలా చెప్పాను సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:20 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి మనకి అంటే చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ కీళ్లలో బలహీనత వస్తూ ఉంటుంది, నడవలేకపోతుంటారు, మెట్లు ఎక్కలేరు, లేవడం కూర్చోవడం ఇలా ప్రతి విషయంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో రోబోస్ హెల్ప్ చేయబోతున్నాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా వింటుంటే. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే శాస్త్రవేత్తలు ఎక్సోస్కెలిటన్ అనే ఒక స్పెషల్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ని తయారు చేస్తున్నారట. సో మన బాడీకి జస్ట్ అలా దాన్ని ఫిక్స్ చేసేసుకోవడం అనమాట, చక్కగా మన కాళ్ల కదలికలు అబ్జర్వ్ చేయడం, మనకు అవసరమైన చోట కాళ్లలో శక్తి పెంచడం, సింపుల్ గా చెప్పాలంటే మన కాలి కదలికల్లో ఇది కంప్లీట్ గా హెల్ప్ చేస్తుందట. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ హెల్ప్ తో పక్షవాతం వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో యాక్సిడెంట్స్ తర్వాత పేషెంట్స్ కి ప్రాక్టికల్ గా ట్రై చేసి చూసారట. అండ్ ఇప్పుడు ఏజ్ వల్ల వచ్చే కీళ్ల సమస్యలకి ఎలా చెక్ పెట్టచ్చు అనే దాని మీద ట్రయల్స్ చేస్తున్నారనమాట. సో నాకేమనిపించిందంటే మనిషికి బలం తగ్గితే టెక్నాలజీ ఆ బలాన్ని అందించే రోజులు వచ్చేసాయి అనమాట. ఓకే, ఎనీవేస్ మరి నెక్స్ట్ ఇంకా మనం కొన్ని వింతలు విచిత్రాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో యాసిన్ నిజార్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. శ్రీమణి లిరిక్స్ రాశారు అనమాట అనంత శ్రీరామ్ గారితో కలిసి. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నిన్ను కోరి సినిమా నుంచి గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో గోపీసుందరే పాడిన పాట విని ఎంజాయ్ చేసేసారు కదా. మరి 12:28 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన, మీకు తెలుసా టైం. సో మరి యాక్చువల్ గా అన్ని మామూలుగా మనకి మనం చిన్నప్పుడు బొమ్మలు కొనిమ్మని అడిగి ఉంటాం కదా. ఎవరైనా సరే బొమ్మలకి అట్రాక్ట్ అవ్వని పిల్లలు ఉంటారా? అసలు ఉండరు కదా, లేరు కదా. అసలు మనం అడగడం, కుదరదు అంటే అలగడం, ఇంకా కాదు అంటే గోలగా ఏడవడం, ఇవన్నీ మామూలే. ఇది ప్రతి ఇంట్లో ఉండే స్టోరీయే. బట్ ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ పేరెంట్స్ ని ఒక నిజమైన గుర్రం కావాలని అడిగిందిట. అది మామూలే అంటే పిల్లలు కూడా అడుగుతుంటారు ఇలాంటి విచిత్రమైన కోరికలు. అయితే వాళ్ళ పేరెంట్స్ యాజ్ యూజువల్ గా నో అన్నారు. మరి ఇప్పటికే ఇల్లంతా బొమ్మలున్నాయి కదా, ఇంకా ఎందుకు ఇరుకైపోతుంది అని చెప్పేసి ఇల్లు వాళ్ళు నో చెప్పారు. మరి పేరెంట్స్ రీజన్స్ అయితే చాలానే ఉంటాయి, బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అనేది మ్యాటర్ అనమాట. దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మరి ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వచ్చేస్తే హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్ లో పర్యటిస్తారు. జలంధర్లో నషాముక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్ లో బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్ లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికా దళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్దనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో నిలబడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
2: ఓటర్ లిస్ట్ మే గలత్ నామ్ జుడే తో లోక్తంత్ర హీ మర్ జాయేగా. ఆప్కో క్యా ఆపత్తి అగర్ కోయిస్ దునియా మే హై నీ ఉస్కా నామ్ ఓటర్ లిస్ట్ సే కాట్ దియా జాయే. కహీ డూప్లికేషన్ హై గాంవ్ మే భీ నామ్ శహర్ మే భీ నామ్ అగర్ నామ్ ఏక్ జగహ్ కట్ జాయే తో ఆప్కో దిక్కత్ క్యా హై. కోయి దేశ్ కా నాగరిక హీ నహీ హై తో ఉస్కా నామ్ ఓటర్ లిస్ట్ మే క్యో జోడనా చాహియే. పవిత్ర లోక్తంత్ర కే లియే ఓటర్ లిస్ట్ శుద్ధ హోనా హీ చాహియే.
1: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్ మెన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డ్ స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్దతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ, తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అక్షుణత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకో

0: తీసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్3న భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్ట స్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్ కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశుపోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
1: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turki during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: Akashvani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad pranthiya vartha vibhagam X handle at AIRnews_HVD ni follow avandi. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్ లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్ లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈ రోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోలో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్ లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాహానికి అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవుళ్లను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడైన లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గంలో యూస్ మార్క్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిస్తాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా గౌహాటీలో వర్షాపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈ రోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు

మూడు స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్ లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 తర్వాత విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్ లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషాముక్ పంజాబ్ యాత్రను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వివిక్ భారతి ఎఫ్ఎం 101.3. Yes, welcome back to Meeku Telsa and this is RJ Shruti. My studio lo time 12:41 cross by 5 seconds ayipindi. So actually gandi England lo entante Miranda Orpi ane oka ammayi undi. Chinnappudu nunchi taniki gurram pilla pony ante chaala ishtam anta. So nijaniki taniki nijamaina pony kavali ante nijamaina gurram pilla kavali aithe adigindi parents ni vallemo konivaledu. Ekkada velthe akkada gurram pilla bomma kanapadithe chaalu tane em chestundante kavali kavali kavali godo చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో కాకపోతే ఏంటంటే నిజమైన గుర్రం పిల్ల కావాలి అని తను అడుగుతుంది. అయితే పేరెంట్స్ మరి నిజమైన వాటిని ఎలా కొనిస్తారు? సో అందుకని వాళ్ళైతే లేదమ్మా కాదమ్మా కుదురుతమ్మా ఇలా చెప్పడం స్టార్ట్ చేశారనమాట. సో ఇక ఏమనుకుందో ఏమో మిరాండా ఏం చేసింది తెలుసా? తను ఇక ఏ షాప్ కి వెళ్ళినా ఎక్కడైతే ఒక పోనీ అంటే బొమ్మ పోనీ కనిపిస్తుందో బొమ్మ గుర్రం పిల్ల దానిని తీసుకొచ్చి కొనేయడం స్టార్ట్ చేసిందనమాట. అలా అలా అలా అలా ఇల్లంతా ఎటు చూసిన గుర్రం పిల్ల బొమ్మలే అనమాట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఆ నెంబర్ ఆ గుర్రం పిల్లల నెంబర్ ఎంత వరకు చేరుకుంది తెలుసా? 4,550 వరకు చేరుకుంది. 4,550 బొమ్మలు ఉన్నాయి ఇంట్లో. ఎవరికైనా ఇంట్లో ఒక హాలు బెడ్రూమ్ కిచెన్ ఇలా రూమ్స్ ఉంటాయి కదా, బట్ మిరాండా వర్బీ వాళ్ళ ఇంట్లో పోనీ హాల్ పోనీ రూమ్ ఇలా అన్ని పోనీవే ఉంటాయన్నమాట. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా ఈ పోనీ కలెక్షన్ స్టోరీలో? దాని గురించి నెక్స్ట్ బ్రేక్ తీసుకుని చెప్తా. బట్ రైట్ నో మీ అందరికోసం సారు చోరు సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

జావేద్ అలీ అండ్ రీటా పాడిన పాట అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ సారుచారు. సో మరి మ్యాటర్ ఏంటంటే మిరాండా ఓర్బి ఈ పోనీ కలెక్షన్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో తెలుసా, ఈ లిటిల్ పోనీ కలెక్షన్ హాబీ ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది. అమేజింగ్ కదా. అసలు ఈ ట్విస్ట్ వాళ్ళ పేరెంట్సే కాదు, ఇంక్లూడింగ్ మిరాండా కూడా ఊహించుండదు. వెళ్ళి ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే నాకేమనిపించింది తెలుసా, యాక్చువల్ గా మిరాండా నిజమైన గుర్రం కావాలని అడిగింది. ఒకవేళ అలా కనుక తన కలెక్షన్ స్టార్ట్ చేసి ఉంటాయి, అంటే నిజమైన వాటిని కలెక్ట్ చేసి ఉంటే 4550 గుర్రాలు పెట్టడానికి మిరాండా పేరెంట్స్ ఎన్ని ఇళ్ళు కొనాల్సిన అవసరం వచ్చేదో అని అనిపించింది. వెల్ జోక్స్ అపార్ట్ అది అనమాట మ్యాటర్, బొమ్మలతో సరిపెట్టింది కాబట్టి సరిపోయింది అనమాట. ఏమంటారు, సరదా సరదా కాస్త రికార్డ్ అయి కూర్చుంది చివరికి. ఎనీవేస్ దాని పక్కన పెట్టేద్దాం. యాక్చువల్ గా అండి మన మనుషులకి గాలి కావాలి, ఎండ కావాలి, వర్షం కావాలి, తిండి కావాలి, వీటిల్లో ఏది టైంకి లేకపోయినా రాకపోయినా అస్సలు భరించలేం కదా. పైగా మనం ఏమనుకుంటున్నాం, సరైన వెలుతురు నీళ్లు గాలి లేని చోట ఎలాంటి జీవం బతకలేదు, అందుకే మనకు కూడా ఇవన్నీ కావాలి అని మనం మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం ఇన్ని రోజులుగా. అదే విషయాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నాం ఎప్పటి నుంచో. కానీ మీకు విషయం తెలుసా, అసలు ఎలాంటి సూర్యరశ్మి కూడా చేరని భూమి లోపల వేల మీటర్ల లోతులో కూడా జీవం అనేది ఉంది. మరి అక్కడ ఉన్నది మనుషులా, జంతువులా, లేక ఇంకేదైనా? ఆలోచిస్తూ వెయిట్ చేస్తుండండి, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి 12:52 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భక్తి టైం. అండ్ మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. మన భూమి లోపలండి కొన్ని వేల మీటర్ల లోతులో ఉన్న రాళ్ల మధ్యలో అనమాట ఒక రకమైన బ్యాక్టీరియాను గుర్తించారట మన శాస్త్రవేత్తలు. ఓకే, అక్కడ సన్లైట్ అనేది అస్సలు ఉండదు, కానీ అక్కడ ఉండే రాళ్లు, నీరు, ఖనిజాల నుంచి వచ్చే రసాయన శక్తిని ఈ బ్యాక్టీరియా అన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాయి అనమాట. అంటే భూమి లోపలే ఒక చిన్న ప్రపంచాన్ని అవి సృష్టించుకున్నాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులో ఇలాంటి జీవులు భూమిపైనే కాదు, సూర్యకాంతి లేని వేరే గ్రహాలు, ఉపగ్రహాలు, వాటి లోపల కూడా ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి దాని మీద ప్రెజెంట్ రీసెర్చెస్ జరుగుతున్నాయి అనమాట. అండ్ మనమైతే అనుకున్నాం కదా ఇప్పటిదాకా సూర్యరశ్మి ఉన్న చోటే జీవం ఉంటుంది అని చెప్పేసి. చూసారా, లైఫ్ అంటే వెలుతురు ఉన్న చోటే కాదు, పరిస్థితికి తగ్గట్టుగా జీవించగల ఒక అద్భుతమైన శక్తి కూడా, అదే మ్యాటర్. సో ఎనీవేస్, అలాంటి ఒక లైఫ్ ని హ్యాపీగా జీవించడానికి మనకైతే చాలా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, మరి అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. బట్ అందుకున్న వాళ్ళకి అందుకున్నంత. సో అదే మాస్టరు, దాని గురించి చెప్దామని ఇదంతా చెప్పనమాట.

ఎనీవేస్ నెక్స్ట్ మళ్ళీ మనం ధీరాలో ఒక బ్యూటిఫుల్ టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. నిన్ను కోరి సినిమా నుంచి ఈ లవ్లీ సాంగ్ కార్తీక్ అండ్ చిన్మయి పాడారు, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు రేపు విస్కాన్సిన్లోని మిల్వాకీ నగరంలో జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశానికి హాజరవుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రేర్ ఆహ్వానం మేరకు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో 9,800 కోట్ల రూపాయల విలువైన భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను కల్పిస్తూ 24,057 కుటుంబాలకు గృహ క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల పేదలకు దీనివల్ల శాశ్వత లబ్ది చేకూరనుంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55,74,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈరోజు స్వాగతం పలికారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మ్యారథాన్ ను ఈరోజు నిర్వహించారు. పార్వతీపురం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 2-3, 8-2, 3-4 పాయింట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 27,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. తిరుపతిలో ఆర్థిక ప్రాంతీయ మండలి సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి ఆర్థిక ప్రాంతీయ మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో భాగస్వామ్య జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక అభివృద్ది అవకాశాలపై చర్చిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు ప్రసారమవుతాయి.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది ధీరా టైం. యాక్చువల్ గా అంటే ప్రెసెంట్ మనకి ఏషియన్ గేమ్స్ 2026 జరుగుతున్నాయి కదా. మరి ఈసారి ఈ గేమ్స్ లో ఒక్కో ఉమెన్ ప్లేయర్ ఒక్కో గేమ్ తో తన మార్క్ చూపించి అద్భుతంగా ఆడుతున్నారు. అయితే ఇవాళ మనం ఏం చేద్దామంటే మన షోలో ఈ 2026 ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ విన్ అయిన ఉమెన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఏషియన్ గేమ్స్ లో ఫస్ట్ టైం మెడల్ విన్ అయిన ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో మరి అవన్నీ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం దీపు అండ్ ఉషా పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెన్ గారి లిరిక్ అతిథి సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

మణి శర్మ గారి బ్యూటిఫుల్ కంపోజిషన్ లో సాంగ్ అయితే వినేశారు. సో మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ ఏషియన్ గేమ్స్ 2026 లో అండి, ఫస్ట్ మనం క్రికెట్ విషయానికి వచ్చేస్తే స్మృతి మంధానాను మెన్షన్ చేయాల్సిందే. మన విమెన్స్ క్రికెట్ లో మనం గోల్డ్ మెడల్ విన్ అవ్వడానికి తన కంపల్సరీగా తన ఇదైతే చాలా మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు తన ఎఫర్ట్స్. అండ్ ఫైనల్ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడి టీం విన్ అవ్వడానికి మంచి సపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయితే 11,000 రన్స్ ని కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ గా హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ షూటింగ్ విషయానికి వచ్చేస్తే ఈషా సింగ్ మహిళల 25 మీటర్స్ పిస్టల్ లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అండ్ తన గేమ్ చూసినా కూడా మన షూటింగ్ గేమ్స్ లో మన అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారనిపించింది బేసిక్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా గేమ్స్ లో మనం అన్ని కూడా ఎంతో బాగా ఆడుతున్నాం ఈసారి ఏషియన్ గేమ్స్ లో. అండ్ ఈ రోజు మ్యాచ్ లో కూడా గోల్డ్ మనకి వచ్చేసింది. సో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం బాబు బంగారం సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. గిబ్రన్ మ్యూజిక్ కంపోజిషన్, నరేష్ అయ్యర్ పాడిన పాట, రామజోగేశాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వెంటనే చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఓకే, సో మరి మొత్తానికి మనకి ఏషియన్ గేమ్స్ లో 2026 లో గోల్డ్ అండ్ సిల్వర్ విన్ అయిన మెడల్స్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అది కూడా స్పెషల్ గా ఉమెన్ ప్లేయర్స్ గురించి. స్క్వాష్ గేమ్స్ లో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న అనాహత్ సింగ్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలి, ఎందుకంటే ఉమెన్ సింగిల్స్ లో ఏషియన్ గేమ్స్ లో ఫైనల్ కి చేరిన ఫస్ట్ ప్లేయర్ గా తన రికార్డ్ క్రియేట్ చేసింది, అండ్ ఆల్సో ఫైనల్ లో సిల్వర్ మెడల్ గా గెలిచింది అనమాట, సిల్వర్ మెడల్ కూడా గెలిచింది. అండ్ అథ్లెటిక్స్ లో అస్సీ సోజన్ లాంగ్ జంప్ లో సిల్వర్ గెలిచింది కదా. అసలు మీరు ఆ గేమ్ చూసుండుంటండి, జస్ట్ మిస్ అనమాట గోల్డ్ మెడల్ కి, అంతే జస్ట్ మిస్, జస్ట్ 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మిస్ అయ్యేసరికి గోల్డ్ రాలేదు. కానీ అక్కడ అసలు తను చూపించిన స్పోర్టింగ్ స్పిరిట్ చూస్తే ఆడియన్స్ హార్ట్ లో మాత్రం గోల్డ్ కొట్టేసినట్టే, అంత బాగా ఆడింది. జస్ట్ 2 సెకండ్స్ డిస్టెన్స్ కనుక తను లాంగ్ జంప్ లో అలా చేసుంటే కనుక అసలు గోల్డ్ వచ్చేసి ఉండేది. ఎనీవేస్, అండ్ నెక్స్ట్ విత్యా రామ్రాజ్ 400 మీటర్స్ హర్డిల్స్ గేమ్ లో బ్రాంజ్ మెడల్ విన్ అయింది, అండ్ ఆల్సో పారుల్ చౌదరి కూడా 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి మనకి, మీరాబాయి చాను, ఉషూలో రోషిబినా దేవి కూడా అనమాట బ్రాంజ్ గెలిచింది. ఇవన్నీ కూడా మన ఉమెన్ ప్లేయర్స్ పవర్ చూపించాయి. అండ్ ఆల్సో ఈ రోజు ఆర్చరీలో అసలు జ్యోతి సురేఖ అండ్ ఇంకా ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ గా జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్ అండ్ చికిత తణిపర్తి వీళ్ళందరూ కలిసి గోల్డ్ అనమాట. అసలు చాలా చాలా చాలా బాగా స్పోర్టింగ్ స్పిరిట్ చూపిస్తున్నారు అమ్మాయిలందరూ కూడా. ఇంకా మాట్లాడుకుందాం ఈ స్పోర్ట్స్ కి సంబంధించి. అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీ అందరికోసం వచ్చేసింది బాహుబలి 2 సినిమా నుంచి. ఓకే, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్చరీ శృతి.
1: भड़ी भड़ी भड़ी रहा भड़ी साहो रे बाहू.

0: అండ్ డాక్టర్ కె రామకృష్ణ గారు రాసిన పాట ఇది. సో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జున్ శృతి అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు స్పెషల్ గా ఏషియన్ గేమ్స్ 2026 లో మెడల్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడుకుందాం, బట్ రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎగ్జాక్ట్ గా 120 రీజనల్ న్యూస్ అయితే మీకోసం వచ్చేస్తాయి. స్టే ట్యూన్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధుర. ముఖ్యాంశాలు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలో జరిగే పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై శాశ్వత హక్కుల పట్టాలు పంపిణీ చేస్తారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలతో పాటు గన్నవరం, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువురు నియోజకవర్గాలకు చెందిన 26,401 లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి అందజేస్తారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెర్మిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులతోనే కుటుంబం, దేశం అభివృద్ది చెందుతాయని అన్నారు. అంగన్వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలకు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద ఈ నిధులు మంజూరు అయ్యాయని ఆయన ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. అరసవల్లి కేవలం ఆలయం మాత్రమే కాదని శ్రీకాకుళం ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రకు ప్రతీక అని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు, కనెక్టివిటీతో పాటు అరసవల్లి సమగ్ర అభివృద్దికి చర్యలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమైన ప్రముఖ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55.74 కోట్ల నిధులను మంజూరు చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారు అరసవెల్లితో పాటు మన ప్రాంతంలో ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, దేశవ్యాప్తంగా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కూడా మార్గనిర్దేశం చేశారు. అందరి సహకారంతో దాదాపు 56 కోట్ల రూపాయలతో అరసవల్లి అభివృద్దికి ఒక పెద్ద అడుగు ముందుకు పడుతుంది.
1: సేవాభావం, నాగరిక దేవోభవ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో మిషన్ కర్మయోగి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న 2 రోజుల ప్రాంతీయ సాధనా శృంఖల కార్యశాలలో 2వ రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా చౌహాన్ మాట్లాడుతూ మిషన్ కర్మయోగి లక్ష్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగిని నిజమైన కర్మయోగిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల ఆర్చరీ జట్టు స్వర్ణ పథకం సాధించడంపై రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనాను 238-34 ఓడించి స్వర్ణ పథకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టుకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణుల అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్ పోటీల్లోనూ భారత క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారని మంత్రి కొనియాడారు.

0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్బర్ నిధిగా పిలిచే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1వ తేదీన ప్రారంభించింది. వీధి వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా చిన్న రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రుణాలను సక్రమంగా నిర్ణీత సమయంలో చెల్లించే వారికి వడ్డీ రాయితీ కూడా అందిస్తున్నారు. వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించడంతో పాటు వారి జీవనోపాధిని పునరుద్దరించడంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం కీలకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: పీఎం స్వనిధి యోజన కే మాధ్యమ సే స్ట్రీట్ వెండర్స్ కు ఫార్మల్ బ్యాంకింగ్ సే జోడా గయా హై. ఆజ్ పెహ్లీ బార్ దేశ్ మే బంజారా ఘుమంతు అర్ధ ఘుమంతు వర్గ్ కే లియే వెల్ఫేర్ బోర్డ్ బనా హై. గావో బనే 5 లాఖ్ సే జ్యాదా కామన్ సర్వీస్ సెంటర్స్ సర్కార్ కీ సేవాఓ కో గావో తక్ లే గయే హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో ప్రారంభమైన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఆర్ట్ గ్యాలరీ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి మాట్లాడుతూ,
2: ఒంగోలు అనేది విద్యా కేంద్రంగా అదేవిధంగా వైద్య కేంద్రంగా మరింత విరాశీలత ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత శక్తివంచన లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే అవసరం ఆశ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి కళలు వారసత్వంగా ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలు అనగానే ఒంగోలు జాతి గీతలు, ఒంగోలు నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ 150 సంవత్సరాల ఒంగోలు ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: రాష్టంలోని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ లో పథకం సాధించిన క్రీడాకారులకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి ఈ రోజు స్వాగతం పలికారు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ లో 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో దేశం తరపున రజత పథకం సాధించిన ఎస్ చంద్రకళను అభినందించారు. విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించడం రాష్టానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామీణ మండలంలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న 27 లక్షల రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. అలాగే 10 లక్షల రూపాయలతో పునర్నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక ప్రాంత సదస్సు ఈరోజు ప్రారంభమైంది. తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల ఆర్థిక వృద్ది అవకాశాలపై తిరుపతి ఆర్థిక ప్రాంత ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, 2047 నాటికి తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని 80 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పార్వతీపురంలో జిల్లా స్థాయి రెడ్ రన్ మారాథాన్ ను ఈ రోజు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అరసవల్లి దేవస్థానం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 55.74 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే దేశం అభివృద్ది చెందుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. క్రీడాకారులకు రాష్ట ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. అండ్ మన టైం 1:31 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఈ రోజు మన షోలో ఏషియన్ గేమ్స్ 2026 లో విమెన్ ప్లేయర్స్ విన్ అయిన మెడల్స్ గురించి మనం చాలా చాలా విశేషాలు మాట్లాడుకోని అండ్ ఆల్సో ఇంకా కొంతమంది ఉన్నారు మనకి విమెన్ అథ్లెటిక్స్ లో కిరణ్ పహల్, ప్రాచీ చౌదరి, ఎంఆర్ పూవమ్మ, విద్యారామరాజ్ వీళ్ళందరూ కలిసి గోల్డ్ విన్ అయ్యారనమాట. అండ్ ఆల్సో వెయిట్ లిఫ్టింగ్ విమెన్స్ 49 కేజీ లో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ విన్ అయింది. అండ్ 1998 నుంచి చూసుకుంటే అండి ఫస్ట్ ఏషియా వెయిట్ లిఫ్టింగ్ మెడల్ అనమాట ఇది. అండ్ ఆల్సో షూటింగ్ లో నీరు, ఆశ్రమ, మనీష కంబైన్డ్ గా సిల్వర్ మెడల్ సంపాదిస్తే ఇదే షూటింగ్ విమెన్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ టీమ్ 11 సోనమ్, మస్కర్, విదర్శ వీళ్ళందరూ కలిసి సిల్వర్ మెడల్ విన్నారనమాట. అండ్ ఇక మనకి ఈ ఏషియన్ గేమ్స్ 2026 లో స్పెషల్ ఏంటో తెలుసా, ఇండియాస్ ఫస్ట్ ఎంఎంఏ మెడల్, అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనమాట. ట్రెడిషనల్ 60 కేజీస్ కేటగిరీలో గేమ్స్ అయితే వాటిలో సూచిక బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ వుషు గేమ్స్ లో రోషిబీనా దేవి బ్రాంజ్ మెడల్ సంపాదించింది. ఇది మనకి 3rd straight continental మెడల్ అనమాట. అండ్ నెక్స్ట్ అథ్లెటిక్స్ విమెన్స్ 10,000 మీటర్స్ లో సీమా కుమారి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. సూపర్ కదా. మరి ఇలా చాలా చాలా చాలా మెడల్స్ వచ్చాయి మనకి. అండ్ మరి నేను చెప్పాను కదా మనకి ఫస్ట్ మెడల్ విన్ అయిన ప్లేయర్ ఎవరో కూడా చెప్తాను. ఏషియన్ గేమ్స్ లో ఫస్ట్ ఇండియాస్ ఎవర్ మెడల్ ఏది అనే దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం సఖి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

పాయింట్ బంగారం సినిమా నుంచి చిన్మయి పడిన సాంగ్ అయితే విన్నారు. 141 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి 2026 ఏషియన్ గేమ్స్ లో మెడల్ విన్నర్స్ గురించి మనం ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే అసలు ఫస్ట్ టైం ఈ గేమ్స్ లో మెడల్ విన్ అయింది ఎవరో తెలుసా? అది కూడా గోల్డ్ మెడల్ ని కమల్జీత్ సంధు అనమాట. 1970 ఏషియన్ గేమ్స్ బ్యాంకాక్ లో జరిగాయట. అందులో 400 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచారనమాట కమల్జీత్. అలా అందుకున్న ఫస్ట్ ఉమెన్ అథ్లెట్ గా తను హిస్టరీ క్రియేట్ చేశారు. అండ్ ఇది విన్ అయినప్పుడు తన ఏజ్ ఎంతో తెలుసా అండి? జస్ట్ 22 ఏళ్ల వయసు. అసలు ఆ వయస్సులో చరిత్రలో పేరు సంపాదించడమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ లో వచ్చే ప్లేయర్స్ కి ఒక రూట్ కూడా చూపించారు ఆవిడ. అండ్ మరి మనమేం చేద్దామంటే నెక్స్ట్ అసలు గేమ్స్ లో ఈ స్పోర్ట్స్ లో కానివ్వండి అమ్మాయిలు ఎలా ముందుకొస్తున్నారు, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీ అందరి కోసం టెంపర్ సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మీ ఇంటర్వ్యూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: అల్లరి పోలీస్ మూవీ నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు ఆయన చిత్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్. సో మరి ఈ సాంగ్ ని రాసింది సిరిబెన్నెల గారు. 152 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి యాక్చువల్ గా అండి, మనం కనుక గమనించినట్లయితే ఈ మధ్య మన ఇండియన్ స్పోర్ట్స్ లో విమెన్ ప్లేయర్స్ పేర్లు చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి కదా. మరి ఈ మార్పు ఒక్క రోజులో వచ్చిందా అంటే రాలేదు. దీని వెనక ఎంతో గ్రౌండ్ వర్క్ ఉంది. చిన్న చిన్న ఊళ్ళ నుంచి, స్కూల్ గ్రౌండ్స్ నుంచి టాలెంట్ అనేది బయటకు వస్తోంది. పేరెంట్స్ సపోర్ట్, కోచెస్, అకాడమిక్స్ తో పాటు ఖేలో ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ చిన్న ఏజ్ లోనే టాలెంట్ ని గుర్తించి ప్లేయర్స్ కి ట్రైనింగ్, కోచింగ్, కాంపిటీషన్స్ లాంటి అవకాశాలని కల్పిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మరీ ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ని పెంచే ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. అష్మిత గురించి మీకు తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియాలో ఒక పార్ట్ అస్మిత. మరి అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ విమెన్ త్రూ యాక్షన్, ఇదనమాట దాని అర్థం. సో అమ్మాయిల స్పోర్ట్స్ లోకి ఇంకా ఎక్కువ రావాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మరి చిన్న చిన్న ప్లేసెస్ నుంచి కూడా టాలెంట్ ని గుర్తించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ప్రోగ్రామ్ కూడా ఇది. మరి ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
0: ఎస్, మరి జనరల్ గా అండి మన ఇండియాలో ఎక్కడో ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చిన అమ్మాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మెడల్ కొడుతూ ఉంటే అసలు ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. కానీ అది అంటే ఆ గెలుపు తను ఒక్కరిదేనా? కాదు కదా. ఒక ప్లేయర్ విన్ అయ్యారు అంటే తన వెనక ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు, కోచ్ ఉంటారు, అండ్ తర్వాత ప్లేయర్స్ చేసే కష్టం, ప్రాక్టీస్, ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ అన్నిటినీ మించి ఒకప్పుడు అమ్మాయిలకి స్పోర్ట్స్ ఎందుకు, అసలు స్పోర్ట్స్ లోకి పంపాలా, ఇలా థింక్ చేసేవాళ్ళట. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు మన అమ్మాయికి అసలు ఏ గేమ్స్ లో ట్రైనింగ్ ఇంపించాలి అని

థింక్ చేసే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. మరి ఇదే అసలైన చేంజ్ అంటే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆలోచన ఇంకా పెరగాలి. సో ఏంటంటే, అసలు స్పోర్ట్స్ కెరియర్ ని చూస్ చేసుకునే విషయంలో మనకి ఇప్పుడున్న అవేర్నెస్ అనేది సరిపోదు. ముఖ్యంగా ఒక అమ్మాయి ఆటల్లో రాణించాలి, ఆ ఆటల్లోకి రావాలి అంటే కేవలం మెడల్స్ చూపిస్తే సరిపోదు కదా. మరి ప్లేయర్స్ కి సరైన ఛాన్స్, సెక్యూరిటీ, సపోర్ట్ ఇవన్నీ ఉండాలి. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని పేరెంట్స్ అండ్ సొసైటీ ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో స్కూల్స్ లో మంచి మంచి ప్లే గ్రౌండ్స్, ఎక్విప్మెంట్, ట్రైన్ కోచెస్ ఇవన్నీ ఉండాలన్నమాట. టాలెంట్ ఉన్న అమ్మాయి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన ఊళ్ళోనే ట్రైనింగ్ ఉండేలా అవకాశం కూడా ఉండాలి. మరి కొత్త ఖేలో ఇండియా నెట్వర్క్ అయితే ఇదే పాయింట్స్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేస్తుంది ప్రజెంట్. సో మరి అమ్మాయి స్పోర్ట్స్ ఆడుతుందా అని అడగడం కన్నా తనకి ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం అని అడిగే రోజులు రావాలి. అవన్నీ వస్తాయని మనం అయితే విష్ చేద్దాం. అండ్ ఇవన్నీ కనుక మారితే మనం కోరుకున్న మార్పు ఇంకా కూడా తప్పకుండా వస్తుంది. మనం ఇంకా కూడా స్పోర్ట్స్ లో ఇంకా ఇంకా మెడల్స్ సంపాదిస్తాం అండ్ ఇంకా ఎంతో పేరు తెచ్చుకుంటుంది మన ఇండియా. ఏమంటారు? సో మరి దీని గురించి ఆలోచించండి. మరి ఇది ఇవాళ మన ధీరా టైం. నెక్స్ట్ ఇంగ్లీష్ లో వార్తలు ఎగ్జాక్ట్ గా 2 o'clock. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుంటాం తెలుసు కదా మన టైం. ఎస్, ఎగ్జాక్ట్ గా 2:30 సండే సండేలో కలుద్దాం. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3. ఒకటా రెండా మూడా ఏ సహిదా.

Since the day I met you, I breathe love.

0: నొక్కి బదులు నీ.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 45 seconds అయిపోయింది అండ్ మనం ఎంటర్ పోయాం బ్యూటిఫుల్ గేమ్ షో సాటర్డే సాటర్డేలోకి. అండ్ మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ గేమ్ షోలోకి. సో మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి మీ సమాధానాలు టకా టకా పంపించాలి అంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114. మళ్ళీ ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను, 8662488114. ఈ నెంబర్ కి మీ వాట్సాప్ మెసేజ్ ని నాకు పంపించేసేయండి, మీ ఆన్సర్ ని, ఎగ్జాక్ట్ ఆన్సర్ ని. ఓకే, సో మరి ఇక్కడ ఆల్రెడీ నాకైతే కొన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. పెళ్ళని జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సండే సండే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ చప్పల్ రాజు గారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు, వెల్కమ్ టు సండే సండే అంటూ విజయవాడ నుంచి కరుణ గారి మెసేజ్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి ఆల్ ఆర్ వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, మాధవి ఆంజనేయులు భూటాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు వెల్కమ్ టు సండే సండే అంటున్నారు. నెక్స్ట్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, బాగున్నారా మేడం అంటున్నారు. ఓకే, ఎస్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస్ వర్మ, బెంగళూరు నుంచి లంచ్ అయిందా మేడం అంట. లంచ్ అయితేనే శృతి వాయిస్ ఇలా వచ్చేది, లేకపోతే అబ దబ జబా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, కృష్ణా జిల్లా కాజు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్, తిరువేతల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటారు. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతే శేషసాయి, రోహనా, రోషనా, సాయి దర్శనా, రకరకాల పేర్లు. ఎనీవేస్, ఓకే, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న, హాయ్ శృతి మేడం అంటున్నారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్, వెల్కమ్ టు సండే సండే, బీబీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుంచి, హలో మీకు కూడా. అండ్ నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పద్మనరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, హాయ్ విజయవాడ అన్నారు. హాయ్, హాయ్ వల్లూర్, ఎలా ఉన్నారు ఇంతకీ? నెక్స్ట్ మెసేజ్, వై గోపిపాటి బండ్ల, హాయ్ శృతి గారు, బాగున్నారా అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ బాగున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్, బాగున్నారా అంటూ మెసేజ్. ఓకే, నెక్స్ట్ హాజితి గారు, భోజనం అయిందా అంటున్నారు మధుసూదన్ రెడ్డి. పాపినేపాలెం, ఓకే, మీది మీ ఊరి పేరేంటో ఒక్కసారి నాకు తెలుగులో టైప్ చేసి పంపించరా ప్లీజ్. అది ఆ ఊరి పేరు నాకు సరిగా అర్థం కావట్లేదు యాక్చువల్ గా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. నేను జాన్సన్ విజయవాడ నుంచి, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు. హాయ్ జాన్సన్, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, యువర్ వాయిస్ గుడ్ మేడం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది స్టార్టింగ్ లోనే ఇలాంటి మెసేజ్ వచ్చేస్తే ఆహా, ఎంత 10 నిమిషాల్లో లంచ్ చేసినా ఈ ఒక్క మెసేజ్ ఇచ్చిన ఆనందం, ఆ కడుపు నిండుగా వచ్చే ఆ తృప్తి, అది వేరు సుమి. ఎనీవేస్, తిరుపతి దామిని నుంచి ఉషారాణి భాస్కర్ రావు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు? స్వాగతం, సుస్వాగతం అన్నారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. హాయ్ మేడం అంటూ విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల, హాయ్ విజయలక్ష్మి గారు. సో మరి

ఇవ్వండి ఇప్పటిదాకా వచ్చిన మెసేజెస్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ సందేశ్ అందరి గేమ్ షోలోకి. ఆల్రెడీ 2:35 అయిపోయి 35 seconds అయిపోయింది మన టైం. సో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజు, మీరు అంటే మీకు రకరకాల యానిమల్స్ గురించి తెలిసే ఉంటుంది అండ్ ఒక్కో యానిమల్ కి ఒక్కో పవర్ ఉంటుంది. లక్కీలీ ఒక్క యానిమల్ కి ఒక విచిత్రమైన పవర్ ఉందండి. అది ఏంటో నేను చెప్తాను. ఆ యానిమల్ ఏంటో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఒక యానిమల్ ఉంది, అది ఏంటంటే వింటర్ లో గడ్డగడిపోతుంది, లిటరల్లీ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, ఫుల్ గా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత తన హార్ట్ బీట్ ని సైతం ఆపుకోగలదు. అది అలా ఆపేసుకొని మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది అది. సో అంటే లిటరల్లీ కొంతకాలం దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోయి అది ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం అంటే కాస్త ఎండలు అలా పెరగగానే ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వస్తుంది. అలాంటి ఒక సూపర్ పవర్ దేవుడు ఆ యానిమల్ కి ఇచ్చాడు. అది ఏ యానిమల్ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో మరి తెలుసు కదా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, 8662488114 ఈ నెంబర్ కి మెసేజ్ పంపించండి ఎగ్జాక్ట్ గా. మరి శృతి వస్తే నానిపాటి రావాలి కదా. సో మీ అందరి కోసం దేవ్దాస్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. ఎంజాయ్ లిజనింగ్.

మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ రమ్య బెహరా పడిన సాంగ్ అయితే వినేశారు. మరి రామజోగి శాస్త్రి గారి లిరిక్ 241 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరు పంపించారంటే పాపిన్నేపాల్యం నుంచి మధుసూదన్ రెడ్డి గారు. ఓకే, మీరు చదివేది కరెక్టే మేడం, పాపిన్నేపాల్యం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటికి తీరింది నా కన్ఫ్యూజన్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ రోజా పంపించారు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏనుగు అంటున్నారు, ఏనుగు రాంగ్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఇనుమడుగు నుంచి అనమాట, చెబ్రోల్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేషసాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న కూడా రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజ్ గారు కూడా రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అండ్ ఆల్సో కలమందులపాడు గ్రామం నుంచి కాసిం, ఇంకా ముత్తుజావలి అండ్ కనకారావు గారు పెడన నుంచి అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. హాయ్ ఆశా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ భానుచందర్ బచ్చల అమలపాడు శ్రీకాకుళం. ఓకే, సీలు చేపానా? ఓకే, నాకైతే ఈ సీలు చేప గురించి ఐడియా లేదండి, బట్ నాకు తెలిసి ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ ఉన్న ఒకే ఒక యానిమల్ ఇది. సో ఆ కాంటెస్ట్ లో చూస్తే సీలు చేప అయ్యుండకపోవచ్చు, అదే మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చింది నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఫస్ట్ క్వశ్చన్ జస్ట్ మిస్ అట. అవునా, ఎలాగో నేను రిపీట్ చేస్తాను, అప్పుడు వేరే చెప్పేసేయండి. ఓకే, జాన్సన్ విజయవాడ నుంచి బ్లూ వేల్ అంటున్నారు. బ్లూ వేల్ అయితే డెఫినెట్ గా కాదండి, ఎందుకంటే యాక్చువల్గా అది చల్లని నీళ్ళల్లో సముద్రంలో ఉంటుంది, కానీ ఏదో కొంచెం అక్కడ టెంపరేచర్ కి దాని బాడీని అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ నేను చెప్పినట్టుగా సర్వైవల్ స్కిల్స్ దానికైతే లేవు, అది మ్యాటర్. ఇదైతే క్లారిటీగా తెలుసు నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, ఎలా ఉన్నారు, బాగున్నారా, వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, వెల్కమ్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి అండ్ భాస్కర్ రావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కూడా రైట్ ఆన్సర్. ఆహా, నేను ఓన్లీ ఆన్సర్ అడిగితే అవి ఎక్కడుంటాయి కూడా పంపించారు, వెరీ నైస్, బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు, యశోద, జానకి, రాజు మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, శుభ మధ్యాహ్నం శృతి సిస్టర్ గారు, హాయ్. ఓకే, తెలియదు సమాధానం అట, బా ఎంత బాగా పంపించారండి. ఓకే, నో ప్రాబ్లం, మీకోసం నేను చెప్తాగా. ఎనీవేస్, ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు. ఓకే, ఏమని, ఓకే ఏదో ఒక ఇమేజ్ అయితే వచ్చింది. ఎనీవేస్, నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి ఓ చిరుత కాదు. అండ్ నెక్స్ట్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి మేడం సందడి సందడిలో ఎప్పుడు వినని తెలియని ప్రశ్న, అయినా సరే ఆన్సర్ తెలుసుకుని పంపాను. ఓకే, వెరీ నైస్ అండ్ రైట్ ఆన్సర్ మీది. అండ్ చక్కగా దాని డీటెయిల్స్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంపూర్

బలరామరెడ్డి, శివనమ్మ సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఫ్రమ్ తిరుపతి తిరుమల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి బోరెల్లి సంధ్యా రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట్ నుంచి ఎం నరేష్. అండ్ రోజా జింకానా, జింక కాదు. ఓకే సార్, మరి ప్రస్తుతానికి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి ఎవరో ఇంతాక మేము క్వశ్చన్ వినలేదు అన్నారు కదా, యాక్చువల్గా ఏం లేదండి, మనకి రకరకాల పవర్స్ ఉన్న యానిమల్స్ ఉన్నాయి. అండ్ ఒక యానిమల్ కి అయితే ఎలాంటి పవర్ ఉందంటే వింటర్లో గడ్డగడ్డుకుపోతుంది, అది మంచిగా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఎంత ఫ్రీజ్ అవుతుందంటే దాని హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. అండ్ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఉష్ణోగ్రతలు పెరగగానే మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వస్తుంది. అలాంటి ఒక సర్వైవల్ స్కిల్ ఉన్న జీవి ఏంటి అని అడిగాను. సో అదేంటో మీకు తెలిస్తే నాకు వెంటనే మెసేజ్ చేయండి 8662488141 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరికోసం శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి మొదలవుదాం బ్యూటిఫుల్ సాంగ్. నేనైతే పాడు కంగారు పడకని ఆ పాట ప్లే చేస్తాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు సాంగ్ అయితే వినేశారు, శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి అనమాట. సో ఈ సాంగ్ ని పాడింది అనురాగ్ కులకర్ణి అండ్ సునీత గారు. మిక్కిజే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్, రామజోగే శాస్త్రి గారి లిరిక్. 250 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయినాయి మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమునాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి నత్త అంటున్నారు. నత్త యాక్చువల్ గా కాదండి, ఎందుకంటే నత్త ఏంటంటే కొన్ని చలికాలంలో కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టు దాని టెంపరేచర్ అది కూడా కొంచెం అలా అలా లోపలికి ఎక్కడో, అంటే దాని యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించుకొని మళ్ళీ టెంపరేచర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అంతేకాని ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రీజ్ అయిపోయి గుండె సైతం ఆగిపోయి మళ్ళీ బతికినట్టుగా మారే జీవి అయితే కాదు. సో నత్త రాంగ్ ఆన్సర్. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొసలి అంటున్నారు. మొసలి కూడా ఇంతే. అండ్ నెక్స్ట్ మెసేజ్, హలో మేడం అని అయితే వచ్చింది. ఎవరు ఎక్కడి నుంచి ఏమిటి ఏమీ తెలీదు. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి ప్రశ్న వినలేదు అంటున్నారు. అజ్జో ఇంకా నేనేం చేయలేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, మార్కాపురం జిల్లా నుంచి ముంత పెద్దన్న గురుగంటల నుంచి అట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, వై గోపి పాటి బండ్ల. హాయ్ శృతి మేడం, మీ వాయిస్ అండ్ నవ్వు సో స్వీట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, పని సత్యశ్రీ తెనాలి నుంచి నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ కుందేలు. మీరు ట్రై చేస్తున్నవారు జింక మొసలి కుందేలు వరుస పెట్టి యానిమల్స్ అన్నింటినీ పంపిస్తున్నారు వివిధ భారతికి. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వివి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి తున్ ఏమిటిది ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి కొల్లాపూర్ నుంచి అనమాట మసూమ్ బాబా జెల్లీ ఫిష్ అంటున్నారు. నో నో రాంగ్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కుక్క అంటూ మెసేజ్ చేశారు. నో అది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జవాబు ఏమిటో ఇది. ఓకే సో మొత్తానికి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే వుడ్ ఫ్రాగ్. ఓకే కప్ప, అడవి కప్ప అంటారు దాన్ని. యాక్చువల్ గా మనకి మన ఇండియన్ ఫ్రాగ్స్ కి కూడా కొంచెం ఉంటుంది కానీ ఈ ఎబిలిటీ పూర్తిగా కదనమాట. ఇంతకు చెప్పాను కదా కొంచెం పరిస్థితులకు తగ్గట్టుగా అవి ఇనాక్టివ్ అయ్యి మళ్ళీ తర్వాత టెంపరేచర్స్ పెరగగానే యాక్టివ్ అవుతాయి. బట్ ఇంత ఇంత ఇదిగా ఎక్కువగా ఇలా ఉన్న అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వింటర్ లో గడ్డగడుగుపోయి తన హార్ట్ బీట్ సైతం ఆపేసుకుని మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగగానే నార్మల్ స్టేజ్ కి వచ్చేంత ఎబిలిటీ ఓన్లీ కెనడాలో ఉన్న కప్పలకు మాత్రమే ఉంటుంది వుడ్ ఫ్రాగ్స్ కి. ఓకే అది సంగతి వచ్చేసింది ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఇన్ని వందల సినిమాలు ఉన్నాయి, ఇన్ని వేల పాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చాలా చాలా పాటలు వింటూనే ఉంటారు రోజు. అయితే ఎప్పుడైనా ఏదైనా పాట మీ లైఫ్ లో సిచ్యువేషన్ కి ఏదైనా ఒక సిచ్యువేషన్ కి మ్యాచ్ అయిందా? ఏదైనా పాట ఏదైనా సిచ్యువేషన్ కి మీ లైఫ్ లో దానికి మ్యాచ్ అయితే ఆ పాటని నాకు పంపించండి. అంటే మొత్తం పాటలు కాదు, జస్ట్ అది ఏ సినిమా ఏ పాట అంతే, ఆ డీటెయిల్ మాత్రమే. ఓకే సో మరి నాకు కూడా కనెక్ట్ అయిన ఒక పాట ఉంది, అదేంటో నేను కూడా చెప్తాను ఈరోజు. సో మీ లైఫ్ లో సిచ్యువేషన్ కి ఏదైనా పాట కనెక్ట్ అయిందా, మూవీస్ లో ఏదైనా సాంగ్, అది ఏ సాంగ్ నాకు పంపించేసాను 8662488144 ఈ నెంబర్ కి. అండ్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది విశ్వనాథ్ అండ్ సాన్స్ మూవీ నుంచి నేను.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు? లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
2: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
4: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానియా హమ్ సున్తే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
5: డౌన్లోడ్ వేవ్స్ OTT యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 అయిపోతుంది. మరికొద్దిసేపట్లో FM న్యూస్ హెడ్లైన్స్ మీకోసం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విజయవాడ వెళ్తున్న 591 ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సాంకేతిక బృందం విమానాన్ని తనిఖీ చేసి విమానంలో ఉన్న

45 మంది ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ 2.0, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 వంటి కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా అనేక చర్యలు చేపడుతుందని ఈ రోజు ఒంగోలు శతాబ్దిన్నర ఉత్సవంలో పాల్గొన్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. గోవా గవర్నర్ పూసపటి అశోక్ గజపతిరాజును రాష్ట తపాలా శాఖ సబ్ డివిజన్ల అధికారులు గోవాలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రీకృత సేవలను అందించడంలో ఇండియా పోస్ట్ పోషిస్తున్న పాత్రపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. రాష్ట పండుగగా గుర్తింపు పొందిన శ్రీ సెమ్మర పోలమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో వనంగుడి అభివృద్ది పనులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఉరవకొండ పర్యటనలో భాగంగా రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శించి కళాశాలలో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 2.66 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ది పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. పాలకొండ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్పై ఎస్ఐ ఝాన్సీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు, అన్నతమ్ములు, చరవాణిల్లో ప్రతి ఒక్కరి దగ్గర శక్తి యాప్ ఉండాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని 94 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,40,768 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్లను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల నిరుద్యోగ అభ్యర్థులకు పార్వతీపురం మన్యం జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె శ్యామల తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో భారత్కు స్వర్ణ పతకం లభించింది. కుశాల్, సాహిల్, గణేష్, మణిరత్నం త్రయానికి ఈ స్వర్ణం దక్కింది. ఈరోజు భారత్కు మొత్తంగా కాంపౌండ్ ఆర్చరీలో 3, షూటింగ్లో 1 పతకంతో 4 స్వర్ణ పతకాలు వచ్చాయి. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా భారత్ ఈరోజు 2 వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 11 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

నిఖిల్ డిసౌజా అండ్ నేహా బాసన్ పాడిన పాట అయితే వినేశారు. బ్యూటిఫుల్ సాంగ్. దడా సినిమా నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 3:00 క్రాస్ అయిపోయి, 8 మినిట్స్ క్రాస్ అయిపోయి, 3 సెకండ్స్ కూడా అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను ఇంతాక న్యూస్ హెడ్లైన్స్ కన్నా ముందు. మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం, ఇన్ని పాటలు వింటున్నాం కదా, మరి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ కి ఏదైనా ఒక పాట మీకు కనెక్ట్ అయిందా, అది ఏ పాట అని అడిగాను అనమాట. సో నాకు ఇక్కడ చాలా మంది మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, డి బాలాజీ గారు హైదరాబాద్ వనస్థలపురం నుంచి మెసేజ్ చేశారు, నాకు కనెక్ట్ అయిన పాట లేదు కానీ మూవీ ఉంది, సర్దుకుపోదాం అండి. ఆ సినిమా చూసినప్పుడల్లా మా స్టోరీ గుర్తొస్తుంది, మా ఫ్యామిలీది అంటూ మెసేజ్ చేశారు. ఓహో, యాక్చువల్గా ఈ సర్దుకుపోదాం రండి అనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక టైంలో వస్తుందండి, కనెక్ట్ అవుతుంది అనుకుంటా డెఫినెట్ గా కదా, ఏమంటారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి మేడం, ఏంటిది చెప్పిన ఆన్సర్ హిమాలయన్ సల్మాండర్ అనుకుంటున్నానా, దేనికి పంపారండి మీరు ఇది ఇంతకటి క్వశ్చన్ గా. దాని ఆన్సర్ అయితే చాలా సింపుల్, అడవి కప్ప, వుడ్ ఫ్రాగ్. ఓకే, సో ఎనీవేస్ నెక్స్ట్, హాయ్ జయశ్రీ గారు అంటూ మురళి గారు మెసేజ్. నేను జయశ్రీ కాదండి, నేను శృతి. అండ్ నెక్స్ట్ మెసేజ్, డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలీ, ఓ బేబీ సినిమా నుంచి మహా అద్భుతం సాంగ్ అట. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, ఆహా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ముత్తు సినిమాలో ఒక్కడే ఒక్కడు మనగాడు, అందరూ చిన్న పనివాడు. ఓకే, అందుకే మీ పేరు ఒకే ఒక్కడని పెట్టుకున్నారు, ఇప్పటిదాకా మాకు మీ ఒరిజినల్ పేరేంటో తెలీదు. ఎనీవేస్ నెక్స్ట్, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవడు సినిమాలో నీ జతగా నేనుండాలి సాంగ్ అట. ఆహా, దొరికేశారు. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్, కౌస్తుభ ఆత్మకూరు నుంచి అసలేం గుర్తుకు రాదు సాంగ్, అంతఃపురం మూవీ. శృతి గారు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ సెండ్ చేశా అండ్ బట్ మీరు చదవలేదు అండి అట, వుడ్ ఫ్రాగ్. ఆహా, ఓకే, ఇప్పుడు వచ్చాయి రెండు కలిపి. ఎనీవేస్ వెరీ సారీ, లేట్ గా వచ్చింది అది, నేనేం చేయలేను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ సెకండ్ క్వశ్చన్, అసలేం గుర్తుకు రాను, ఎక్కడో కొడుతోంది. ఎనీవేస్ బ్యూటిఫుల్ సాంగ్ అది, ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకా అంతకన్నా అద్భుతం ఏమంటుంది చెప్పండి. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, చక్రం సినిమా, జగమంత కుటుంబం నాది. అయ్యో బాబోయ్.

కొంచెం యునో అదనమాట మ్యాటర్. ఎనీవేస్, హాయ్, మై నేమ్ ఇస్ మసూమ్ బాబా. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, కొల్లాపూర్ నుంచి. అత్తారింటికి దారేదిలో ఆరడుగుల బుల్లెట్ అట. అర్రే రే రే రే. ఓకే మసూమ్ బాబా గారు, మొత్తానికి నెక్స్ట్ పెడంద జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. వెంకటేష్ గారు నటించిన ప్రేమ చిత్రంలో ఒంటరి వాడిని నేను. ఇది యాక్చువల్ గా ఒంటరి వాడిని నేను అలా ఉంటుంది అనుకుంటా కదా ఈ మాట. ఓకే, లైఫ్ బాగా కనెక్ట్ అయింది మేడం. నా ఫోన్ లో కాలర్ ట్యూన్ కూడా అదే పెట్టుకున్నారట. అర్రే రే రే రే. ఓకే, సో నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు, నీ స్నేహం అంటూ పంపించారు. ఓకే, నీ స్నేహం సినిమాలో టైటిల్ సాంగ్. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ అది కూడా, వన్ మోర్ లవ్లీ కంపోజిషన్. నెక్స్ట్ అక్కర్ దొంగ సినిమాలో నలుగురికి నచ్చనిది, నాకు అసలే నచ్చదు. రో కలమందుల పాటు గ్రామం నుంచి కాసేం ఇంకా ముత్తజావలి మెసేజ్ చేశారు. యాక్చువల్ గా ఇది పైకి ఎవరు చెప్పరు కానీ ఇది చాలా మందికి ఇదే ఉంటుంది అనమాట మనసులో, వాళ్ళకు మాత్రమే నచ్చుతుంది, ఎవరికి నచ్చకనా నచ్చకపోయినా అస్సలు ఏం పర్వాలేదు అనమాట. ఎనీవేస్, నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, నాకు నచ్చిన మూవీ మంచి మనసులు. ఏంటి మనసులు అన్నమాట, జీవితం అంతా పూల బాట అన్నట్టే మా జీవితం కొనసాగుతోంది కాబట్టి ఆ చిత్రంలోని ఆ బాట ఇష్టం. ఓ వెరీ నైస్, బ్యూటిఫుల్. మొత్తానికి పూల బాట జీవితం అన్నారు కాబట్టి నాకు అంతవరకైతే అర్థమైంది. సూపర్, మీకు ఇలాగే కొనసాగాలని మేము కూడా విష్ చేస్తున్నాం. నెక్స్ట్ నెల్లూరు నుంచి రేవతి శేఖర్, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకే పాట. ఇదే పాట అండి, యాక్చువల్ గా నేనైతే ఈ పాట వినలేదు. ఎనీవేస్, ఓకే. నెక్స్ట్ ఆచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి, దమ్మాయిగూడ నుంచి, ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, అనుబంధం చిత్రాలు నా జీవితంలో మరపురాని గీతం ఇది. సూపర్, మంచి లవ్లీ ఫ్రెండ్షిప్ ఎక్కువగా బేస్ అయిన సాంగ్ అనమాట. సో మీ లైఫ్ లో అయితే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు ఏమంటారు. అండ్ నెక్స్ట్ జగమంత కుటుంబం నాది సాంగ్, అండ్ ఆల్సో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఫ్రమ్ 96 మూవీ, దీస్ టూ సాంగ్స్ అంటూ వాణి ఫ్రమ్ విజయవాడ మెసేజ్ చేశారు. ఓహో, ఓకే, టూ టూ డిఫరెంట్ సాంగ్స్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ బి బాలుప్రసాద్ ఫ్యామిలీ, తలంపాడు గ్రామం, దొరవారి సత్ర మండలం, తిరుపతి జిల్లా. స్నేహం గుజ మూవీలో మీసమున్న నేస్తమా ఆ పాట. ఓకే, ఇది మీకు మీ ఫ్రెండ్ కి బాగా కనెక్ట్ అయింది అంటారు, అంతే కదా, వెరీ నైస్. నెక్స్ట్ చక్రం సినిమాలో జగమంతి కుటుంబం నాది, అయ్యబాబు, వీది సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకు అందరూ ఇదే పాట సెలెక్ట్ చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లే. ఎనీవేస్, నెక్స్ట్ 20వ శతాబ్దం మూవీ నుంచి అమ్మని మించి దైవం ఉన్నదా అనే సాంగ్ మొత్తం. ఓకే, ఆ పాట అంటే అమ్మ, ఆ పాటన్నా అమ్మన్నా నాకు చాలా ఇష్టం. అమ్మతోటి ఉన్నంత వరకు ఆమెతో మమేకమై జీవించాను. మేము మా అమ్మకి ఇద్దరు కొడుకులు, అయినా నేను ఒక్కడనే మా అమ్మ ఆమె ఉన్నంత కాలం బాగా చూసుకున్నాను. పాలంపోలే అలగట నంద్యాల జిల్లా నుంచి. మంచి సెంటిమెంట్ మూవీ అండి, వెరీ నైస్. అండ్ మీ అమ్మగారిని మీరు చూసుకునే అవకాశం మీకు వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ షేర్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ హాయ్ సృష్టి మేడం గారు. సృష్టి ఎవరండి? అసలు సృష్టి ఎవరు వివిధ భారతిలో నాకు చెప్పండి. శృతి, శృతి నా పేరు. గడం అంకే గారు, బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. మజ్ను నాగార్జున, ఇది తొలి రాత్రి. ఐ బాబోయ్. ఓకే, నెక్స్ట్ మెసేజ్, అమ్మ పసివాడ్ అమ్మ, ఐ లాస్ మై మదర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్. చింతామణి శంకర్ అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, వెరీ వెరీ సారీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జాను, లైఫ్ ఆఫ్ రామ్ పాటట, భానుచందర్ బచ్చల, అమలాపాడు, సీకాకుళం నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, ఆ దేవుని చదరంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకు బంధం, 10 మాసాలు మోసే పిల్లలు. ఆయనకు బాబు పాట చాలా డెప్త్ ఉన్న సాంగ్ లాగా ఉంది. ఇనుమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఈ పాటని. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఆహా, కలిసి ఉందా సినిమా కదా, వెంకటేష్ గారి మూవీ. ఓకే, ఈ మధ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకుని ఎంజాయ్ చేయడం జరిగింది, అది కదా కావాల్సింది చివరికి, అదే. అలాంటి అందరూ కలిసి ఎంజాయ్ చేసి ఒక లైఫ్ దొరికితే అంతకన్నా హ్యాపీ ఇంకేమో చెప్పండి. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, జీవన తరంగాలు సినిమాలో పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అమ్మ బాబో, ఇది కూడా కొంచెం యూనో డెప్త్ డెప్త్. నెక్స్ట్ జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి నుంచి, దామోదర్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి, బుక్కాపురం విలేజ్. హాయ్ అండి, అలనాటి సాంగ్ ఉండొచ్చు అంటే, అలాంటి సాంగ్ ఉండొచ్చు కహానీ మా లైఫ్ లో, అప్పుడు ఎలా మ్యాచ్ అయింది గుర్తుకు లేదు, నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఏం పాట చెప్పారు మీరు, అలాంటి సాంగ్.

ఉండొచ్చు అన్నారు, కానీ ఎక్కడ పాట ఎక్కడ పంపారు? ఎనీవేస్, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, నీ దారి పూల దారి మూవీ మగ మహారాజట. ఓకే, మీ దారి పూలదారు అనమాట. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ ప్రేమ్ నగర్, నేను పుట్టాను లోకం మెచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారనమాట. ఓకే అచ్చో, నెక్స్ట్ నా లైఫ్ కి బాగా సెట్ అయ్యే పాట మర్యాద రామన్న సినిమాలో ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది, నాకు బాగా సెట్ అవుతుందంట ఈ సాంగ్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు. రైట్ నౌ అసలు ఈ మెసేజ్ అడిగినందుకు నేను ఆలోచిస్తున్నాను కాసేపు. నేనేమో చక్కటి పాటలు వస్తాయనుకుంటా, అందరూ ట్రాజెడీ సాంగ్స్ లేకపోతే యూనో కొంచెం అంటే అందరూ కనెక్ట్ అయిన పాటలు పంపిస్తున్నారు, బట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సుబి. చాలా రివర్స్ గేర్లో వెళ్తోంది అండ్ ఈ షోకి పర్టికులర్లీ. హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాయుడుపేట నుంచి నాగమణి, కేర్ ఆఫ్ కన్స్ట్రమర్ మూవీలో ఆశా పాసం. ఆహా, ఓకే, నెక్స్ట్ మెసేజ్. నేను ఇంతకు ముందే ఏమిటో అది నాకు అర్థం కాలేదు, లాహిర్ లాహిర్ లో పాట ఎప్పుడు విన్నా నీళ్లలో తేలుతున్నట్లే ఫీలింగ్ వస్తుంది. శోభ తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఓహో, లాహిరి లాహిరి లాహిరిలో నేను కొంచెం చాలా అస్సలు బాగా పాడును, కంగారు పడకండి, ఇంకా పాడట్లేదు ఆ పాటే కదా మీరు చెప్పింది. ఎస్, యాక్చువల్గా ఎవరు నీళ్లలో కూర్చున్నా అదే పాట హమ్ చేస్తారు, అంత బాగా కనెక్ట్ అయిపోయిన పాట అది అందరికీ. ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఇంకా వస్తున్నాయి, మరి ఎవరెవరు ఏమేమి పంపించారో నాకైతే ఇంకా తెలియదు, చూస్తాను. బట్ ఈ గ్యాప్ లో మీకోసం అయితే ఒక సాంగ్ ప్లే చేస్తున్నా, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్ను. మజ్ను మూవీ నుంచి నాని పాట అయితే వచ్చేస్తుంది. అయితే మీరేం చేస్తారంటే, మీకు లైఫ్ లో బాగా కనెక్ట్ అయింది ఈ పాట నాకు అనిపించిన పాటని నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. దిస్ ఇస్ ఆర్జీ శృతి, నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో సుచిత్ సురేష్ పాడిన పాట, శ్రీమణి గారి లిరిక్. మజ్ను సినిమా నుంచి విన్న తర్వాత 321 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శంకరాభరణం అంటూ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాళ్యం నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ పాటల పల్లకి అనే సాంగ్ అంటున్నారు నల్లమ్మ పాపిన్నపాళ్యం నుంచి. నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కె పెద్దనరసింహ మెసేజ్ చేశారు. జెమిని సినిమాలో బ్రహ్మయా. ఓకే ఓకే, నెక్స్ట్ మెసేజ్ తిరుపతి దామరేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు. ఎవరికెవరు ఉన్నా కానీ ఇన్నోళ్ళు అంటే లేరే, అయినోళ్ళు అంటూ లేరు. హా, గుంటూరు కారం సినిమాలో అట. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ ఇందిరా మూవీలో లాలీ లాలీ సాంగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. ఎవరింతకీ పేరు, అయ్యజో పేరు పంపించలేదే. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి శృతి గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ కొండవీడి దొంగ సినిమాలో జీవితమే ఒక ఆట. ఆహా, ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాని జైనుద్దీన్. యాక్చువల్గా ఈ పాట కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏమంటారు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, జెమిని సినిమాలో చుక్కల్లోకి ఎక్కినాడు అట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాల్వంచు నుంచి లలిత రేగడి, ఒరియా పిల్ల సాంగ్ హీరోయిన్ గా చేశాను నేను బద్ధ మూవీలో. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి బృందావనం మూవీ. ఓకే, మరి సాంగ్ ఏంటి, చాలా ఉన్నాయి కదా అందులో పాటలు అంజన్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నేనున్నాను సినిమా నుంచి చీకటితో వెలిగే చెప్పిన సాంగ్ చాలా చాలా మీనింగ్ఫుల్ సాంగ్ కదా ఇది. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. మగధీర సినిమాలో పంచదార బొమ్మ ఏదో కొడుతోంది, మాకు స్టోరీ ఏదో కొడుతోంది. నెక్స్ట్ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు, మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు పాట మాకు ఇష్టం, ఇది రాక్షసుడు సినిమాలో సాంగ్ కదా. ఎప్పుడైనా ఒక మంచి డే మనకు వచ్చినప్పుడు ఆ చివరి ఆ డే అంతా అయిపోయే టైంకి ఈ పాట ట్యూన్ అవుతుంది మన మనసులో మళ్ళీ మళ్ళీ ఇదే రాని. కానీ అలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలనే కోరుకుంటుంది మన మనసేమో. ఎనీవేస్, భాష సినిమాలో భాషా చూడు నంది కొట్టుకూరు నుంచి కుదుష్ భాష మెసేజ్ చేశారు. ఎందుకంటే మీ పేరుకు మ్యాచ్ అయిందనా ఈ పాటను సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ గౌస్ ఫ్రమ్ పమిడి, ఆరెంజ్ సినిమాలో నన్ను ఇంతగా ప్రేమించాగానా, ఈ పాట అందులో ఉందండి ఆరెంజ్ సినిమాలో. ఒక నిమిషం నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. నెక్స్ట్ మర్యాద రామన్న సినిమాలో అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, అర్రర్రె అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుంచి. ఆహా, ఒక ట్రైన్ స్టోరీ ఏదో తెలుస్తుంది మాకు వెనుక బ్యాక్గ్రౌండ్ లో. నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, నిన్నే ప్రేమిస్తా సినిమా అట, ఒక దేవత వెలిసింది, బ్యూటిఫుల్ సాంగ్, వెరీ నైస్. నెక్స్ట్ మెలాంబి కనూల్ బాలాజీ నగర్ నుంచి, మా ఇంటిలోన అనే సాంగ్, మహాలక్ష్మి నీవే కొండవీటి సింహం సినిమా బాగా ఇష్టమట. ఓకే, నెక్స్ట్ హాయ్ మై సెల్ఫ్ సాయి ఫ్రమ్ కుంభం, జోర్సే జోర్సే ఫ్రమ్ మగధీర. ఓకే సాయి ఫ్రమ్, ఓకే నైస్. నెక్స్ట్ గోపి పాటిబండ్ల, హాయ్ శృతి మేడం, నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు, నాకు హ్యాపీ డేస్ అంటే పాట నాకు ప్రాణం. ఓకే, సో చాలా చాలా బ్యూటిఫుల్ మూవీ అది, అండ్ ఫ్రెండ్స్ గురించి స్పెషల్లీ అందరికీ నచ్చుతుంది పాట కూడా. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్యాంగ్ కనెక్ట్ అయిపోతారు ఆ పాటకి, ఏమంటారు గోపి గారు. నెక్స్ట్ లగ్గం చిత్రంలో ప్రముఖ భావోద్వేగ గీతం, ఇంతేనేమో ఇంతవరకేనేమో. ఓకే, ఇంతకు చెప్పారు నెల్లూరు నుంచి రేవతి శేఖర్ గారు. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే శృతి గారు, మాన్సు చదివాక మీ ఒపీనియన్ సాంగ్ మాకు చెప్పండి అట. బిచ్చగాళ్ళ మూవీ, వంద దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, బ్యూటిఫుల్ సాంగ్ ఇది, అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ, బ్యూటిఫుల్. సో నేను నా గురించి అడిగారు కదా, చెప్తా తప్పకుండా. నెక్స్ట్ సర్దార్, అందరి మనసులోనే భావనను తీశారు, చక్కగా వారి మనసులోని సినిమా రూపంలో చెప్పారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి, బుక్కాపురం విలేజ్. ఓకే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, ఓహో ఇంతాక జస్ట్ పాట చెప్పలేదు కదా మీరు. ఎనీవే స్కూల్ డేస్ కి
డెడికేట్ చేశారా? ఓకే, నెక్స్ట్ మెసేజ్. ఈ జీవన తరంగాల్లో ఏ దేవుని చదరంగంలో? ఓ, భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమాలో మౌనంగానే ఎదగమని ఒక్క నీకు చెప్తుంది. మంచి మీనింగ్ఫుల్ సాంగ్, ఇది కూడా మంచి మెసేజ్ ఉన్న సాంగ్ యాక్చువల్ గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ మెసేజ్, మనం సినిమాలో కనిపించిన మా అమ్మకే లైఫ్.

0: ఫేస్ బ్యూటిఫుల్ మూవీలో అమ్మా అని కొత్తగా. ఓకే, సో రెండు రెండు మంచి పాటలు. నెక్స్ట్ కరెంట్ సినిమాలో అటు అటు నిన్నే ఇటు నిన్నే, ఆహా, గోళకాందోడి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే డిలీట్ అయిపోయింది ఇంతకి. ఎవరు? హలో మేడం, అమ్మ రాజీనామా సినిమా నుంచి సృష్టికర్త ఒక బ్రహ్మ సాంగ్ అట. ఓకే, దేవత మూవీలో ఆలయాన వెలసిన అనే సాంగ్, సావిత్రి గారిని చూస్తే నా వైఫ్ ని చూసినట్టే ఉంటుంది నేను అంటూ మెసేజ్ చేశారు. ఎవరు ఇంతకి? శ్రీనివాస వర్మ గారు, బెంగళూరు నుంచి. ఓకే, నెక్స్ట్ మెసేజ్, కర్నూల్, గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ అండ్ మై పెట్ స్టికీ అండ్ మై ఫేవరెట్ మూవీ అండ్ సాంగ్ ఓజీ. ఓజీయా? ఓకే ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, భోజనం చేశారా? నాకు ఏంటిది జానకి కలగనలేదు రాముడు పతికాగలడని సాంగ్. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ ఎవరు పంపించారు? సుజాత శ్రీనివాసరావు గారు, దొడదేవరపాడు నుంచి. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మన్మధుడి చిత్రం వద్దురా సోదరా. అయ్యయ్యో, ఈ పాట కనెక్ట్ అయ్యారా మీరు? అండ్ నెక్స్ట్ కమత వెంకట లక్ష్మిరెడ్డి, భీమిరిపాడు నుంచి, జీవన తరంగాల్లో అదేవం చదరంగాల్లో సాంగ్ అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్, గురుస్వామి నాయుడు, అన్నమయ్య సినిమాలో ఓకే సాంగ్ అట, ధనలక్ష్మి గారు పంపించారనమాట, రొంపిచర్ల నుంచి. అదివో అల్లదివో. ఓకే, ఎస్ భీమేశ్వరరావు గారు, పెడన్ నుంచి, కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. అది బాగా మంచి ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఈ పాట ఠకీం అని గుర్తు చేస్తుంది, చాలా మందికి కనెక్ట్ అవుతుంది యాక్చువల్ గా. సాయి కుమార్ ఫ్రమ్ అయోధ్య నగర్ విజయవాడ, మై కనెక్టెడ్ సాంగ్, అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికి ఆడుకునే నాటకం అంట, తాత మనవడు సినిమా బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, డి అరుణ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మున్నాలో మానస నువ్వు, ఆహా మానస కాదండి, మనస నువ్వు ఉండే చోటే చెప్పమ్మా. ఓకే ఓకే, నెక్స్ట్, గలగలమని నవ్వకే సొగుసు కరిగిపోతుందట, గాలివాన మూవీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ కనెక్టెడ్ టు మీ. ఆచార్య గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఒక చిన్న బ్రేక్ అయితే చాలా అవసరం, సో స్టే ట్యూన్డ్. లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని నేర్పిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సందరే సందరి గేమ్ షోలో. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి చాలా చాలా పాటల్లో, మన వినే పాటల్లో మీకు బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి లైఫ్ లో అని చెప్పి అడిగాను అనమాట. ఏదైనా సిచ్యువేషన్ లో ఏదైనా సాంగ్ కి కనెక్ట్ అయ్యారా అని అడిగాను. నాకైతే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, ఆల్రెడీ చదివాను కొని, అండ్ ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే, కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ మెసేజ్ చేశారు, సినిమా రాజా అంటూ. ఓకే, రాజోల నుంచి జయన్న, నరసింహ సినిమాలో జీవితం అంటే పోరాటం సాంగ్. అండ్ నెక్స్ట్ మాతృదేవ భవ మూవీ, వేణుబాయి వచ్చాను నా లైఫ్ కి చాలా కనెక్ట్ అవుతుంది అంటూ రాము వావ్లాల పాలకుర్తి జనగాం నుంచి మెసేజ్. ఓకే, అనంతపురం జిల్లా యాడికి నుంచి రంగం వెంకట స్వామి, హలో మేడం అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, రవివర్మ, ఖమ్మం, ఆరాధన సినిమాలో అరే ఏమైంది, అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు ఆ పాట ఉంటుంది కదండి అద్భుతం. అండ్ ఆల్సో ఇంకో పాట కూడా పంపించారు, బంతి చామంతి ముద్దాడుకున్న ఇలే. అరే రెండు టూ డిఫరెంట్ జోనర్స్. ఓకే, నెక్స్ట్ సాయిశ్రుతి గారు, నేను పేరెంట్స్ మీటింగ్ లో ఉన్నా, క్వశ్చన్ వెళ్ళలేదు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మీరు ఎంత డెడికేటెడ్ గా ఉన్నారండి మీటింగ్ లో. అండ్ నెక్స్ట్ సాయిశ్రుతి గారు ఎలా ఉన్నారు అంటూ రాజయ్య ఫ్రమ్ నేరేవాడ మెసేజ్. హలో అండి, ఐఎమ్ ఫైన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యచారి, విజయలక్ష్మి, పరుగు సినిమాలో నమ్మవేమో కానీ సాంగ్, ఓహో. ఓకే, నెక్స్ట్ ముఠామేశ్రీ సినిమా టైటిల్ సాంగ్ అంటూ హంపాపురం గ్రామం జుక్కు అద్దెప్ప మెసేజ్ చేశారు. నెక్స్ట్ నా ఆటోగ్రాఫ్ లో గుర్తుకొస్తున్నాయి సాంగ్, నరేష్ ఫ్రమ్ అనంతపూర్, కదా ఈ పాట చాలా మందికి కనెక్ట్ అవుతుంది. స్పెషల్లీ స్కూల్ డేస్ ని కానీ కాలేజ్ డేస్ ని కానీ ఫ్రెండ్స్ ని కానీ మిస్ అయ్యే వాళ్ళందరికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అక్కడికి ఆట పర్టికులర్ ప్లేస్ కు వెళ్ళినా లేకపోతే ఎవరైనా పాత వాళ్ళని చూసినా ఏమంటారు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్.

దేవసేన తిరుపతి నుంచి. ఓకే, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. జయము నిశ్చయము భయము లేదురా, ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఇస్తుందండి ఈ పాట అంటూ మెసేజ్ చేశారు. బివి పట్టాభిరామ్ గారు చెప్పారు అట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఏమో మనకి పాలోజు గోపాలకృష్ణమాచారి, గండికోట రహస్యం నెలవంక తొంగి చూస్తుంది. అర్రెర్రెర్రెర్రె, బ్యూటిఫుల్ సాంగ్ ఇది. అండ్ నెక్స్ట్ అమరరాజు రామ సినిమా ఎవరు రాయగలరు సాంగ్ అట. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు అండ్ లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. లక్ష్మి సినిమాలో తారా తలకు తారా సాంగ్. ఓకే, సో మరి నెక్స్ట్ రంగస్థలం సినిమా ఎంత చక్కగా నావే సాంగ్ అట. ఓహో, సుధాకర్ గారు రమణ ముద్దనూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్, నాకు బాగా కనెక్ట్ అయిన పాట బంగారం తెచ్చి సాంగ్ అట. మూవీ ఇద్దరు మిత్రులు. అండ్ ఓకే, రామకృష్ణాపురం నుంచి విజయవాడ, రామకృష్ణాపురం విజయవాడ నుంచి కళ్యాణి మెసేజ్ చేశారా. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, అపురూపమైన దమ్మ ఆడ జన్మ సాంగ్ అట, పవిత్ర బంధం. దేవికీ దేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి మెసేజ్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఇది కూడా. అండ్ సాగర సంగమం సినిమాలో ఈ వేళ గోపం, అర్రెర్రెర్రే, సూపర్ సాంగ్ ఇది కూడా. మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పలతోటి నుంచి మెసేజ్ చేశారు. అండ్ దేవుడమ్మ చిత్రంలో ఎక్కడో దూరాన కూర్చున్నావు సాంగ్ కనెక్ట్ అయిందంటారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ మేడం, హాయ్ నాన్న మూవీలో గాజుబొమ్మ సాంగ్ ప్లే చేయరా ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ అండి, ఇప్పుడు మనకి సాంగ్స్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదు కదా, ఇది గేమ్ షో. సో నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించాలి అంతవరకే. ఓకే, సో మరి నెక్స్ట్ ఏనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూరు హలో అంటూ మెసేజ్ చేశారు. హలో అండి, అండ్ ఇప్పుడే విన్నా మేడం నా ఇంట్రెస్ట్ సాంగ్ లైఫ్ స్టోరీ నుంచి, దాని గుడి భుజం మీద కడవా. అర్రెర్రెవరింతకి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ముజాపేట నరేష్ అండ్ రోజా, వసంతంలో నిన్ను చూడక ముందర తెలియదులే సాంగ్ అట. అండ్ కామతి శంకర్ రాజోల్ నుంచి గ్యాంగ్ లీడర్ మూవీ భద్రాచలం కొండ. ఆహా, మీరు ఫస్ట్ టైం అండి నా షోలో మెసేజ్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు హాయ్ తప్ప ఏమీ పంపించరు. అండ్ నెక్స్ట్ సంధ్య చిత్రంలో ఈ అనంత కాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో అమ్మ బాబోయ్ నాసుకమైన దేశాయి బయట నుంచి మెసేజ్. నవ్వుతూ బతకాలరా తమ్ముడ, నవ్వుతూ చావాలరా అనే పాట, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు. ఈ పాట బాగా నచ్చుతాయి నాకు, కనెక్ట్ అవుతాయి అంటారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ నెక్స్ట్ వల్లూరు నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొండవీడి దొంగ సినిమాలో శుభలేఖ రాసుకున్నా. అండ్ నాకు నచ్చిన పాట ఠాగూర్ సినిమాలో ప్రపంచానికి సమిధన. ఓకే, శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి మెసేజ్. సప్తపది నెమలికి నేర్పిన నడికిది మోహన్ రావు గారు కప్పలదొడ్డి నుంచి. అండ్ అక్బర్ సలీం అనార్కలి మూవీలో సిపాయి సాంగ్ రజియా ఫ్రమ్ నేరవాడ మెసేజ్. అండ్ తిరుపతి దామినేని నుంచి ఉషారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆకాశంలో ఆశల హరివిల్లు స్వర్ణ కమలం సినిమా, సూపర్. అండ్ నెక్స్ట్ మానవుడే మహనీయుడు, ఆ పాట నాకు చాలా కనెక్ట్ అవుతుందంటూ బాలభారత మూవీ అట కాజాగ్రామ నుంచి నందం జగదీశ్వర గారు లక్ష్మి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే సో మొత్తానికి ఇవ్వండి ఇప్పటిదాకా వచ్చిన సాంగ్స్. మరి చాలా మంది చాలా సాంగ్స్ కి కనెక్ట్ అయ్యారు, బ్యూటిఫుల్. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ నౌ ఇమీడియట్ గా మనం పార్క్ లోకి వెళ్ళిపోదాం. పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ తెలుసు కదా, శృతి మార్క్ టైప్ క్వశ్చన్ ఇదని. సో మరి ఏంటంటే, అనగనగనగా ఒక ఊళ్ళో ఒక పార్క్ ఉంది. ఆ పార్కు లో ఆరు ప్లేసెస్, ఒక బెంచ్ ఉంటుంది ఎలాగో మీకు తెలుసు, ఆ బెంచ్ మీద సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఆరు ప్లేసుల్లో ఐదు ప్లేసుల్లో తెలుగులో పేర్లు రాసున్నాయి, తెలుగులో రాసున్నాయి పేర్లు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఆరో ప్లేస్ లో ఏ పేరు రావాలి అనేది చెప్పాలి. నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను, ఆప్షన్స్ లోంచి ఒక పేరు ఏమొస్తుంది అనేది మీరు గెస్ చేసి నాకు పంపించాలి, అంతే సింపుల్. ఓకే, మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఏది అడిగినా ఆ క్వశ్చన్ లోనే లాజిక్ ఉంటుంది అని చెప్పేసి. సో మీరు జాగ్రత్తగా విని నేను చెప్పే పేర్లు దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. ఓకే, మరి పార్క్ లో ఉన్న బెంచ్ లో మొదటి ఐదు ప్లేసుల్లో ఉన్న పేర్లు, ఫస్ట్ రవి, తెలుగులో ఉన్నాయి పేర్లు అని చెప్పాను. మరి ఫస్ట్ అయితే రవి ఉంది, తర్వాత వినయ్, తర్వాత యశ్వంత్, తర్వాత తేజు, తర్వాత జమున. మరి ఇప్పుడు ఆరో ప్లేస్ లో ఉండే పేరేమిటి, ఇది నా క్వశ్చన్. ఫస్ట్ రవి, తర్వాత వినయ్, తర్వాత యశ్వంత్, తర్వాత తేజు, తర్వాత జమున. ఈ ఐదు పేర్లు ఉన్న తర్వాత ఆరో పేరుగా ఏమొస్తుంది? మరి మీకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఐదు పేర్లు చెప్తాను, వాటిల్లోంచి ఏదొస్తుందో మీరు చెప్పాలి. పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. సో

మరి ఈ ఐదు పేర్లలోంచి ఆ సిక్స్త్ ప్లేస్ లోకి వచ్చే పేరేంటో మీరు గెస్ చేసి నాకు చెప్పండి. 8662488114 ఈ నెంబర్ కి మీ ఆన్సర్ పంపించేసేయండి. మరి ఆ మొదటి ఫైవ్ ప్లేసెస్ లో ఉన్న పేర్లు ఇంకొకసారి రిపీట్ చేసిన రవి, వినయ్, యశ్వంత్, తేజు, జమున. మరి సిక్స్త్ ప్లేస్ లో ఏమొస్తుంది? పల్లవి ఉంది, సావిత్రి గారు ఉన్నారు, కరుణ ఉంది, నీలిమ ఉంది, మాలతి ఉంది. వీటిల్లో ఏది వస్తుంది గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది డియర్ కామ్రేడ్ మూవీ నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

అనంత శ్రీరామ్ గారి లిరిక్ అండ్ రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట, మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. స్టాలిన్ సినిమా నుంచి 3:44 క్రాస్ అయిపోయి 19 seconds అయిపోయింది మన టైం అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షో లో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి, పార్క్ అండ్ బంచ్ క్వశ్చన్ కి అయితే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, మరి చాలా మంది పంపించారు. అండ్ ఫస్ట్ అయితే మనకి మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు పంపించారు. ఓకే, సో ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే అర్థమైపోతుంది, సో అలా గెస్ చేసి చెప్పండి నాకు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, భాస్కర్ గారు ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, ఎనుగంటి నాగేంద్రరావు గారు ఫ్రమ్ గుంటూర్, అరే రే రాంగ్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మహాలక్ష్మి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ జి కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రిత్విక్ ఫ్రమ్ పొన్నూర్ గుంటూరు డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి లాజిక్ తో సైతం రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ సుధాకర్ రమణ ముద్దనూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ గారు ఫ్రమ్ రాజోలి. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ కాదు కానీ రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది, రామకృష్ణపురం విజయవాడ నుంచి కళ్యాణి గారు, రాంగ్ ఆన్సర్ కళ్యాణి గారు మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూలు జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మున్నమ్మ గారు పెద్దపర్య విలేజ్ తిరుపతి జిల్లా నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే 6th place లో వస్తుంది అని చెప్పేసి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శృతి, హవ్ ఆర్ యూ అంటూ సత్యనపల్లి నుంచి రాజేశ్వరి గారు. హలో అండి, ఐమ్ ఫైన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వివి రెడ్డి గారు, ఓహో మీ రవి పార్క్ లో ఉన్నాడా అంట. ఓకే, మా రవి పెళ్లి చూపులకి ప్రిపేర్ అవుతున్నాడు, సెప్టెంబర్ 2nd week లో పెళ్లి చూపులకి వెళ్తాడు. ఓకేనా, ఓకే. సో మరి

0: నెక్స్ట్ మెసేజ్ కౌస్తుభ ఆత్మకు నంద్యాల డిస్టిక్ట్ నుంచి రైతాన్సే పంపించారు. అండ్ 9th స్టాండర్డ్ చదువుతున్నారంట కౌస్తుభ. ఓకే, నెక్స్ట్ అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దనూర్ కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ రాఘవేంద్రరావు గారు. ఇభరాంపురం నుంచి రైట్ ఆన్సర్ ఇభరాంపురం. ఓకే, ఫస్ట్ టైం మీ మెసేజ్ వచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ సీను రావూరు. ఓకే, మీది కూడా రాంగ్ ఆన్సరే. అండ్ సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి, తిక్కమ్మకగా ఉందమ్మా ప్రశ్న అట. అర్రర్రే, ఏమీ లేదు, మీరు ఒకసారి నేను ఇచ్చిన పేర్లను చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి అంతే పేర్లని. ఓకే, మీరు కనుక రాసుకున్నట్లయితే. నెక్స్ట్ మెసేజ్ రాంగ్ ఆన్సర్ వచ్చింది మనకి. ఎవరు పంపించారు? గౌస్ ఫ్రమ్ పమిడి. ఓకే, నెక్స్ట్ కీర్తిక, లితిక అండ్ అశ్విని కుమార్, ఉమా ఫ్రమ్ నెల్లూర్, రైట్ ఆన్సర్ సూపర్. నెక్స్ట్ తిరుపతి దామినేడు నుంచి ఉషారాణి భాస్కర్ రావు గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచల్ల నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సర్ రజియా ఫ్రమ్ నేరేవాడ. నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్ గా పట్టేశారు మీరు, పాలోజు గోపాలకృష్ణమాచారి గారు లాజిక్ ని పట్టేసి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు నవీన. నవీన్ ఎక్కడి నుంచి వచ్చారండి? నవీన్ నేను అసలు ఇవ్వలేదే ఆన్సర్స్ లో అండ్ ఆప్షన్స్ లో. నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, రైట్ ఆన్సర్ కలమందలపాడు గ్రామం నుంచి. కాసిం ఇంకా ముత్తుజావలి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెబ్రోల్ రామకృష్ణయ్య ఇనుమడుగు నుంచి, ఓకే మీరు కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, లాజిక్ తో సైతం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏం క్వశ్చన్ అడిగావమ్మా? స్టార్స్ చుక్కలు కనిపిస్తున్నాయంట ఆచార్య చిరంజీవి గారు మెసేజ్ చేశారు. అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. అయ్యయ్యో, సరే నేను ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ హలో అని అయితే మెసేజ్ వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి తెలియదు. నెక్స్ట్ జూడకొండ నుంచి ఈశ్వరయ్య గారు, రాంగ్ ఆన్సర్. ఇనుమడుగు నుంచి రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అసలు కిరణ్ అనే పేరే నేను ఇవ్వలేదు, నేను ఇచ్చింది కరుణ. బహుశా మీరు అనేది కరుణ అయితే రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఓకే, బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకూర్ నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. జయలక్ష్మి గారు దామోదర్ రెడ్డి బకాపురం విలేజ్. నో నో నో నో, అసలు ఈ పేర్లే నేను ఇవ్వలేదు కదా, ఎలా వచ్చాయి, ఎలా, హౌ. నెక్స్ట్ వెంకటేష్ నందిపేట నుంచి, ఓకే రాంగ్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ జాబు భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, రాంగ్ ఆన్సర్. అంపాపురం ఏంటి కర్నకల్ సీను, హాయ్ శృతి మేడం అంటూ మెసేజ్ చేశారు కన్నూర్లా. ఓకే, హాయ్ శ్రీను గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మల్నాబి, ఓకే మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ క్లూ అత, చెప్తా వస్తున్నా. అండ్ నెక్స్ట్ డి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఊట్కూరు నుంచి, రాంగ్ ఆన్సర్. మీరు చెప్పిన ఆన్సర్స్ లో నాకు దొరికినది, అయ్యయ్యో, డి బాలాజీ ఫ్రమ్ మనస్థులు హైదరాబాద్. ఓకే, మీరు కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ మెసేజ్ ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాన్ జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. మీది కూడా మెసేజ్ చదివే ముందు మరోసారి ప్రశ్న అడగండి మేడం. ఓకే, తప్పకుండా వచ్చేసింది టైం, ప్రశ్న అడిగే టైం. ఓకే, ఏం లేదండి, సింపుల్ ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది ఎప్పట్లాగానే. ఆ బెంచ్ మీద 6 ప్లేసులు ఉన్నాయి. ఓకే, ఫిక్స్ కదా. 6 ప్లేసులలో మొదటి 5 ప్లేసుల్లో ఒక్కొక్క ప్లేస్ మీద ఒక పేరు రాసుంది, అది కూడా తెలుగులో రాసుంది. అది నేను చెప్పింది, తెలుగులో రాసున్నాయన్నమాట పేర్లు. సో నేను అడుగుతున్నది ఏంటంటే 6 ప్లేస్ లో ఏ పేరు వస్తుంది అని చెప్పి ఒక 5 పేర్లు చెప్పాను, వాటిల్లోంచి ఒకటి తప్పకుండా 6 ప్లేస్ లోకి వస్తుంది. అదేంటో మిమ్మల్ని గెస్ చేయమన్నా. ఇప్పుడు నేను ఇచ్చిన పేర్లు ఫార్మాట్ చూస్తే మీకు ఆ పేరేంటనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఎలాంటి తికమక గందరగోళం అస్సలు లేదు. చాలా మంది చూసుకుంటే కనుక, మనం ఇప్పుడు మీరు కనుక విన్నట్లయితే, ఇప్పుడు చాలా మంది రైట్ ఆన్సర్స్ కూడా పంపించారు. సో వాళ్ళకి అర్థమైంది లాజిక్. సో ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. సో ఫస్ట్ పేరు రవి, తెలుగులో రవి. తర్వాత వినయ్ సెకండ్ ప్లేస్ లో, తర్వాత థర్డ్ ప్లేస్ లో యశ్వంత్, ఫోర్త్ ప్లేస్ లో తేజు, ఫిఫ్త్ ప్లేస్ లో జమున అనే పేర్లున్నాయి. సిక్స్త్ ప్లేస్ లో ఏమొస్తుంది? మీకున్న ఆప్షన్స్ పల్లవి, సావిత్రి, కరుణ, నీలిమ, మాలతి. ఈ 5 పేర్లలోంచి ఆ 6 ప్లేస్ లోకి ఏ పేరు వస్తుంది, ఇది నేను అడిగింది. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చెప్పేస్తాను, స్టే ట్యూన్డ్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది.
2: ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పు

0: సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
1: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
3: ఓన్లీ ఆన్ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
4: వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోస్ లో టైం 3:51 PM క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో. నెక్స్ట్ మెసేజ్ మనకి కేవీ భూమిక ఫ్రమ్ మార్కాపురం మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రక్షిత అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్, పెడద జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడద నుంచి రైట్ ఆన్సర్, జవాబు దొరకట్లేదు అంటూ అనంతపురం జిల్లా అడికి నుంచి రంగం వెంకటస్వామి, లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్ ఆన్సర్ అండి మీరు అనుకుంటున్న ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాయానా, మాయా ఎక్కడ ఇచ్చానండి, అయ్యయ్యో ఇంతకి ఎవరి మెసేజ్ ఇది, పేరు లేదు. ఓకే ఎనీవేస్ నెక్స్ట్ అయితే కళ్యాణి అంటూ మను నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. కళ్యాణి కూడా నేను ఇవ్వలేదు, నేను ఇవ్వని సాంగ్ ఇవ్వని పేర్లు ఎక్కడి నుంచి తెస్తున్నారండి. నెక్స్ట్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ గద్దం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ దసగిరి సంధ్య ప్రద టూర్ నుంచి అనమాట కడప జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల. నెక్స్ట్ నాగార్జున ఇంక లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి డి గోవర్ధనరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. బెంహయ్య గారు కర్నూల్ రైట్ ఆన్సర్, రైట్ గా గెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ హంబాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అమ్మాయ మొత్తానికి వచ్చేశారు లాజిక్ లోకి. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామ జైనుద్దీన్ ఇంకా స్నేహబాని జైనుద్దీన్ రైట్ ఆన్సర్. జయలక్ష్మి గారు అండ్ దామోదర్ రెడ్డి గారు బుక్కాపురం విలేజ్ రాంగ్ ఆన్సర్. అండ్ అజ్జో నెక్స్ట్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాణి రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి. నెక్స్ట్ రజ ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కూడా రాంగ్ ఆన్సరే, రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుంచి. అండ్ విజయవాడ నుంచి కరుణ నీ పేరు మీరే ఉన్నారంటారు 6th place లో, లేదు లేదు మీరు కారు ఈ రోజుకి, సో ఖచ్చితంగా కరుణ అయితే కాదండి. ఓకే నెక్స్ట్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు షో మీ చాలా బాగుంది శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డి బాలాజీ హైదరాబాద్ బనస్థలిపురం నుంచి ఎగ్జాక్ట్లీ వచ్చేసారు ఆన్సర్ లోకి, రైట్ ఆన్సర్ మీది. నెక్స్ట్ మెసేజ్ ఓకే గాట్ ద క్వశ్చన్ బట్ ఆప్షన్స్ మర్చిపోయా అంటూ ఓకే ఎవరింతకి, అయ్యయ్యో ఎవరు ఎవరు మీ పేరు అర్జున్ అట. ఓకే సో అర్జున్ గారు ఆప్షన్స్ మర్చిపోయారా, పల్లవి సావిత్రి కరుణ నీలిమ మాలతి అవి మన ఆప్షన్స్. నెక్స్ట్ మను నెల్లూరు నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, రాంగ్ ఆన్సర్ అండి మళ్ళీ. ఎంఎస్ దుర్గారావు గారు అర్రర్రర్రర్రె అప్పుడే అయిపోయిందో షో అట, అయిపోతుందండి ఏం చేద్దాం మన కోసం, 1.5 గంట ఉంది ఆ తర్వాత ఉండాలన్నా ఉండలేము మనం ఈ షోలో. నెక్స్ట్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు అండ్ తెలియటం లేదు అట, అయ్యో ఎనీవేస్. జయలక్ష్మి ఇంకా బుక్కాపురం విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ అయితే ఇంకోటి వచ్చింది బట్ ఎక్కడి నుంచి ఏమిటి తెలియదు. ఎనీవేస్ నెక్స్ట్ ఎరవెలి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాయి రైట్ ఆన్సర్ అనే ఆన్సర్ పంపించారు, ఆహా తెలివి తెలివండి. నెక్స్ట్ వెంకటేష్ రవి వినయ్ నందిపేట నుంచి, రవి వినయ్ ఏమిటి, అయ్యో ఏమిటి నేను అడిగినది ఏమిటి మీరు పంపినది ఏమిటి, అసలు మన ఛానల్లో వింటున్నారా అనేది నా డౌట్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాంగ్ ఆన్సర్ అండి, జమున కాదు. ఓకే సో రజా ఫ్రమ్ నేరేవాడ రాంగ్ ఆన్సర్, స్మాల్తి కాదు, పల్లవి కాదు, జమున కాదు. ఇంకా వచ్చేస్తున్నా నేను కూడా రివీల్ చేసి టైం కూడా వచ్చేసింది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి సావిత్రి కాదు. ఓకే రైట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ రామకృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి పంపించారు. నెక్స్ట్ మాలతి కాదు, నగరకర్నూలు జిల్లా కొల్లాపూర్ మసూం బాబా గారు. ఊట్కూరు నుంచి డి అరుణ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు వెంకటేష్ నుంచి రాంగ్ ఆన్సర్, పల్లవి కాదు. రజియా ఫ్రమ్ నేరేవాడ కూడా పల్లవి కాదు. గురుస్వామి నాయుడు రొంపిచెర్ల కల్పలేష్ అట.

0: కల్పలేషా? ఎక్కడండి, ఎక్కడ? వై గోపిపాటి బండ్ల హాయిజ్యోతి మేడం, ఆన్సర్ ఈజ్ పల్లవి. రేపు కూడా మీరే రండి అట. ఆహా, ఓకే, పల్లవి అయితే కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది రేవతి గారు, రాజశేఖర్, నెల్లూరు, వేదాయపాల నుంచి. కంగ్రాచులేషన్స్ పట్టేశారు మొత్తానికి. నెక్స్ట్ భానుచంద్ర, శ్రీకాకుళం నుంచి, సావిత్రి కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి, ఉమామహేశ్వరరావు గారు సావిత్రి గారు కాదండి. నెక్స్ట్ మూసాపేట నరేష్ అండ్ ఆహా రైట్ ఆన్సర్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు అండ్ సావిత్రి అని పంపించారా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది ఇనమడుగు నుంచి, రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ కూడా వచ్చింది హంపాపురం గ్రామం నుంచి, చిరంజీవి గారు. నెక్స్ట్ ఓకే, ఎవరు ఇంతకీ ఇది? అయ్యయ్యో, మీ పేరు చెప్పట్లేదు. ఇంతకు నుంచి ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. పల్లవి అని పంపించారు, పల్లవి అయితే రాంగ్ ఆన్సర్. తిరుపతి దామినే నుంచి ఉషారాణి, భాస్కరరావు గారు, శృతి గారు ప్రోగ్రామ్ చేసేసారు కాదు, రిలాక్స్ అయ్యి కాఫీ తాగినట్ట. మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. అండ్ మేడం, హలో మేడం, సునంద నత్తుపురం, సునందానా? శృతి అండి నా పేరు. అండ్ మీ రైట్ ఆన్సర్ మీది ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మేడ్చల్, మల్కాజ్గిరి, వనమా, శేఖర్, రేఖ, నీలిమణి అండ్ థ్యాంక్ యూ, నమస్తే మేడం అట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ బిటా నరేష్, నిర్మల, వావిల్ల. ఓకే, రైట్ ఆన్సర్ మీది. మోహన్ రావు గారు, లీలావతి, హేమ, ప్రియ, కప్పలదొడ్డి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జమున కాదండి, గౌజ్ గారు, పమిడి అండ్ మోహన్ రావు గారు. అండ్ ఓకే, మీది రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ జమున అంటూ వచ్చింది, కాదు రజియా, కాదు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, ఇప్పుడు వచ్చారు మొత్తానికి షోలోకి అయిపోయే టైంకి. అండ్ నెక్స్ట్ అమ్మాయ, మొత్తానికి వచ్చేసాయండి ఆన్సర్స్, అన్ని చదివేశాను. సో ఇందుకీ ఆన్సర్ ఏంటంటే నీలిమ అనమాట. ఓకే, నీలిమ ఎందుకు అంటే రవి ఫస్ట్, ఆ వి అనే అక్షరం, వా అనే అక్షరంతో నెక్స్ట్ పేరు స్టార్ట్ అయింది వినయ్ అని. నెక్స్ట్ యా అనే అక్షరంతో స్టార్ట్ అయింది యశ్వంత్ నెక్స్ట్ పేరు. నెక్స్ట్ తాతో స్టార్ట్ అయింది తేజు నెక్స్ట్ పేరు. జాతో స్టార్ట్ అయింది నెక్స్ట్ పేరు జమున. అలాగే మనకి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో నాతో స్టార్ట్ అవ్వాలి. పల్లవి, సావిత్రి, కరుణ నాతో కాదు, మాలతి కూడా నాతో కాదు. సో నాతో ఎవరు? నీలిమ. నా అంటే నాతో కాదు, నా అనే అక్షరంతో నీలిమ పేరు అనమాట. అది లాజిక్, అక్కడ సింపుల్ లాజిక్ చెప్పాను కదా, తిక్కుమక్క లేదు, గందరగోళం లేదు, అంత స్ట్రైటే అని. సో మొత్తానికి ట్రై చేశారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పార్టిసిపేషన్. అండ్ ఆల్సో మనకి నా నేమ్ సునంద మేడమా? ఓహో, మీ పేరు సునంద. హలో మేడం, సునంద అంటూ అనంతపురం నీలిమ ఆన్సర్ అంటే నాకు అర్థం కాలేదు. హాయ్ సునంద గారు, ఫస్ట్ టైం అనుకుంటా మీ మెసేజ్ నాకు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ కూడా నీలిమ అని రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇంకా మన స్టూడియోలో టైం 4:00 అయిపోతుంది కాబట్టి ఇవాళ సందర్స్ అందరికీ ఇక్కడితో గుడ్ బై బై బై కొట్టేసి మనం ఎగ్జాక్ట్ గా వివిధలోకి ఎంట్రీ ఇచ్చేసేద్దాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఎగ్జాక్ట్ గా 4:00 కి న్యూస్ హెడ్ లైన్స్ కూడా ఉంటాయి. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట అభిరానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. దేశవ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం విధించేందుకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడాన్ని అనుమతించబోమని, నిర్దిష్ట సమయం రకాలను నిర్ణయిస్తామని తెలిపింది. దీనిపైన తదుపరి విచారణ అక్టోబర్15 జరగనుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో ఫామ్ 6 ఆన్లైన్ దరఖాస్తుల నుంచి ఎస్ఐఆర్ డిక్లరేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తల్లిదండ్రుల పాత డేటాతో సంబంధం లేకుండా ఇకపై కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం యువతకు లభించింది. ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు

సేవ్ డెమోక్రసీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని మాకిరేని బసవపునయ్య స్టేడియంలో ఈ మధ్యాహ్నం పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 26,401 మందికి ఇళ్ల పట్టాలను అందించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు వివిధ శాఖలు అందించే సేవలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ, అన్నా క్యాంటీన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, సంక్షేమ హాస్టళ్లలో వసతులు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ ISW కెనైన్ శిక్షణా కేంద్రంలో ఈ రోజు 23వ బ్యాచ్ కెనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించారు. దీనిలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గౌరవ అతిథిగా పాల్గొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2-3 తేదీల్లో విశాఖ జిల్లా సిరిపురంలోని డెక్ బిల్డింగ్ వేదికగా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతినిధి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయిని నిర్మూలించండి, దేశ భవిష్యత్తును, యువతను రక్షించండి నినాదంతో మారుటేరులో ఈరోజు 8K రన్ను ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ప్రారంభించారు. అక్టోబర్ మొదటి వారం నుంచి వెదురు కోతలు ప్రారంభించడం, వెదురు వనరులను స్థిరమైన పద్దతుల్లో వినియోగించడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడం వంటి పలు అంశాలపై అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం, మన్యం జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు సమీక్ష నిర్వహించారు. రాష్ట హైకోర్టు సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు aphc.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. వెస్టిండీస్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా గౌహటి వేదికగా జరుగుతున్న 2వ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు 24 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాష్టంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ జశ్రుతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:05 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధలోకి మనం ఎంట్రీ ఇచ్చేసాం. సో మరి ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే సింగర్ స్పెషల్ అనమాట. సో మరి ఈ రోజు ఏ సింగర్ సాంగ్స్ మీరు వినిపోతున్నారో తెలుసా? మరి ఆయన గొంతులో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్నెస్ ఉంటుందండి, అందుకే ప్రేమ పాటలు, విరహ గీతాలు, సాంగ్ఫుల్ మెలడీస్, ఇలా ఏ పాట అయినా సరే ఆయన వాయిస్ లో చాలా చాలా ఎక్స్ప్రెసివ్ గా వినిపిస్తుంది అనిపిస్తుంది. మరి ఏఆర్ రెహమాన్ తో ఆయన చేసిన మ్యూజికల్ కొలాబరేషన్స్ కూడా చాలా మెమరబుల్ గా ఉంటాయి. సో మరి తెలుగులో కూడా ఆయన మనకి ఎన్నో పాటలు పాడారు. ఆయన పాటల్లో ఒక ప్రత్యేకమైన అంటే చాలా స్పెషల్ ఫీలింగ్ ఇచ్చేది ఏంటంటే ఆయన పాట వింటున్నప్పుడు సింగర్ వాయిస్ కంటే ఆ పాటలోని ఎమోషన్ మనకి చాలా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సింగర్ వాయిస్ మెలడీకి ఒక సిగ్నేచర్ సౌండ్ అని చెప్పొచ్చు. మరి ఆయన ఇంకెవరో కాదు, హరిహరన్ గారు. మరి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి హరిహరన్ గారి సాంగ్స్. అండ్ రైట్ నో మీ అందరికోసం వేటూరు గారి లిరిక్ లో ఈ లవ్లీ సాంగ్ అయితే విన్నసైంది. మరి చూడాలని ఉంది సినిమా నుంచి ఎంజాయ్ చేస్తూ స్టే

మెరుపు కళలు సినిమా నుంచి వేటూరు గారు బ్యూటిఫుల్ లిరిక్ అయితే వినేశారు. మరి హరిహరన్ గారు సాధనా సర్గంతో కలిసి పాడిన పాట అనమాట ఇది. సో మరి మెల్లమెల్లగా ఈ పాట స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ లోనే మనం ఈ పాట మూడ్ లోకి వెళ్ళిపోతాం. అంత లవ్లీగా ఉంటుంది ఈ పాట వినడానికి అండ్ ఆల్సో చూడటానికి కూడా. సో మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ గా హరిహరన్ గారి వాయిస్ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి. మరి నెక్స్ట్ అయితే అదూర్స్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ రీటా పాడిన పాట అయితే వస్తుంది. రామ్ జోగే శాస్త్రి గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

సినిమా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు హరిహరన్ గారు అండ్ ప్రసన్న పాడిన పాట. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్, ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్ లో లవ్లీ సాంగ్. విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:29 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్న వివిధాలో. సో ఈ రోజు స్పెషల్ గా హరిహరన్ గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మన నెక్స్ట్ భారతీయుడు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

పెద్దమన్నదంటే ఎందుకని అంటా.

బ్యూటిఫుల్ సింగింగ్ కపుల్ హరిహరన్ గారు అండ్ సుజాత పన్న. సాంగ్ గీతం వినేశారు విద్యాసాగర్ గారి, మ్యూజిక్ కంపోజిషన్ సిరివెన్నెల గారి లిరిక్. దొంగోడు సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:41 అయిపోయి 43 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి ఈ రోజు హరిహరన్ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీ అందరి కోసం నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ గారు అండ్ కోరిస్ పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్. గులాబీ సినిమా నుంచి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్

బ్యూటిఫుల్ సంగీతం వినేశారు. 10th క్లాస్ సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ శ్రావణి పాడిన పాట, కులశేఖర్ గారి లిరిక్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్. మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:50 అయిపోయింది. దట్ మీన్స్ ఆర్జు చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. మరి మీ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మరి వివిధ ప్రోగ్రామ్ కి అయితే గుడ్ బై చెప్పేసేద్దాం. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్విచ్ అయ్యే ముందు మీకోసం నేనైతే బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం త్వరలో కాదు కానీ కొంచెం దూరంలో కలుసుకుందాం. ఓకే, అంటే నేను కేప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఒక్కసారి అలవాటైతే చంపేదాకా వదలదు, మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా గాని ఆల్కోహాల్ అన్నా గాని ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు, కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 15 లక్షలకు మించి ఉంటుందని

0: అనధికార సమాచారం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు, ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్, ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్నోవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20-25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారితీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరు లాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మన దగ్గర కాదు అనుకుంటాం, కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్.

0: ప్రివెన్షన్ అండ్ కాషన్ మాత్రమే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యమవుతున్నాయి డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చెయ్యరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చెయ్యరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచాము చెయ్యరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైం, బై.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఇప్పుడు విందాం ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో సేంద్రియ వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారీ, ఈ అంశం గురించి ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతాలు ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో రబీలో మినుము పంట సాగు, యాజమాన్యం గురించి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ డి విజయకుమార్ నాయక్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో భాగంగా వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీ వేదం వెంకట రాధాకృష్ణ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత ఈ అంశం గురించి గీతా భరద్వాజ్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం మల్టీపర్పస్ బ్యాగ్ మేకర్ శ్రీమతి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:35 విహారి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కథానిక అనంతరం హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైఫ్ ద్వారా ఆకాశవాణి మహిళా శ్రోతలు కోరుకునే సినీ గీతాలు ప్రసారమవుతుంది. 5:00 యువతరంగం కార్యక్రమం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 8:15 వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు విన్నారు.

వనితావాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతలకు ఉపయోగపడేటువంటి ఎన్నో అంశాలను పరిచయం చేస్తోంది. అండ్ అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మన మహిళా శ్రోతల కోసం సిద్దంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లల పెంపకం అనేది అంత ఈజీ పని అయితే కాదు. ఈ విషయం ప్రతి తల్లిదండ్రులకు కూడా

ఎంతో అనువైనటువంటి వర్డ్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పిల్లల్ని పెంచడం అంటే చాలా నైపుణ్యంతో కూడినటువంటి ఒక కళాత్మకమైన బాధ్యత అనే చెప్పచ్చు. మరి ఈ బాధ్యతని మనం సమర్థవంతంగా నిర్వహించాలంటే తల్లిదండ్రులుగా మనం కూడా కొన్ని చిన్ని చిన్ని టిప్స్ ని ఫాలో అవుతూ పిల్లల్ని పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో మంచి తరాన్ని సమాజానికి అందించిన వారమవుతాం. మరి ఈనాటి పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మెళకువలు తీసుకోవాలి, ఏ కాన్సెప్ట్ లో మనం కొంచెం టిప్స్ ని ఫాలో అవ్వాలి, వీటి గురించి విందాం. వినే ముందుగా కార్యక్రమంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. మృగరాజు చిత్రం నుంచి హరిహరన్ మరియు సాధన సర్గం ఆలపించగా

మృగరాజు చిత్ర నుంచి హరిహరన్ మరియు సాధన సర్గం ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ నితి మీరు ఇంతవరకు విన్నారు. మనం వింటున్న వనితవాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. పిల్లల్ని గారాబం చేయడం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక కామన్ గా జరిగేటువంటి తంతు. అంటే పిల్లలు ఏది అడిగినా కొనివ్వడం, పిల్లలు ఏం చెప్తున్నా మనం దేనికి నో అని చెప్పకుండా ఉండడం, వీటినే గారాబం చేయడం అని చెప్పచ్చు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇలాగే పెంచుతూ ఉంటారు. దీనివల్ల పెద్దయ్యే కొద్దీ పిల్లలు మొండిగా క్రమశిక్షణ లేకుండా కూడా తయారయ్యేటువంటి ప్రమాదముంది తెలుసా? ఎందుకంటే ఏది కూడా మితంగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ అమితంగా ఉంటే చాలా ప్రమాదాలుంటాయి. కాబట్టి ఏదైనా కానీ మనం పిల్లల విషయంలో మితంగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా పెరిగిన పిల్లలకు డబ్బు విలువ కూడా తెలియకపోవచ్చు బహుశా. దీనివల్ల భవిష్యత్తులో డబ్బు నిర్వహణ అనేది కూడా చాలా కష్టంగా మారిపోతుంది. సో ఇలా జరగకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పడం ముఖ్యమంటున్నారు చిన్నపిల్లల నిపుణులు. అలాగని ఒకచోట కూర్చోబెట్టి సీరియస్ గా టీచర్ పాఠం బోధించినట్లు, చేతిలో కర్ర పుచ్చుకొని మనం ఏదో పిల్లలకి పాఠాలు చెప్తున్నట్లు చెప్పేయకుండా వాళ్లతో కొన్ని యాక్టివిటీస్ చేయించమంటున్నారు. ఇలా ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వల్ల పిల్లలకు ఆర్థిక విషయాలు మరింత లోతుగా అర్థమవుతాయంటున్నారు. అయితే ప్రయోగాత్మకంగా పిల్లల్ని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయాలంటే ఎలాంటి విషయాల్లో మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి, ఎలాంటి లైఫ్ టైం ఎగ్జాంపుల్స్ ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా విందాం. నా దగ్గర అయితే చాలా చాలా టిప్స్ అయితే ఉన్నాయి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా. నిన్ను కోరి చిత్రం నుంచి కార్తిక్ మరియు చిన్మయి ఆలపించగా సంగీతం గోపిసుందర్, సాహిత్యం రామజోగే శాస్త్రి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనం వింటున్న వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఆర్థికంగా పిల్లల్ని కొన్ని లైఫ్ టైం ఎగ్జాంపుల్స్ తో అంటే ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ ని ఇన్వాల్వ్ చేయమని చెప్తున్నాం కదా. సో ఇందులో ఏంటి ఆ యాక్టివిటీస్? ఇందులో మొదటిది గ్రాసరీ ఛాలెంజ్. ప్రతి నెల నిత్యావసర సరుకులు తీసుకోవడానికి గ్రాసరీ స్టోర్కి వెళ్లడం మనకు అలవాటే. ఈ క్రమంలో కొంతమంది పిల్లల్ని తీసుకెళ్తుంటారు, కొంతమంది ఇంట్లో వదిలిపెట్టి వెళ్తుంటారు. అయితే పిల్లలు మాత్రం తమకు కావలసిన వస్తువుల్ని బ్యాస్కెట్లో వేసేసుకుంటుంటారు ముందుగా షాప్స్కి వెళ్తే. వాటికి ఎంత ఖర్చవుతుంది అనేది ఆలోచించరు, దాంతో చివరికి బిల్లేమో తడిసి మోపెడవుతుంది. ఇలా జరగకుండా ఈసారి నుంచి పిల్లల్ని గ్రాసరీ ఛాలెంజ్ అనేటువంటి టాస్క్ లో భాగం చేయమని చెప్తున్నారు నిపుణులు. చిన్నారులతోనే నిత్యావసర సరుకులకు సంబంధించిన షాపింగ్ చేయించడం దీని ముఖ్యమైన ఉద్దేశం. ఈ క్రమంలో ఇంటికి కావలసిన సరుకులు వారితోనే ఒక లిస్ట్ రాయించండి, వాటికయ్యే డబ్బును మాత్రమే పిల్లల చేతికి ఇవ్వండి. ఈ డబ్బుతో లిస్ట్ లో రాసిన సామాన్లన్నీ కొని తీసుకురమ్మని చెప్పాలి. అలాగని పిల్లల్ని ఒంటరిగా వదిలేయకుండా మనం కూడా పిల్లల వెనకే వెళ్లి ఎలా కొంటున్నారో గమనించవచ్చు. సో దీనివల్ల వారు ఇంటికి ఏది అవసరం ఏది అనవసరం అన్న విషయాల్ని ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల పిల్లల్లో ఒక ఆర్థిక అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి అవసరం లేని వస్తువులపై డబ్బు వెచ్చించకూడదు అన్న పాఠం కూడా పిల్లలకి అర్థమవుతుంది. ఇది మరీ చిన్నపిల్లలకు కాకుండా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినటువంటి పిల్లల విషయంలో కనుక అప్లై చేస్తే రిజల్ట్స్ అనేది పాజిటివ్ గానే ఉంటుంది. అండ్ మరొక టిప్ ఏంటంటే ఆడుతూ పాడుతూ ఏ విషయం

నిన్న పిల్లలకి ఆటపాటలతో నేర్పిస్తే చాలా ఆసక్తిగా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోగలుగుతారు. అందుకే ఆర్థిక పాఠాలు కూడా చిన్నారులకు ఇలాగే నేర్పించాలి అంటున్నారు నిపుణులు కూడా. ఇందుకోసం ఆన్లైన్ లో బోలెడని గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఖర్చులు, రుణాల నిర్వహణ, ఆస్తుల కొనుగోలు, అమ్మకం, ఉద్యోగం.

కలిగి వారు చేసేటువంటి పొరపాట్లని రెమెడీస్ని మార్చుకోవడానికి అలవాటు పడతారనమాట. మరొక బ్యూటిఫుల్ టిప్ అయితే విందాం. వినే ముందుగా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దామా. బొమ్మరిల్లు చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం, రంజిత్ అండ్ ఆండ్రియా ఆలపించగా.

జూలియట్. బొమ్మరిల్లు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సంగతి మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనం వింటున్నాం వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ప్రత్యేకించి ఇవాళ సంచికలో మనం ఆర్థికంగా పిల్లలకు ఎలాంటి టిప్స్ ని మనం ఫాలో అయితే పిల్లలు చక్కగా ఆర్థిక అవగాహన కలిగి ఉంటారు అనేటువంటి విషయం గురించి. సో చాలా టిప్స్ అయితే విన్నాం, ఇంకా చాలా టిప్స్ అయితే బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి, వాటి గురించి మనం వచ్చే వారం విందాం. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు కెరీర్ గైడెన్స్ను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎడ్యుకేషన్ న్యూస్ వినే ముందు ఒక ప్రకటన విందాం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: యువతరంగం కార్యక్రమంలో ముందుగా ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ని గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా విద్యార్థికి స్కాలర్షిప్కి స్కీమ్ ఈ వివరాలను తెలుసుకుందాం. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ NMMS ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్షను నిర్వహించి ప్రతిభ చూపిన వారికి 4 ఏళ్ల పాటు ఏడాదికి 12,000 చొప్పున మొత్తం 48,000 రూపాయలను ఈ స్కాలర్షిప్

ద్వారా అందజేస్తారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మండల పరిషత్ ప్రాథమికోన్నత, ఎయిడెడ్ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ కుటుంబ వార్షిక ఆదాయం 350,000 లోపు ఉన్న విద్యార్థులు దరఖాస్తులను చేయొచ్చు. 7వ తరగతిలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 50% మార్కులను పొంది ఉండాలి. ఇతరులు 55% మార్కులను సాధించి ఉండాలి. ఆన్లైన్లో వచ్చే నెల 12వ తేదీ వరకు అప్లై చేయడానికి గడువు ఉంది. అప్లికేషన్ ఫీజుగా ఎస్టీ ఎస్టీ అభ్యర్థులకు 50 రూపాయలు, ఇతరులకు 100 రూపాయలుగా అప్లికేషన్ ఫీజును కేటాయించారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష అనేది జరుగుతుంది. పరీక్ష అనేది 7వ తరగతి, 8వ తరగతి పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 2 పరీక్షలు ఉంటాయి. మొదటిది మానసిక సామర్థ్య పరీక్ష, 2వది సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో జరిగే ఈ పరీక్ష ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు స్కాలర్షిప్లను అందజేస్తారు. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం అలాగే కెరీర్ గైడెన్స్ను వినే ముందు కంతిరీగా ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు కార్తిక్, సుచిత్ర.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 కార్యక్రమంలో. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మన యువత అందరి కోసం ఈరోజు జాబ్స్తో మీ ముందుకు వచ్చేసాను. టాప్ నోటిఫికేషన్ల వివరాలు ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా వెబ్సైట్ అడ్రస్లతో యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు వినేద్దాం. కార్యక్రమంలో మొట్టమొదటి నోటిఫికేషన్, అస్సాం రైఫిల్స్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ మరియు ట్రేడ్స్మెన్ గ్రూప్ సి విభాగాలలో మొత్తం 354 పోస్టులకు అప్లికేషన్స్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్లో ఫస్ట్ ఏజ్, అప్లై చేసే వ్యక్తి యొక్క వయస్సు 18 నుంచి 23 లేదా 25 సంవత్సరాల లోపు ఉన్న యువకులు అప్లై చేయడానికి అర్హులు. అప్లికేషన్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుంచే ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి. వచ్చే నెల అక్టోబర్ 28వ తేదీ వరకు అప్లై చేయడానికి గడువు ఉంటుంది. అయితే అస్సాం రైఫిల్స్ నుంచి భారీ ర్యాలీ నవంబర్ 23వ తేదీ నుంచి రిక్రూట్మెంట్ ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి అస్సాం రైఫిల్స్లో అధికారిక వెబ్సైట్కి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.assamrifles.gov.in/. వెబ్సైట్ మరొకసారి www.assamrifles.gov.in/. కార్యక్రమంలో మరొక జాబ్ నోటిఫికేషన్, చదువు పూర్తి చేసుకుని మంచి కెరీర్ కోసం చూస్తున్నవారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సెయిల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విభాగంలో ఖాళీగా ఉన్న 200 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులను చేసుకోవచ్చు. ఏ విభాగాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఓసారి క్లియర్గా చెప్పేస్తాను, వినండి. ఫిట్టర్కు సంబంధించి 70 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్కు 30 పోస్టులు, టర్నర్కు 30 పోస్టులు, వెల్డర్కు 10 పోస్టులు, మెషినిస్ట్కు 20 పోస్టులు, డ్రాఫ్ట్ మ్యాన్కు 10 పోస్టులు, కంప్యూటర్ అండ్ ఐటీఎస్ఎంకు 10 పోస్టులు, మెకానిక్ మోటార్ వెహికల్కు 10 పోస్టులు, డీజిల్ మెకానిక్కు 10 పోస్టులు ఉన్నాయి. అప్లై చేసే వ్యక్తి ఐటీఐ ట్రేడ్లలో పాస్ అయి ఉండాలి. అలాగే సెప్టెంబర్ 28 ఈ సంవత్సరం నాటికి అభ్యర్థి యొక్క వయస్సు 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు 9,600 నుంచి 10,560 రూపాయల వరకు స్టైఫండ్ లభిస్తుంది. దీనికి ఎలాంటి రాత్రి

0: పరీక్ష లేదు, కేవలం మీ ఎడ్యుకేషన్ అర్హతల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చే నెల 7 అంటే అక్టోబర్ 7వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి గడువు ఉంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://sailcareers.com. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు మిస్ ఇండియా ఈ చిత్రం నుంచి పాటను వింటారు. పాడినవారు హారిక నారాయణ్, శృతి రంజని. ఈ పాట వినే ముందుగా ఇప్పుడైతే మనం ఒక ప్రకటన విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

7 యువతరంగం కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ను తెలుసుకుందాం. ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ చదువుతూ నాసాలో సైంటిస్ట్ అవ్వాలంటే ఏ ఏ కోర్సులు చేయాలో ఈ కెరీర్ గైడెన్స్లో మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువుతున్నవారు నాసా, ఇస్రో లాంటి సంస్థలలో పనిచేయాలంటే ఒక స్పెషల్ కోర్సును చేయాలి అనే నిబంధన ఏమీ లేదు. నక్షత్రాలు, బ్లాక్ హోల్స్, గ్యాలక్సీలు, విశ్వ ఆవిర్భావంపై ఆసక్తి ఉంటే ఫిజిక్స్లో బీఎస్సీ, బీఎస్సీ వంటి కోర్సులు మంచి బేస్మెంట్ అవుతాయి. డిగ్రీ పూర్తయ్యాక ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ లేదా ఆస్ట్రానమీలో ఉన్నత విద్య పిహెచ్డిని చేయవచ్చు. గ్రహాల నిర్మాణం, భూమి, వాతావరణంపై పరిశోధన చేయాలి అనుకునేవారు ఫిజిక్స్, జువాలజీ, ఎర్త్ సైన్సెస్ చదివి ఉండాలి. ప్లానెటరీ సైన్స్, అట్మాస్ఫిరిక్ సైన్స్, రిమోట్ సెన్సింగ్లో ప్రత్యేకతను సాధించవచ్చు. నాసాలో ఈ విభాగాలకు సంబంధించి పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాకెట్స్, అంతరిక్ష వాహనాలు, ప్రొపల్షనల్ వ్యవస్థలపై ఆసక్తి ఉంటే బీటెక్లో ఏరోస్పేస్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అనుకూలంగా ఉంటుంది. ఉపగ్రహ సమాచార వ్యవస్థలు, సెన్సార్లు, నియంత్రణ పరికరాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి కోర్సులు చేయాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా చేయవచ్చు. అంతరిక్ష డేటాబేస్, రోబోటిక్స్, కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికలపై పనిచేయాలి అనుకునే వారికి కంప్యూటర్ సైన్సు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉపయోగపడతాయి. ఏరోస్పేస్ ఒక్కటే అంతరిక్ష రంగానికి ప్రవేశ మార్గం కాదు. వీటితో పాటు ఇవన్నీ కూడా నాసాలో సైంటిస్ట్గా అవ్వడానికి ఉపయోగపడతాయి. యువతరంగం కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ను గురించి మరింత వినే ముందుగా నేను లోకల్ ఈ చిత్రం కోసం సాగర్ రెనైనా రెడ్డి పాడిన పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మనం వింటూ ఉన్నాం కెరీర్ గైడెన్స్కు సంబంధించిన వివరాలు. ఇందులో నాసాలో సైంటిస్ట్ అవ్వాలంటే ఏ ఏ కోర్సులు చేయాలో తెలుసుకున్నాం. అలాగే మనము ఎడ్యుకేషన్ సంస్థల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. విద్యా సంస్థల ఎంపికలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఆర్డబ్ల్యూలు, ఐఐఎస్టీ లాంటి విద్యా సంస్థలను పరిశీలించాల్సి ఉంటుంది. పిహెచ్డి తర్వాత నాసా పోస్టు, డాక్టోరల్ ప్రోగ్రాంలో కొన్ని రీసెర్చ్ ఫెలోషిప్లకు విదేశీయుల నుంచి కూడా దరఖాస్తులను నాసా ఆహ్వానిస్తుంది. వాటికి వీసా, పౌరసత్వ, భద్రతా నిబంధనలు వంటి వర్తిస్తాయి. అలాగే శాశ్వత నాసా ఉద్యోగానికి మాత్రం హామీ ఇవ్వదు. భారతీయ విద్యార్థులకు ఇస్రోలో సైంటిస్ట్ ఇంజనీర్గా చేరడం మరో ప్రధాన మార్గం. కొన్ని పోస్టులకు సంబంధిత బిఈ లేదా బీటెక్ అర్హతతోనే దరఖాస్తులను చేయవచ్చు. విన్నారు కదా, నాసాలో సైంటిస్ట్ అవ్వాలంటే ఏ ఏ కోర్సులు చేయాలి, అలాగే ఎలాంటి విద్యా సంస్థలను ఎంపిక చేయాలో యువతరంగం కార్యక్రమంలో చివరిగా మనం మరొక పాటను విందాం. ఈ పాట బ్రహ్మాస్త్ర ఈ చిత్రంలోనిది. పాడినవారు సిద్ శ్రీరామ్.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు కెరీర్ గైడెన్స్ ను విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 5:06 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 26,401 మందికి ఇళ్ల పట్టాలను ఈ రోజు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. విశాఖపట్నంలో 28,000 మందికి, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు, నేడు విజయవాడలో 26,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలానికి పేదలకు హక్కులు కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: 26,401 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 11,246 కోట్లు, మార్కెట్ లో చూస్తే 28,112 కోట్లు, ఇక్కడుండే విజయవాడ మొత్తం ఆవరేజ్ 130 స్క్వేర్ గజాలు ఇచ్చాం. దీని విలువ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, కొంతమందికి 2 కోట్లు కూడా వచ్చిందంటే అది ప్రభుత్వం పేదవాడకు ఇచ్చిన గౌరవం.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు రాష్ట ప్రభుత్వం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐతో కలిసి ముంబైలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు కావలసిన భూమి, సహజ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు

0: పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. రాష్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న సమగ్ర వ్యూహంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించామని, ఇది నవంబర్ 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆరంభ వేదికగా నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలకులు ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె ఈరోజు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఐటీడీఏ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పార్టీలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్పై సమీక్షించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు కలిసిన రైతులు తమ 600 ఎకరాల లంక భూములకు సంబంధించి తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. 1952 నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులమైన తమను పక్కన పెట్టి ఇతరుల పేర్లకు మార్చి వారి పేరుతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారని వివరించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, తమకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డిని రైతులు కోరారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం తమ పార్టీ తరఫున అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా లేబర్ కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో కార్మిక చట్టాలను మరింత సరళీకృతం చేసి కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 4 కొత్త కార్మిక కోడ్లను తీసుకువచ్చింది. 2025 నవంబర్ 21 నుంచి ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా గతంలో ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాలను 4 సమగ్ర చట్టాలుగా ఏకీకృతం చేశారు. ఈ 4 వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఉన్నాయి. సామాజిక భద్రతా కోడ్ పరిధిలో అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ కార్మికులు వంటి కొత్త తరహా ఉద్యోగ వర్గాలకు సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించే నిబంధనలు కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ద్వారా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు, సమయానికి వేతన చెల్లింపులు వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: हमारे देश में ऐसे लेबर कानून रहे हैं जो अंग्रेजों के समय से चले आ रहे हैं. देश अब ऐसे लेबर कानूनों को बदल रहा है, उन्हें सरल बना रहा है. इसी सोच से 29 लेबर कानूनों को 4 सरल लेबर कोड्स में बदला गया है. इससे हमारे श्रमिक भाई बहन न्यूनतम सैलरी, रोजगार की सुरक्षा, सामाजिक सुरक्षा और स्वास्थ्य सुरक्षा जैसे विषयों पर और सशक्त होंगे.
0: యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్రావు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార ర్యాలీ గోడపత్రికలను ఆయన ఈరోజు వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేపు ఉదయం నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్టీయ సంకల్ప సమారోహ కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనాలని సూచించారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 11 నుంచి 20 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆలయ అధికారులు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన

0: ముఖ్యమంత్రి భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఒంగోలు ప్రభుత్వ సార్వజన ఆసుపత్రిలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో ఈరోజు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో 575 మంది రోగులకు పరీక్షలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు కూడా అందించామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు గుండె, నేత్ర, దంత సంబంధిత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఐసీడీఎస్ శాఖ పోషకాహారంపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించారని వెల్లడించారు. క్యాన్సర్, టీబీ మొదలగు వ్యాధులపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 20 తేదీ వరకు జరగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రి మండలేన ఆగామి విత్తీయ వర్షాయ రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు వృద్ధిః అనుమోదితా. నవదిల్లీ ఆరక్షిబలస్య నవాశీత్యుత్తర సప్తశత కోటి పరిమిత ప్రాగ్య యాతాయాత ప్రబంధన ప్రణాళీ అపి సమనుమోదితా. హరిత ఊర్జాయాః అవిరతం అభ్యుదయాయ ప్రశాసనేన 1.86 లక్ష కోటి పరిమిత వ్యయ సాధ్యః పిఎం ధారా ఇతి నామధేయః బృహద్యోజనా ప్రకల్పః అభ్యుపగతః. ఆగామిషు పంచవర్షేషు యాత్రి వాహనానాం ఇంధన కార్యక్షమతాయాం 16%అధికం సంవర్ధం అభిలక్ష్య కేంద్రశాసనేన నూతనాః సిఏఎఫ్ఈ నియమాః ప్రవర్తితాః. నవవింశత్యుత్తరద్విసహస్రతమవర్షస్య సమాప్తిం యావత్ పంజాబ్ ధరా వ్యసన ముక్త విధాస్యతే ఇతి కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః బ్రూతే. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహాకుంభే భారతీయ ధనుర్ధరైః స్వర్ణ పదకానాం హెట్రిక్ ఇతి త్రయో విజయః సమాసాదితః. ముష్టిద్వంద్వే చ మిశ్రిత ట్రాంప్ దళేన స్వర్ణ కమలం వికసితం. అథ వార్తాః విశదీకృత్య. అద్య ఆర్థిక కార్యమంత్రి మండలీయ సమిత్యా ప్రవర్తమాన విత్తీయ వర్షస్య కృతే సర్వేషామపి రాబీ సస్యానాం న్యూనతమ సమర్థన మూల్యేషు శ్లాఘ్యా వృద్ధిః సమనుమోదితా. నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః వ్యజిజ్ఞాపత్ యత్ కృషక హిత రక్షణార్థం అసౌ నిర్ణయః సమాశ్రితః. అనేన కుసుమ సస్యస్య సమర్థన మూల్యే సర్వాధికం 75,600 రూప్యకాణాం సర్షపస్య 13,400 చణకస్య 83 గోధూమస్య చ 25 రూప్యకాణాం ప్రతి క్వింటల్ మానతః పరివర్ధనం విహితం.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था उस फैसले को इसमें लागू किया गया है वीट बार्ली ग्राम

హోమియోపతి వైద్యంతో పలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుందని ఇనమడుగు హోమియో వైద్యుడు కరుణాకరం తెలిపారు. ఆయుష్ శాఖ ఆదేశాల మేరకు కోవూరు మండలం ఇనమడుగులో మంగళవారం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ కరుణాకరం మాట్లాడుతూ, హోమియోపతి వైద్యంలో మందులు వినియోగంతో సాధారణంగా దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. అలర్జీ, బీపీ, షుగర్, ఆస్తమా, కీళ్లనొప్పులు, మైగ్రేన్ తదితర సమస్యలకు హోమియో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీర్ఘకాలికంగా వేధించే పలు ఆరోగ్య సమస్యలకు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవచ్చని సూచించారు. అనంతరం శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హోమియో సిబ్బంది రామకృష్ణ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే చదవడం రాయడంతో పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎంయూఓ వై చెంచులక్ష్మమ్మ సూచించారు. చిన్న వయసులోని విద్యార్థులు చదవడం రాయడం అర్థం చేసుకోవడం వంటి ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడేలా బోధన సాగించాలన్నారు. మంగళవారం చిన్నపడుగుపాడు పంచాయతీ పరిధిలోని పలు ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన పద్ధతులను అవలంబించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి పురోగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సహకారం అందించాలన్నారు. అనంతరం పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించి సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. సంకల్ప్ అభియాన్ లో భాగంగా మంగళవారం స్థానిక గుప్తా పార్క్ సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో వికసిత్ భారత్ 2047 అంశంపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్, సందీప్, మధు, రవి, సాయి సింగ్ తదితరులు పాల్గొన్నారు. దోమలను నివారించుకోవాలని ఎమ్మెల్హెచ్పీ ప్రియాంక సూచించారు. మండలంలోని శివపురంలో కొడవలూరు పీహెచ్సీ వైద్య సిబ్బంది మంగళవారం ఇంటింటికి వెళ్లి లార్వా సర్వే చేశారు. లార్వా ఉత్పత్తి అయ్యే ప్రదేశాలను గుర్తించి విచ్ఛిన్నం చేయడంతో పాటు దోమల నివారణపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో రోజుల తరబడి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. తొట్టెలు, రోళ్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పనికిరాని గిన్నెల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా

తొలగించుకోవాలని చెప్పారు. నీళ్లు నిల్వ ఉంటే డెంగీకి కారణమైన ఎడిస్ దోమలు ఉత్పత్తమవుతాయని తెలిపారు. అదేవిధంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల్లో మురికినీటి నిల్వలుంటే దోమలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. దోమల బారిన పడకుండా రాత్రులు విధిగా దోమతెరలు వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఏఓ సుధాకర్, ఏఎన్ఎం రాధిక, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొహిబిషన్ ఎక్సైజ్ నెల్లూరు వన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం నగరంలోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చేరిన మొదటి సంవత్సరం వైద్య విద్యార్థుల కోసం ఫిజియాలజీ విభాగంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చెడు ప్రభావాలకు లోనై మత్తుమందులు వినియోగిస్తే భవిష్యత్తులో శారీరకంగా మానసికంగా అనారోగ్యానికి గురికావడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాలు వినియోగించే వారికి సమాజంలో విలువ ఉండదన్నారు. యువత మాదక ద్రవ్యాల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఈగల్ టీం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి పట్టణంలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఐకార్ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది జూలై 4 జరిగిన పరీక్షకు సంబంధించిన ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో కళాశాలకు చెందిన 53 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

0: ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వీఎస్యూబీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకుటూరు వద్దనున్న వీఎస్యూలో మంగళవారం ఎస్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రీ రిపబ్లిక్ డే పెరడ్ క్యాంప్ యూనివర్సిటీ స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. సేవాభావం నాయకత్వ లక్షణాలతో పనిచేస్తే జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత మాట్లాడుతూ ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యతో పాటు సామాజిక సేవలను ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి పెంచల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనుగోలు మండలంలోని వీరంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. పొదలకూరులో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో వీరంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పీడీ శ్రీధర్, హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు సోమా పద్మరత్నం, బోయిదాస్ అభినందించారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో సేంద్రీయ వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారీ. ఈ అంశం గురించి ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
1: ఈ రోజున ఉదయ్ సింగ్ గౌతమ్ గారి ద్వారా ముఖ్యంగా ఈ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో సేంద్రీయ వ్యర్థాల నుండి బయోగ్యాస్ లాంటివి ఎలా తయారు చేస్తారు అనేటటువంటి ఈ అంశం పైన మాట్లాడదాం. నమస్కారం అండి.
2: నమస్కారం మహేష్ గారు.
1: చెప్పండి, మనకి ముఖ్యంగా ఈ సిటీస్ లో ఈ ఘన వ్యర్థాలు అనేటటువంటిది పెద్ద ప్రాబ్లం గా తయారైంది కదా, దీని నుంచి మనం ఒక అర్థవంతంగా బయోగ్యాస్ తయారీ అలాగే కొన్ని కొన్ని వేరే ఫ్యూయల్స్ తయారీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చని చెప్తున్నారు కదా, వాటి గురించి చెప్పండి.
2: వ్యర్థ పదార్థాల నుంచి బయోగ్యాస్ తయారీ అనేది మనం గతంలో కూడా చూసాం. దరిదాపులుగా 30-40 సంవత్సరాల క్రితం గ్రామాల్లో పశువుల పేడ నుండి ఈ గ్యాస్ ను ఉత్పత్తి చేసి ఇళ్లలో వాడకం జరిగింది. ఆ తదుపరి కాలంలో అటువంటి బయోగ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని కూడా చేయడం జరిగిందనమాట. అయితే ఆ రోజుల్లో లభ్యమైనటువంటి టెక్నాలజీల ఆధారంగా చూసుకున్నట్లయితే అదంత లాభదాయకమైనటువంటి వ్యాపారంగా చేయలేకపోయాం. తద్వారా మెల్లగా ఆ వ్యవస్థ కాస్తంత వెనక్కి వెళ్ళింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, వీటి మీద ఎప్పుడైతే ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల మీద కాన్సన్ట్రేషన్ చేసిందో

0: అనేక రకాలుగా ప్రోత్సాహకాలిచ్చి శాస్త్రజ్ఞులకు వీటి మీద ప్రయోగాలకు అనుమతి ఇచ్చిందో దీని మీద అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించారు. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా దీని మీద గొప్ప ప్రయోగాలు జరిగి అత్యంత అద్భుతమైన ప్రతిభను చూపించడం జరిగిందన్నమాట. ప్రభుత్వం ఇండ్ల అవసరాలకు కానివ్వండి, పరిశ్రమల వాణిజ్య అవసరాలకు కానివ్వండి ఇచ్చేటటువంటి గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా దిగుమతి చేసినటువంటి గ్యాస్ పైనే ఆధారపడటం, అందుకోసం మనం చాలా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశమే ఈ గ్యాస్ ఉత్పత్తి విషయంలో సుస్థిరతను సాధించాలనే దిశగా ప్రణాళిక చేసి గోబర్ ధన్ యోజన అనేటువంటి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తూ భారత ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది అన్నమాట.
1: అయితే మరి ఏంటండి ఆ కేంద్ర ప్రభుత్వం వారి గోబర్ ధన యోజన, దాని గురించి చెప్తారా?
0: ప్రతి ఇంటికి సంబంధించి గ్యాస్ తయారు చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని, నిర్వహణ కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. కొంతమంది శాస్త్రజ్ఞులను ఎంపిక చేసుకుని వాళ్ళ వాళ్ళ టెక్నాలజీని ఎంపిక చేసిన తర్వాత వాళ్లకు కొన్ని సూచనలు చేస్తూ తమ యొక్క సాంకేతిక సహకారాన్ని భారీ ఎత్తున గ్యాస్ వాడకందారులకి ఇప్పించడమని చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఒక విద్యా వ్యవస్థలో బలపడినటువంటి ఒక యూనివర్సిటీని తీసుకుందాం. యూనివర్సిటీలో ఓ 15,000 మందో ఓ 20,000 మందో విద్యార్థులు ఉంటారు. అక్కడ అందరికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కిచెన్ లో ప్రతిరోజు వంటకాలు జరుగుతూ ఉంటాయి. దాదాపుగా 20 నుంచి 25 వాణిజ్య గ్యాస్ సిలిండర్ల యొక్క ఉపయోగం ప్రతిరోజు జరుగుతుంది అన్నమాట. అటువంటి యూనివర్సిటీ కిచెన్ లో ఒక పెద్ద బయోగ్యాస్ తయారీ కేంద్రాన్ని పెట్టినట్లయితే రోజుకు 1-5 టన్నుల వ్యర్థాలను అది కన్జ్యూమ్ చేసుకుంటూ ఈ 25 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు బదులుగా అంతే సమానమైన స్థాయిలో ఈ బయోగ్యాస్ని ఉత్పత్తి చేసి ఎంతో చక్కగా ఇవ్వగలదన్నమాట. దీనికి సంబంధించినటువంటి సాంకేతికంగా డెవలప్ చేసిన టెక్నాలజీని ఒక్కసారి మనం చూద్దాం. పాత రోజుల్లో ఉన్నటువంటి సాంకేతిక టెక్నాలజీని చూసినట్లయితే ఈ ఉత్పత్తి అయినటువంటి బయోగ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్, కొంత తేమ శాతం, సల్ఫర్ డైఆక్సైడ్ కూడా కలిసి ఉండేవి. దానివల్ల ఉత్పత్తి అవుతున్నటువంటి గ్యాస్లో కెలోరిఫిక్ వాల్యూ అంటే వేడిని పుట్టించే తత్వం తక్కువగా ఉండేదన్నమాట. మరి కొత్తగా అభివృద్ధి చేసిన టెక్నాలజీలో ఈ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేయడానికి ఫిల్టరు, సల్ఫర్ డైఆక్సైడ్ని రిమూవ్ చేయడానికి ఫిల్టరు, అదేవిధంగా మాయిశ్చర్ని కూడా రిమూవ్ చేయడానికి ఫిల్టర్ ఉంటుందన్నమాట. అంటే ఈ గ్యాస్ మిథేన్ గ్యాస్ బయోగ్యాస్ ఏదైతే ఉందో ఈ బయోగ్యాస్ ఎంత ప్యూరిటీని కలిగి ఉందో చూస్తే 1 కిలో ఎల్పిజి గ్యాస్ను కాల్చినప్పుడు వచ్చే వేడి కంటే ఇది ఇంకా ఎక్కువ వేడిని అందిస్తుంది అన్నమాట. దీన్ని మనం కొన్ని రకాల కంప్రెషన్ యంత్రాల ద్వారా కంప్రెస్ చేసి సిలిండర్స్లో కనుక దాచిపెట్టినట్లయితే వాహనాలకు కూడా చక్కగా ఇది మనం వినియోగించుకోవచ్చు. ఈ యొక్క అద్భుతమైన ప్రయోగాన్ని మన దేశంలో స్వచ్ఛ భారత్ నిధుల కింద ఇండోర్ నగరంలో ప్రవేశపెట్టి ఎక్కడైతే పెద్ద కూరగాయల మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ఉందో ఆ మార్కెట్ నుండే తీసుకున్న వ్యర్థాలతో దానికి ఎదురుగుండానే ప్లాంట్ పెట్టి ఈ గ్యాస్ని బహిరంగంగా అమ్ముతున్నారు. చూడండి, ఒక చిన్న ఏర్పాటు ద్వారా ఒక మంచి పరిశ్రమకు మంచి వ్యాపారానికి అవకాశం ఇచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కూరగాయలు అమ్మేటటువంటి హోల్సేల్ మార్కెట్ లో కూడా ఈ వ్యర్థాల నుండి గ్యాస్ తయారు చేసి కరెంటును ఉత్పత్తి చేస్తారన్నమాట. అంటే ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయోగం అని, సక్సెస్ఫుల్ ప్రయోగం అని చెప్పని, తమ ఖర్చును తగ్గించుకోవటానికి తమ వ్యర్థాలే తమకు ఉపయోగపడతాయినటువంటి విషయాన్ని ఈ పెద్ద పెద్ద కాలేజీలకు హాస్టళ్లకు తెలియపరిచినట్టయితే ఇది ఖచ్చితంగా ఒక గొప్ప మార్పుకి, గొప్ప అవకాశానికి, కొత్త రకాల ఉద్యోగాలకి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మన వ్యర్థమే మన ఇంధనం అనేటువంటి దిశగా వెళుతుందన్నమాట.
1: మరి ఉదయసింగ్ గౌతమ్ గారు, ఈ గోవర్ధన యోజన గురించి చెప్పారు కదా, ఆ గోవర్ధన యోజనలో అంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రాయితీలు అవి ఎలా

0: ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి చెప్తారా?
1: అంటే ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ పథకం కింద డైరెక్ట్ గా బెనిఫిషియరీకి ఎటువంటి రాయితీ ఇవ్వకుండా వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి టెక్నాలజీల వాళ్ళకే రాయితీని అందిస్తుందన్నమాట. ఎందుకంటే మనం చూసాము ఇప్పటి వరకు ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశం గత 30-40 సంవత్సరాల నుంచి అనేక మంది తమ తమ టెక్నాలజీని అమ్ముకొని వెళుతున్నారు, తప్పిస్తే దాని యొక్క నిర్వహణ మీద దృష్టి సారించట్లేదు. అందుకనే ప్రభుత్వం నిర్వహణతో కూడుకున్నటువంటి స్థాపన దిశగా ఆలోచించి వాళ్లే స్థాపించి వాళ్లే నిర్వహించి ఉత్పత్తిని సక్సెస్ఫుల్ గా తీసుకొస్తేనే ప్రోత్సాహకాన్ని ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ఇందాక చెప్పినట్లుగా ఈ విద్యా సంస్థలు కానివ్వండి, ఇతర పరిశ్రమలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, వీటిని ప్రభుత్వం తరపు నుంచి గుర్తించి వాళ్లను ఒక పక్క ప్లాట్ఫామ్లోను, వాళ్ళకి ఎదురుగుండా ఈ టెక్నాలజీ సప్లయర్స్ ను మరోవైపును కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్య అనుసంధానం, ఒకవేళ ఇందుకు సంబంధించినటువంటి బ్యాంకు లింకేజ్ అవసరమైతే ఆ అవసరాన్ని కూడా కల్పించే విధంగా బ్యాంకు వాళ్ళని తీసుకొచ్చినట్లయితే ఎన్నో వందల ఎన్నో వేల ఎల్పిజి సిలిండర్ల వాడకం తగ్గించుకొని వాటిని మనం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసినట్టు అవుతుందన్నమాట. అంటే ఆ మేరకు అంతర్జాతీయంగా ఎల్పిజి యొక్క దిగుమతి డిమాండ్ మనం తగ్గించి ప్రభుత్వానికి సహాయం చేసినట్లుగా అవుతుంది.
0: మరి ఇప్పుడు ఈ సాంకేతిక సహకారం ఎవరు ఇస్తారు, దాని నిర్వహణ అది ఎవరు చేస్తారు, దానికి ఎవరు ముఖ్యంగా నడుము కట్టాలి, అది ముఖ్యమైనటువంటి విషయం కదా.
1: కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళు, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి విభాగము, ఇంధన వనరుల మంత్రిత్వ శాఖలోని విభాగము ఈ అంశాలను చూస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీస్, స్వచ్ఛ భారత్ కి సంబంధించిన ఏజెన్సీ అయినా లేదా సంప్రదాయేతర ఇంధన వనరుల యొక్క వాడకాన్ని ప్రోత్సహించే ఏజెన్సీ అయినా సరే, వాళ్ళు కలిసి ఒక కమిటీని వేసుకుని ఒక ప్రణాళికను, మొదటి 6 నెలల కాలంలో ఏం చేయాలి, తర్వాత 6 నెలల కాలంలో ఏం చేయాలి అనేటువంటి ప్రణాళికను తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్, ఇందాక చెప్పినట్టుగా పరిశ్రమ వాళ్ళు, విద్యా సంస్థల వాళ్ళు, వాళ్ళు తప్పనిసరిగా దీన్ని పెట్టుకునే విధంగా వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి కనీసంగా ఐటీఐ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా చదువుకున్న పిల్లవాళ్లను ఈ అంశాల్లో సాంకేతికంగా శిక్షణ ఇప్పించి సాంకేతిక సహకారాన్ని పెట్టేవాళ్లు, అదేవిధంగా సాంకేతికంగా నైపుణ్యాన్ని పొంది నిరంతరం ఈ ప్రక్రియలో ఉండేవాళ్లు, అంటే కొత్త ఉద్యోగాన్ని మనం సృష్టించినట్టే అనమాట. ఇది ఒక విధానాన్ని రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేశారు దాని దారిని అది నడుస్తుంది అని అనుకోకూడదు, ఖచ్చితంగా ఇది స్థానికంగా చేసుకోవాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద కార్పొరేషన్లు 10 లక్షలు 20 లక్షలు జనాభా ఉన్న చోట బహుశా ఆ యంత్రాంగమే దీనికి సంబంధించినటువంటి ఒక చర్య తీసుకుంటే ఇది సక్సెస్ఫుల్ గా వెళుతుంది.
0: అలాగే మీరు బహుళంతస్తుల భవనాలు అవన్నీ కూడా చెప్పారు, అలాగే ఈ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ లో వచ్చేటటువంటి అద్దాలని, అంటే వాళ్ళు కూడా ఏదైనా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళే ఒక చిన్న యూనిట్ పెట్టుకుని అలా చేయాలా, ఎట్లా?
1: అంటే మనం కొన్ని కొన్ని పెళ్లిళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంటిగ్రేటెడ్ కిచెన్ చూసాం అనమాట. ఒక చివర ఎక్కడో 4-5 సిలిండర్లు పెట్టేస్తే గ్యాస్ పైప్ లైన్ ద్వారా ప్రతి పొయ్యికి గ్యాస్ అందుతుంది. అదే విధంగా ఈ బహుళ అంతస్తుల భవనాలు, మరి మనం చూస్తున్నాము 750 ఫ్లాట్లు 500 ఫ్లాట్లు కలిపి గేటెడ్ కమ్యూనిటీ రూపంలో తీసుకొస్తున్నారు. అటువంటి వాళ్ళు భూగర్భం లెవెల్లోనే ఇటువంటి ప్లాంట్ పెట్టుకొని పైపుల ద్వారా ఆ గ్యాస్ ను ప్రతి ఇంటికి సరఫరా చేసే విధానాన్ని ఎందుకు తీసుకుని రారు? ఇది ఆలోచించదగ్గ విషయము. ప్రతి ఒక్కళ్ళు సిలిండర్ పెట్టుకుని ఆ సిలిండర్ లిఫ్ట్ లో తీసుకుని ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఆ సిలిండర్ కింద తరలించడం అంటే 750-500 కుటుంబాలు ఉన్న చోట నిజంగానే అది చాలా తలకాయ నొప్పితో ఉన్నటువంటి వ్యవస్థ. ప్లస్ అంతటి వ్యర్థాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా వాళ్ళకి ప్రాబ్లమే. చక్కగా ఈ విధానం ద్వారా తమ వ్యర్థాలతోనే తమ గ్యాస్ ను ఉత్పత్తి చేసుకుంటారు, తమ ప్రదేశాన్ని ఉత్పత్తి చేసుకుంటారు, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఈ బిల్డింగ్ ప్లాన్ ఇచ్చేటటువంటి వ్యవస్థలో ఒక భాగంగా తీసుకొచ్చినట్లయితే ఈ ఇంప్రూవ్మెంట్ లో ఉంటుంది. అవసరమైతే ప్రభుత్వం తరపు నుంచి కూడా కొంత ప్రోత్సాహకాన్ని ప్రకటించడానికి బహుశా అవకాశం తీసుకోవచ్చు.
0: ఇలా ఇంతవరకు ఎక్కడైనా జరిగాయా, చేశారా?
1: అంటే బహుళ అంతస్తుల బిల్డింగ్ లో ఇటువంటి ప్రయోగం జరగలేదు, కానీ కాలేజీల్లో ఇంటిగ్రేట్

0: కిచెన్ పెట్టడం మాత్రం ఇప్పుడు మొదలు పెట్టారు. వాళ్ళు తమ ఖర్చును తగ్గించుకుంటున్నారు. చూడండి, 25 సిలిండర్ల వాడకాన్ని ప్రతిరోజు తగ్గించుకుంటున్నారంటే 50,000 రూపాయలు తగ్గించుకున్నట్లయితే అదే నెలకొచ్చేసరికల్లా 15,00,000 రూపాయలు మిగులుంటుందన్నమాట. ఇది మనం లెక్కేశాం కాబట్టి చెప్పగలుగుతున్నాము. నిజంగా ఇది సాధిస్తే ఎంతో ఆనందం ఆ కాలేజీ యాజమానికి కలిగిద్ది. అంటే ఒక 5 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో గ్యాస్ తయారు చేసే ప్లాంట్కి 2.5-3 కోట్లు ఖర్చు పెడితే దానిని ఎంత త్వరితగతంగా వీళ్ళు లోన్ ద్వారా తీర్చేయగలడానికి అవకాశం ఉందో చూడండి. ఇక్కడ
1: వీటన్నింటికి కూడా ప్రభుత్వాలు లోన్ ఇస్తాయండి, ఈ యంత్రాలు సమకూర్చుకోవడం నిర్వహణ.
0: అంటే ప్రతి అంశానికి ప్రభుత్వం లోన్ ఇవ్వాల్సిన పని లేదు. ఇటువంటి విషయానికి ఇది లాభదాయకంతో కూడినటువంటి పని అని తెలిసినప్పుడు బ్యాంకులు ఆటోమేటిక్ గా ముందుకొచ్చి లోనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ఇందాక చెప్పాను 15,00,000 రూపాయల మిగులు నెలకు వస్తుందంటే ఏ బ్యాంకు వద్దందు.
1: కాబట్టి దీని ద్వారా సర్క్యులర్ ఎకానమీ అనేది చక్కగా నిర్వహించబడుతుందంటారు.
0: ఖచ్చితంగా ఇది సాధ్యపడే అంశం. మనం సర్క్యులర్ ఎకానమీలో ఎంతసేపు వ్యర్థ పదార్థాల నుంచి ఒక ఉత్పత్తిని చూస్తున్నాం గానీ దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఎంత మందికి దీన్ని శిక్షణ ఇవ్వచ్చు, విద్యార్థులు ఆ కాలేజీ విద్యార్థులు అక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక కొత్త వ్యవస్థ గురించి ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు, 10 రోజుల పాటు పనిచేసుకోవచ్చు, మళ్లీ ఇటువంటి వ్యవస్థ మరొక చోట క్లోనింగ్ జరిగినప్పుడు అక్కడ ఉద్యోగం తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది.
1: కాబట్టి ఇదంతా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లార్జర్ విజన్. అంటే దేశం మొత్తం పైన ఇలాంటివి బాగా అమలైనప్పుడు అటు వ్యర్థ పదార్థాలని కూడా సమగ్రంగా మనము ఉపయోగించుకోవచ్చు, దాని నుంచి చాలా ఆదాయం మనం పొందవచ్చు, అలాగే ఎన్నో ఉపాధి అవకాశాలు అందజేయవచ్చు. ఈ రకంగా దేశానికి ఎంతో మేలు జరగటం, పర్యావరణానికి అంతకంటే ఎక్కువ మేలు జరగటం జరుగుతుంది. చాలా ధన్యవాదాలండి ఉదయ్ సింగ్ గౌతమ్ గారు.
0: ధన్యవాదాలు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో సేంద్రీయ వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారీ ఈ అంశం గురించి ఉదయ్ సింగ్ గౌతమ్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం జానపద గీతాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధుర గీతం అమెరికా అమ్మాయి. ఈ చిత్రం నుంచి జీకే వెంకటేష్ సంగీత సారథ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం సుశీల గానం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం శీర్షికన అమెరికా అమ్మాయి చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నిత విన్నారు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం దారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को, बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इंप्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్బంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్టాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్బంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ గ్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు

0: అంకాలు సాధించి పథకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:17. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఏనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా విందాం. రబీలో మినుపు పంట సాగు యాజమాన్యం గురించి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ డి విజయకుమార్ నాయక్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి.
1: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో రబీ కాలంలో సాగు చేసే మినుములో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి మనకు తెలియజేయడానికి నేడు మన స్టూడియోస్ లో ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ విభాగ శాస్త్రవేత్త అయిన డాక్టర్ డి విజయకుమార్ నాయక్ గారు. నమస్కారం అండి విజయకుమార్ నాయక్ గారు.
2: నమస్తే మేడం.
1: విజయ్ కుమార్ గారు, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మినుము ప్రాముఖ్యత ఏంటి, రబీ కాలంలో మినుమును ఏ సమయంలో విత్తుకోవాలి, ఏ రకాలు విత్తుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటారు?
2: అంటే మా నెల్లూరు జిల్లాలో మెట్ట అంటే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో ఒకప్పుడు ఒక 4 సంవత్సరాల కిందట మినుము అనేది ప్రధాన పంటగా ఉండేది. ఆ మినుము కూడా మనకు నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైనటువంటి పొదలకూరు అయితేనేమి, రాపూరు, సైదాపురం, మర్రిపాడు, ఏఎస్పేట, కలిగిరి, వింజమూరు, దుత్తులూరు ఇలాంటి ఏరియాల్లో అంతా కూడా ఒకప్పుడు మినుము బాగా పడేది. కానీ రానురాను వాతావరణం అనుకూలించక అదే విధంగా పూత సమయంలో గాని కాయలు కోసేయటంలో గాని వర్షం పడడం గాని దిగుబడి తగ్గిపోవడం గాని వచ్చిన దిగుబడిని సరిగ్గా మంచి రేట్లు లేకపోవడం వల్ల రైతులు ఆసక్తి తగ్గించేసి ఈ మినుము అనేది సాగడం తగ్గించేశారు. కానీ ఇప్పుడు మించిపోయింది ఏం లేదు, మినుము సాగు చేసుకునే వాళ్ళకి మనకి మన వాతావరణం గానీ మన నేల గానీ అనుకూలంగా ఉంటాయి. సో ఇప్పుడు మనకు వచ్చే సీజన్ రబీ సీజన్. రబీ సీజన్ లో మన నెల్లూరు జిల్లాలో

0: అక్టోబర్ మాసంలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల వర్షాలు పడి ఉన్నాయి, సో అక్కడ అవకాశం ఉన్న వాళ్ళు విత్తడానికి సిద్ధంగా ఉన్నారు. సో మళ్ళా మన అక్టోబర్ లో కూడా వచ్చే వర్షాన్ని ఆధారంగా వర్షం పడ్డ వెంటనే విత్తుకోవడం మంచిది. సో ఈ రకాల విషయానికి వచ్చినప్పుడైతే మనకి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు అనేది ఈ మినుములో ఎక్కువగా పల్లాకు తెగులు బాగా సమస్యగా ఉండేది. పల్లాకు తెగులు సమస్య ఉండడం వల్ల కొన్నిసార్లు క్రాప్ మొత్తం ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ మన ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వచ్చే అన్ని రకాలు కూడా మనకు పల్లాకు వైరస్ తెగులను తట్టుకునే రకాలనే మనకి డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఏ రకం వేసుకున్నా ఇబ్బంది లేదు. మన నెల్లూరు జిల్లాలో ఎక్కువగా మనము టీబీజీ తిరుపతి రకం, తిరుపతి బ్లాక్ గ్రామ్ 104 గానీ 129 గానీ, లేదంటే మనకు అదే విధంగా ఎల్బీజీ లాంగ్ ఫామ్ గుంటూరు రకాలు ఉన్నాయి, ఎల్బీజీ 752 గానీ లేదంటే 884 గానీ, కొత్తగా వచ్చినటువంటి 904 గానీ సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చాలా మంది రైతులు ఏంటంటే కోటా 3 అనే రకాన్ని సాగు చేస్తా ఉన్నారు. ఆ రకం రాజస్థాన్ రకం అనుకుంటా అది. సో ఆ రకం దిగుబడి మన వెరైటీస్ తో కంపేర్ చేసుకున్నప్పుడు సేమ్ అటు ఇటుగానే ఉంటాయి. కాకపోతే మేము గమనించింది ఏంటంటే ఆ కోటా 3 హైలీ ససెప్టబుల్, అంటే పల్లాకు తెగులు ఎక్కువగా వచ్చేస్తాయి దాంట్లో. సో మనకి దిగుబడి వచ్చిన ఈ పల్లాకు తెగులు ఎక్కువ వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే దిగుబడి తగ్గిపోతుంది. దాని మేనేజ్మెంట్ కోసం ఎక్కువ మందులు కొట్టాల్సి వస్తుంది. సో నేను అనుకోవడం ఏంటంటే మన నెల్లూరు జిల్లాలకి కోటా 3 రకం అనేది అంత అనుకూలం కాకపోవచ్చేమో అనిపిస్తుంది. సో ఇందాక మీకు చెప్పిన ఏ రకాలైన సాగు చేసుకుంటే లాంగ్ ఫామ్ వెరైటీస్ గానీ తిరుపతి వెరైటీస్ గానీ సాగు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విబీజీ వామం బ్లాక్ గ్రామ్ అంటారు, అది కూడా బాగానే మన నెల్లూరు జిల్లా వాతావరణానికి అనుకూలంగా ఉంది, అది కూడా సాగు చేసుకోవచ్చు.
1: మినుములో చేపట్టాల్సిన విత్తన శుద్ధి మరియు నీటి యాజమాన్యం గురించి తెలియజేయండి.
0: మనం మినుము ఏ పంట తీసుకున్నా కూడా మనకి రైతులు కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మినుము విషయానికి వస్తే గదా, చాలా మటుకు రసం పీల్చే పురుగులు పంటకు ఆశిస్తా ఉంటది. ఎందుకంటే వాతావరణం ప్రస్తుతం ఎల్లిన వల్ల, వేడి వాతావరణం వల్ల, ఈ ఉక్కపోత వాతావరణం వల్ల మనకు రసం పీల్చే పురుగులు ఆస్కారం ఎక్కువ ఉంటది. కాబట్టి దాని నివారణ కోసం విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే విధంగా మనకి ఎండు తెగులు సోకే ఆస్కారం ఉంటది, కాబట్టి దానికోసం ఫంగిసైడ్ తో కూడా విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే 1 కిలో విత్తనానికి 2.5 గ్రాములు మ్యాంకోజబ్ గానీ లేదంటే కార్బోడజం గానీ, అదే విధంగా ఇమిడాక్లోప్రిడ్ 5 ml లేదంటే థయామిథాక్సమ్, అంటే ఒక ఫంగిసైడ్ ఒక పెస్టిసైడ్ ఏదో ఒకటి విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే గాన విత్తనం వేసిన తర్వాత మొలకెత్తినాక 20 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగుల్ని రాకుండా పంటను కాపాడుతుంది. అదే విధంగా మనకి ఎండు తెగులు రాకుండా పంటను ఆశించకుండా కొంతమేర ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఎండు తెగుల నుంచి కొద్దిగా మనం పంటను కాపాడుకోవచ్చు. ఇంకపోతే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే గాన మీకు అందరికి తెలిసిందే, ఎల్నినో వల్ల మనకి వర్షాలు అనేది చాలా తక్కువ పడుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ లో నమోదు అవ్వాల్సిన వర్షపాతం కన్నా తక్కువనే వర్షం నమోదయ్యింది. వచ్చే సీజన్ లో కూడా మనకు వర్షాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా నీళ్ళు ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉన్న వాళ్ళు 2 తడులు కన్నా నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే కన్నా అధిక దిగుబడిని పొందవచ్చు. ఈ 2 తడులు కూడా ఒక తడి వచ్చేసి మనకి పూతకు ముందు, అంటే మనకు పూత దాదాపుగా 30 రోజులు స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మనకి కాయ అభివృద్ధి దశలో, అంటే 50 రోజులు ఒకసారి గన ఈ 2 తడులు నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే కన్నా దాదాపుగా 1 ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని పొందే ఆస్కారం ఉంటుంది.
1: మినుములో కలుపు నివారణ మరియు అంతర్కృషిని ఎలా చేసుకోవాలంటారు?
0: ఇకపోతే ఈ కలుపు విషయానికి వస్తే గనా మనకు మినుములో కలుపు అనేది పెద్ద సమస్యగానే ఉంటది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుత కాలంలో మనకి మాన్యువల్ గా, అంటే లేబర్స్ పని చేయడానికి వచ్చే వర్కర్స్ అనేది తగ్గిపోతున్నారు. కాబట్టి మేము చాలా మటుకు హెర్బిసైడ్స్ అంటే కలుపు మందుల్ని ప్రిఫర్ చేస్తున్నాము. అందులో ఈ కలుపు మందులు కూడా 2 రకాలు ఉంటాయి. ప్రీ ఎమర్జెన్స్ అంటే విత్తనం వేసిన వెంటనే మొలక రాకముందే పిచికారు చేసుకునే హెర్బిసైడ్ ఒకటి, అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్స్ అంటే విత్తనం మొలక వచ్చిన తర్వాత పిచికారు చేసుకునే హెర్బిసైడ్స్. సో ప్రీ ఎమర్జెన్స్ అనేది కంపల్సరీగా మనం విత్తిన రోజే లేదంటే మరుసటి రోజు లోపలే మనము పెండిమితాలిన్ 50% ద్రావణాన్ని 1 ఎకరాకి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు పిచికారు చేసుకోవాలి. అదే విధంగా మనకి గొర్రుతో అంతర్కృషి చేసుకోవడానికి అవకాశం ఉంటే విత్తనం వేసిన 20-25 రోజులకి ఒకసారి గొర్రుతో అంతర్కృషి చేసుకోవాలి. ఇకపోతే మనకి ఈ మాగాణి మినుములు, అంటే మన ఏరియాలో మాగాణి వేరు కానీ ఎక్కడన్నా కానీ మినుములో ఊద గానీ చిప్పెర గానీ గరిక లాంటి గడ్డి జాతి మొక్కలు అయినా గమనించినట్టయితే గనా ఫినాక్సిప్రాప్ ఇథైల్ 9% ద్రావణాన్ని 1 ఎకరాకి 250 మిల్లీలీటర్లు లేదా క్యుజలోఫాఫ్ ఇథైల్ 5% ద్రావణాన్ని 400 మిల్లీలీటర్లు పిచికారు చేసుకోవాలి. అది కూడా మనం విత్తనం వేసిన 20-25, ఇది పోస్ట్ ఎమర్జెన్సీ. ఫినాక్సిప్రాప్ ఇథైల్ 9% లేదా క్విజలోఫాఫ్ ఇథైల్ 5% అనేది పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కాబట్టి ఇవి విత్తనం వేసిన 20 లేదా 25 లోపల పిచికారు చేసుకోవాలి. చేసుకున్నట్టయితే కన ఈ గడ్డి జాతి మొక్కలను ఎఫెక్టివ్ కంట్రోల్ చేసుకోవాలి.

కోచు. ఇంకా కొన్ని పొలాలు ఏంటంటే గడ్డిజాతి మొక్కలతో పాటు వెడలపాకు మొక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రెండు రకాల కలుపును నివారించాలంటే ఒక ఎకరాకి ఇమాజితా ఫైర్ 5% 200 మిల్లీలీటర్లు విత్తనం

0: కుండా స్టార్టింగ్ లోనే నష్టపోయే అవకాశం ఉంటది. కాబట్టి చిత్త పురుగులను లైట్ తీసుకోకుండా చిత్త పురుగుల నివారణ కోసము కనిపించిన వెంటనే 1 లీటర్ నీటికి 2.5 ml క్లోరిపైరిపాస్ కానీ లేదా 1 gram ఎసిఫేట్ కానీ పిచికారి చేసుకోవాలి. ఈ చిత్త పురుగులతో పాటు మనకి కాండపీగ కూడా గమనిస్తూ ఉంటాము. ఈ కాండపీగ ఏంటంటే కాండం లోపల అంటే ఈ ఈగ యొక్క లార్వ అంటే మనం క్రిమిదశ అంటాం, ఆ కాండం లోపల మొత్తం గుజ్జునంతా తినేస్తూ ఉంటది. ఇది ఎక్కువగా మనకి తొలకరి వర్షాలు ఆ పంట స్టార్టింగ్ లోను అదేవిధంగా తొలకరి వర్షాలు పడినప్పుడు ఎక్కువగా పంటను ఆశించడానికి అవకాశం ఉంటది. సో కాండపీగ గమనించినట్లయితే దీని నివారణ కోసము మనం ఏం చేయాలంటే ఇందాక చెప్పినట్టే విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు విత్తన శుద్ధి వచ్చేసి 1 kg విత్తనానికి ఇమిడాక్లోపిడ్ 600 FS 5 ml లేదా థయామిథాక్సాన్ 70% WS ఉంటే గన 5 grams కలుపుకొని విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఇంకా పైపాటిగా పిచ్చిగారు చేసుకోవాలనుకున్నప్పుడు 1 లీటర్ నీటికి 1 gram ఎసిఫేట్ లేదంటే డైమిథయేట్ రోగారు అంటారు ట్రేడ్ నేమ్, డైమిథయేట్ అయితే 1 లీటర్ నీటికి 2 ml కలుపుకొని పిచ్చిగారు చేసుకున్నట్టు అయితే ఈ కాండపీగను కూడా సమగ్రవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: మినిమం పంట నాశించే పురుగుల్లో ప్రధానంగా ఏది ఎక్కువగా ఆశిస్తుంది, దాని యాజమాన్యం గురించి తెలియజేయండి.
0: మినుము పంటల్లో ప్రధానంగా మనకు పురుగు విషయానికి వస్తే గన 2 రకాల పురుగులు, ఒకటి పొగాకు లద్దె పురుగు, అదే విధంగా మనకి మారుక మచ్చ పురుగులు అంటాం. సో ఈ 2 రకాల పురుగులు పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఫస్ట్ పొగాకు లద్దె పురుగు విషయానికి వస్తే గన ఈ పొగాకు లద్దె పురుగు యొక్క లార్వా దశలు కూడా 4 నుంచి 6 దశలు ఉంటాయి. ఫస్ట్ 2 instars ఆ చిన్న చిన్న పురుగులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకు కింది బాగాన ఉండి ఆకు మొత్తం గోకి తినడం వల్ల మనకి దొంతరలాగా ఆకు అంతా కనబడుతుంది. ఇంకా 3-4 instars larva అయితే గన ఆకును తినడం వల్ల రంధ్రాలన్నీ ఏర్పడి ఆకుల మీద రంధ్రాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీని తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు మొత్తం తినడం వల్ల ఈనెలు మాత్రం నిలబడిపోయి చూడడానికి స్కెలెటన్ లాగా అంటే మనకి అస్థిపంజరం లాగా కనిపిస్తూ ఉంటది మొక్కలను. కాబట్టి దీన్ని కంపల్సరీగా స్టార్టింగ్ దశ నుంచే దీన్ని నివారణ కోసం సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. సో గుడ్లు సముదాయాన్ని నాశనం చేయడం కొరకు మనం ఫస్ట్ 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె కన్నా పిచికారి చేసుకున్నట్టయితే గన ఈ గుడ్ల సముదాయాన్ని నివారించిన వాళ్ళైతాము. తర్వాత మనకి 1 ఎకరాకి 20,000 trichogram బదినికలు పారాసైట్స్ అంటాం ఇవి, ఇవి వారాన ఒకసారి 2 సార్లు మనం పొలంలో రిలీజ్ చేసినట్టయితే గన ఈ పొగాకు లద్దె పురుగుని చంపడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా దీని తీవ్రతను గమనించడం కోసం 1 ఎకరాకి మినిమం 4 లింగాకష్ట బుట్టలని మనం అమర్చాలి. సో ఈ లింగాకష్ట బుట్టలు అమర్చినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క తల్లి పురుగు అంటాం కదా ఆ తల్లి పురుగులో కూడా మగవి ఆడ 2 ఉంటాయి. సో ఈ లింగాకర్ష బుట్ట అనేది ఇది ఆడపురుగులాగా పనిచేస్తుంది అంటే మనకి మిషన్ లెక్క. సో చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ మనకు మగ రెక్కల పురుగులు ఉన్నట్టయితే గనా ఈ ట్రాప్ చేస్తుంది, దీన్ని ఆకర్షిస్తుంది అనమాట. ఈ బుట్టలు ఆకర్షించినప్పుడు ఆ బుట్ట లోపల పడిపోతాయి మన మగ రెక్కల పురుగులు. సో అలా మనకి కలవకుండా తర్వాత గుడ్డు దశ రాకుండా మనం ఎఫెక్ట్ గా కంట్రోల్ చేయొచ్చు. సో మనకి ఇది యాక్చువల్ లింగాకర్ష బుట్టలు అనేది మనము దాని తీవ్రత ఎంత ఉందో గమనించడానికి పెడతాము. కానీ మనం 4 కాకుండా ఎకరా 10 పెట్టుకున్నట్టయితే మెకానికల్ మేనేజ్మెంట్ అంటాం, అంటే మెకానికల్ మేనేజ్మెంట్ కోసం కూడా దీని నెంబర్ని పెంచుకుంటే కన సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా పురుగు ఉధృతి కన ఎక్కువగా ఉన్నట్టయితే 2-3 instars సైజ్ లో ఉన్నప్పుడు మనము 1 లీటర్ నీటికి 2.5 ml క్లోరిపైరిపాస్ కానీ లేదంటే 1 ml నోవాలూరియం కానీ లేదంటే 1 gram థైయోడి కార్బ్ కానీ పిచికారు చేసుకుంటే కదా కంట్రోల్ చేయొచ్చు. కానీ దాన్ని 4 instars అంటే సైజ్ పెద్దగా అయినప్పుడు పురుగుని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి మనం విషపు ఎరలు చేసి పొలంలో చల్లుకోవాలి. ఈ విషపు ఎరలు ఎలా చేసుకోవాలంటే 500 ml క్లోరిపైరిపాస్ తీసుకోవాలి, దాంతోపాటు 5 కిలోల తౌడు, 1/2 kilo బెల్లం తీసుకుని బాగా సరిపడే నీళ్ళలో కలుపుకొని చిన్న చిన్న ముద్దలా చేసి మనం పొలంలో చల్లుకున్నట్టయితే గన ఆ పురుగులు వచ్చి దీన్ని ఆ విషపిరలను తిన్నప్పుడు పురుగులు డైరెక్ట్ గా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇందాక చెప్పినట్టే ఈ పొగాకు లద్దె పురుగుతో పాటు మారుక మచ్చ పురుగు అనేది కూడా మనకి పూత సమయంలో పిందల సమయంలో పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ పురుగు అనేది మనకు పూత పిందిని అన్నింటినీ దగ్గర గూడులా చేసుకుని ఆ గూడు లోపల ఉంటి మొత్తం తినడం వల్ల పూత రాలిపోతుంది. ఒకవేళ పింద తిన్నట్టయితే గన పిందు లోపల మొత్తం కూడా విత్తనం తయారవ్వకుండా తాళ్ళలాగా తయారు చేస్తుంది. సో దీని నివారణ కోసం మనం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పూత దశలో అంటే మనం పూత ఇందాక చెప్పినట్టే 30-35 రోజులు వస్తుంది కాబట్టి ఈ పూత దశలో 5% వేపగింజల కషాయాన్ని లేదంటే వేప నూనెని 5 ml వేప నూనెని ఖచ్చితంగా పిచికారు చేసుకోవాలి. అదేవిధంగా మొగ్గ పూత దశలో కొన్ని మొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయో లేదో గమనించాలి. ఒకవేళ పిల్ల పురుగులు గానా గమనించినట్టయితే గానా 1 లీటర్ నీటికి 2.5 ml క్లోరీపైరిపాస్ లేదా 1 గ్రాము తయారు

0: డికార్బ్ లేదా 1 గ్రాము ఎసిఫేట్ ని కలుపుకొని పిచికారు చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు గూళ్ళు ఎక్కడన్నా గమనించినట్లయితే గనక 1 లీటర్ నీటికి 1 గ్రాము ఎసిఫేటు లేదంటే 2 ml క్వినాలఫాస్, అదేవిధంగా క్లోరిపరిపాస్ అయితే 2.5 ml లేదా నవాల్యూరన్ అయితే గనక 1 ml కలుపుకొని పిచికారు చేసుకోవాలి. సో ఈ ఇందాక చెప్పిన లద్దె పురుగుకైనా లేదంటే మార్కమచ్చ పురుగులకైనా కూడా అసలు ఒకసారి పిచికారు చేసి వదిలేస్తే కంట్రోల్ చేయడం కష్టము. కాబట్టి 10-12 రోజులకు ఒకసారి అంటే 2 సార్లు మందులు మార్చి మార్చి పిచికారు చేసుకున్నట్లయితే ఈ మారక మచ్చ పురుగుల్ని అదేవిధంగా పోగ లద్దె పురుగుల్ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: మినుమును ఏ తెగుళ్లు ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తాయి, వాటి యాజమాన్యం గురించి తెలియజేయండి.
0: తెగుళ్ళ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టే వైరస్ తెగుళ్ళు మనకి ఎక్కువ ఆశిస్తాయి. దాంతోపాటు మచ్చ తెగుళ్ళు, 3 రకాల మచ్చ తెగులు ఉంటాయి. కొరోనాస్పోరం మచ్చ తెగులని, అదేవిధంగా సర్కోస్పోరం మచ్చ తెగులని, బ్యాక్టీరియా మచ్చ తెగులని, అంటే ఈ 3 కూడా ఆకుల మీద వస్తాయి. సో దీన్ని ఆకు మచ్చ తెగులు అంటాము. దీంతోపాటు ఎండు తెగులు అంటే నేల ద్వారా సంక్రమించే తెగులు, అది ఎండు తెగులు కూడా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగేస్తుంది. ఫస్ట్ మన ఆకు మచ్చ తెగులను గమనించినట్లయితే ఫస్ట్ కొరోనాస్పోరం మచ్చ తెగులు ఎట్లా గుర్తించాలి ఆ లక్షణాలు అంటే ఈ తెగులు సోకిన ఆకులపైన చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు అనేది ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న మచ్చలు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకదానికొకటి కలిసిపోయి పెద్ద వలయాలలాగా ఏర్పడతాయి. కొరోనాస్పోర ఆకుమచ్చ తెగులు నివారణ కోసం 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంగో జబ్బు లేదంటే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లేటాక్స్ అంటాం, బ్లేటాక్స్ అయితే 3 గ్రాములు లేదంటే హెగ్జాకోనజల్ అయితే 2 ml లేదు ప్రొపికోనజల్ అయితే గనక 1 ml కలుపుకొని పిచికారు చేసుకోవాలి. అది కూడా 2 సార్లు 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకున్నట్టయితే గనక ఈ కొరోనాస్పోర మచ్చ తెగులను కంట్రోల్ చేయవచ్చు. తర్వాత సర్కోస్పోర ఆకుమచ్చ తెగులు. ఈ సర్కోస్పోర ఆకుమచ్చ తెగులు ఎలా ఉంటుంది అంటే ఈ చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగుల మచ్చలాగా ఉంటాయి. అంటే ఇవి కొద్ది మచ్చలు పెద్దవైనప్పుడు ముదురుగా గోధుమ రంగులు అయిపోయి ఆ వలయాలు అంటే అంచులు గోధుమ రంగులు అయిపోయి మధ్యలో మాత్రం తెల్లగా ఉంటుంది. సో ఈ తీవ్రత ఎక్కువైతే ఆకులన్నీ రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని నివారణ కోసం 1 లీటర్ నీటికి 2 ml హెగ్జాకోనజోల్ లేదా ప్రొపికోనజోల్ అయితే 1 ml లేదా కార్బోనజమ్ అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్టయితే సర్కోస్పోర మచ్చ తెగులను కంట్రోల్ చేయవచ్చు. ఇకపోతే బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు, ఇందాక చెప్పిన 2 మచ్చ తెగులు కూడా ఫంగస్ ద్వారా సంక్రమిస్తే ఇది బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. సో ఈ తెగులు సోకిన ఆకులపైన గోధుమ వర్ణంలో చిన్న చిన్న పుక్కుల్లాగా మచ్చలు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కనిపించిన వెంటనే మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము ఫౌషామైసిన్ ను కలుపుకొని ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులని కంట్రోల్ చేయాలంటే విత్తన శుద్ధి చేయాలి. 1 కిలో విత్తనానికి 1 గ్రాము ఫౌషామైసిన్ ని కలిపి 30 నిమిషాలు అంటే 1/2 గంట ఆనబెట్టిన తర్వాత విత్తుకోవాలి. విత్తుకున్నట్టయితే గానీ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులని కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా పైపాటిగా పిచికారు చేసుకోవాలనుకున్నట్టయితే గనక 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్స్ క్లోరైడ్ దాంతోపాటు 100 mg ప్లాంటామైసిన్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకున్నట్టయితే గనక బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల్ని కంట్రోల్ చేయవచ్చు. ఇంకొకటి తెగులు ఇందాక చెప్పినట్టే నేల ద్వారా సంక్రమించే తెగులు ఎండు తెగులు. సో ఈ ఎండు తెగులు కలిగేసి శిలీంధ్రం అనేది నేల ద్వారా సంక్రమించి పంట నాశించడం వల్ల ఆకులన్నీ వడలిపోయి సడన్ గా మొక్క అనేది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని లాగి వేరు చూసినట్టయితే గనక వేరు తోలు లాగితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో అందులో వేర్లు కూడా నల్లగైపోతుంది. ఈ ఎండు తెగులని కంట్రోల్ చేయడానికి మనము ఇందాక చెప్పినట్టే కంపల్సరీ విత్తన శుద్ధి చేసుకోవాలి. దాంతోపాటు ఈ ట్రైకోడర్మా విరిడేని మనకి పశువుల ఎరువు అదేవిధంగా వేప చెక్కలో కలిపి 15 రోజులు మగ్గనిచ్చి విత్తే సమయంలో గన ఇది వేసుకున్నట్టయితే గన ఈ ఎండు తెగులను కలిగేసే శిలీంధ్రాన్ని ఇది చంపేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే వాతావరణం కొద్ది చల్లగా ఉన్నప్పుడు మనకి తుప్పు తెగులు అనేది పంటను ఆశించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ తుప్పు తెగులను కంట్రోల్ చేయడానికి 1 లీటర్ నీటికి 1 ml డైనోక్యాప్ లేదా 1 గ్రాము బయలటాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకున్నట్టయితే తుప్పు తెగులను కూడా కంట్రోల్ చేయవచ్చు.
1: పంట వివిధ దశల్లో ఎలాంటి తెగుళ్ల యాజమాన్యం చేపట్టాలంటారు?
0: మామూలుగా మనకి బూడిద తెగులు అయితే గనక బూడిద తెగులు వచ్చేసి విత్తనం వేసిన 30-35 రోజులకు ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి తుప్పు తెగులు వచ్చేసి విత్తనం వేసిన 50-55 రోజులు కనిపిస్తూ ఉంటుంది. పంట స్టార్టింగ్లో ఇందాక చెప్పినట్టు సర్కోస్పోర కొరోనాస్పోర మచ్చ తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం ఇట్లా 30 రోజులకు ఒకసారి 50 రోజులు ఒకసారి మందుల్ని పిచికారు చేసుకుంటే అన్ని రకాల తెగుల్ని కంట్రోల్ చేయవచ్చు. ఈ ఆకుమచ్చ తెగులు అదేవిధంగా బూడిద తెగులు నివారణ కోసము విత్తనం వేసిన 30-35 రోజులకి 1 లీటర్ నీటికి హెగ్జాకోనజల్ పిచికారు చేసుకున్నట్టయితే అన్ని రకాల అంటే కొరోనాస్పోర సర్కోస్పోర బూడిద తెగులు ఈ 3 రకాల ఆకుమచ్చ తెగుల్ని కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా విత్తనం వేసిన 50-55 రోజులు అంటే దాదాపుగా 2 నెలల సమయంలో ప్రొపికోనజోల్ గానీ పిచికారు చేసుకున్నట్టయితే గనక ఈ తుప్పు తెగులు ఆశించకుండా ముందే పంటని ఈ తెగుల నుంచి కాపాడుకోవచ్చు.
1: మినుము పంటను

0: ఎన్ని రకాల వైరస్ తెగుళ్లు ఆశిస్తాయి, వాటి యాజమాన్యం గురించి తెలపండి.
1: మన పాతకాలంలో ఎక్కువగా రైతులు మినుము అంటేనే పల్లాగు తెగులకు భయపడేవాళ్లు. కాను రాను రాను కాలక్రమేణా ఈ పల్లాగు తెగులతో పాటు ఆకుముడత తలమాడు తెగులు అంటాము దాన్ని, గ్రౌండ్ బడ్ నెక్రోసిస్ వైరస్ వల్ల వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు వచ్చే రకాలలో ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే ఈ లాంగ్ ఫామ్ వెరైటీస్ లో ఎక్కువగా మనకి సీతాఫలం తెగులు అనేది కనిపిస్తూ ఉంటది. సో ఈ మూడు రకాల వైరస్ తెగులను ఎక్కువ ఆశిస్తూ ఉంటది. ఈ మూడు రకాల వైరస్ తెగులని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాని లక్షణాలు ఏదో చూసినట్టయితే గనక మీకు అందరు తెలుసు పల్లాగు తెగులు ఎలా కనిపిస్తుందో. ఆకులన్నీ కూడా పసుపు రంగులో అయిపోయి పూర్తిగా పసుపు రంగులో కాదు, మధ్యలో పసుపు రంగులో ఉండి మళ్ళీ దాని మధ్యలో పచ్చ రంగు ఉండి అంటే మొజాయిక్ ప్యాటర్న్ ఉంటుంది. సో అది ఉన్నట్టయితే గనక పల్లాగు తెగులు. అదేవిధంగా ఆకుముడత తలమాడు తెగులు ఏంటంటే మనకి బడ్స్ దగ్గర ఎండిపోయి నల్లగా అయిపోతుంది, అదేవిధంగా ఆకుల కాడల దగ్గర కూడా నల్లగా అయిపోయి ఎండిపోయి రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బొబ్బర తెగులు విషయానికి వస్తే గనా ఈ ఆకులు మీ ఆకులన్నీ పెద్దవైపోయి ఆకుల పై భాగంలో బొబ్బరు బొబ్బరు లాగా చూడడానికి సీతాఫలం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సీతాఫలం తెగులు సోకిన ఆకులు అనేది మామూలు ఆకుల కన్నా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ మూడు రకాల వైరస్ తెగుల్ని మనము కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ దీని వాహకాలు అంటే ఇవి ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోట అంటే తెగుళ్ళు ఉన్న మొక్క నుంచి తెగుళ్ళు లేని మొక్క ఆరోగ్యకర మొక్కకి దీని వెక్టర్స్ వాహకాలు అంటాం, వాహకాల ద్వారా సంక్రమింపజేస్తాయి. ఈ వాహకాలు తీసుకున్నట్టయితే కనుక పల్లాగు తెగులకి తెల్లదోమ, అదేవిధంగా ఇందాక చెప్పినట్టు తలమాడు తెగులకి అయితే గన త్రిప్స్ తామర పురుగు, అదే విధంగా బొబ్బర తెగులకు అయితే గన పేనుబంక. పేనుబంక తామర పురుగు తెల్లదోమని కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ మూడు రకాల వైరస్ తెగులని దాదాపు 90% 90% కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో ఈ వీటి యాజమాన్యం కోసం తప్పనిసరిగా మనం ఈ మూడు రకాల రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే పల్లాకు తెగులను తట్టుకునే రకాలను సాగు చేయడం. మూడవది ఏంటంటే కంపల్సరీ ఇందాక చెప్పిన మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మనము ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి పొలంలో ఒక ఎకరాకి 20-40 పసుపు రంగు జిగురట్టలు, అదే విధంగా నీలం రంగు జిగురట్టలు పొలంలో అమర్చుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల్ని మెకానికల్ గా కంట్రోల్ చేయవచ్చు. తర్వాత మనము విత్తనం వేసేటప్పుడే పంట చుట్టూ కూడా ఒక 4 వరుసలు గన మనకి హైట్ పెరిగే పంటలైనటువంటి మొక్కజొన్న లేదంటే జొన్న లేదంటే సజ్జ ఈ మూడు రకాల ఏదో ఒకటి 4 వరుసలు చుట్టూ వేసుకున్నట్టయితే గన ఈ బ్యారియర్ లాగా పనిచేసి ఈ వాహకాలను ఒక పొలం నుంచి ఇంకో పొలానికి సంక్రమింపకుండా అడ్డుగోడలాగా ఉండి దాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ తామర పురుగు అయితే ఎక్కువగా మనకి వయారి భావ మొక్క యొక్క పూతలు ఎక్కువ ఉంటుంది, అంటే దీనికి ఆల్టర్నేట్ హోస్ట్లు అంటాం, పంట కాకుండా కలుపు మొక్కలు అనేది ఆల్టర్నేట్ హోస్ట్గా ఉంటుంది. సో వీటి యొక్క ఆల్టర్నేట్ హోస్ట్ని కూడా లేకుండా మనం చేసినట్టయితే గన అంటే గట్ల మీద కానీ పొలంలో కానీ కలుపు మొక్కలు లేకుండా చేసినట్టయితే గన వైరస్ తెగులను కంట్రోల్ చేయవచ్చు అనమాట. చివరిగా రసం పీల్చే పురుగులు యాజమాన్యం కోసం తప్పనిసరిగా మనం పిచికారీ చేయాల్సింది ఏంటంటే అంటే విత్తనం వేసిన 20 రోజులకు ఒకసారి వేప నూనె కానీ వేప గింజ కషాయం కానీ పిచికారీ చేసుకుంటే 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్టయితే ఎఫెక్ట్ గా కంట్రోల్ చేయవచ్చు. ఈ రసం పీల్చే పురుగులతో పాటు పొగాకు లద్దె పురుగుల్ని దాని యొక్క గుడ్లని చంపడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇంకా తెల్లదోమ తీవ్రత ఎక్కువ మనం గమనించినట్టయితే 1 లీటర్ నీటికి 0.2 grams అసిటామిప్రిడ్ కానీ థైమెథాక్సిమ్ అయితే 0.2 grams, డైమిథియేట్ అయితే 2 ml లేదంటే డైఫెన్థయూరాన్ అయితే 1.25 grams వీటిలో ఏదో ఒక మందుని కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే గన తెల్లదోమను కంట్రోల్ చేయవచ్చు. ఇంకా తామర పురుగు కనుక గమనించినట్టయితే గన 1 లీటర్ నీటికి 1.5 ml అంటే 1.5 ml ఫిప్రోనిల్ లేదా డైమిథియేట్ అయితే 2 ml లేదా థయామిథాక్సిమ్ అయితే 0.2 grams కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే గన తామర పురుగుని కంట్రోల్ చేయవచ్చు. లేదు దీని తీవ్రత ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు స్పైనోసెట్ ట్రేసర్ ట్రీట్మెంట్ ఉంటుంది, అది 1 లీటర్ నీటికి 0.3 ml కలుపుకుని పిచికారి చేసుకున్నట్టు తామర పురుగుని కంట్రోల్ చేయవచ్చు. ఇంకా పేనుబంక విషయానికి వస్తే గనా ఈ పేనుబంక కంట్రోల్ చేయడానికి ఈ ఇందాక చెప్పిన మందులు ఏ మందులు పనిచేస్తుంది. సో ఈ మందులు గన మార్చి 2 సార్లు గన పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల్ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసుకోవచ్చు.
0: విజయ్ కుమార్ నాయక్ గారు, మినుము సాగు చేయడం అసలు రైతుకు ఆదాయమేనంటారా?
1: ఇప్పుడు ఈ ఎల్లిన ప్రభావం వల్ల మనకి వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటది కాబట్టి అంటే వర్షాన్ని చూసుకుని అంటే ఫోర్కాస్ట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు వాళ్ళు అయితేనేమి, ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితేనేమి, IMD వాళ్ళు ఇచ్చే డేటా బేస్ చేసుకుని అంటే వర్షం వస్తుందా రాదా ముందే, అంటే మీరు ముందే చిన్న వర్షానికి విత్తనం వేసుకోకుండా ఒక మంచి వర్షం వచ్చినప్పుడు ఒక మోస్తరు వర్షం వచ్చినప్పుడే విత్తనం వేసుకోవాలి. అది కూడా ముందే మీరు వ్యవసాయ శాఖ వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి వేసుకోవాలి. అంటే తక్కువ వర్షం నమోదైనప్పుడు మీరు విత్తనం వేసిన తర్వాత పూత దశలో గానీ కాయ దశలో గానీ వర్షం రాకపోతే గనా పంట మొత్తం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ శాఖ వాళ్ళ సలహాలు తీసుకుని మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో చూసుకుని విత్తనం వేసుకోవాలని సూచిస్తాను.
0: విజయ్ కుమార్ నాయక్ గారు, చివరి ప్రశ్న, రైతు సోదరులకు మీరిచ్చే సలహాలు గాని సూచనలు గాని ఏమైనా ఉన్నాయా?
1: నా సలహా ఏంటంటే, ఈ పంటే కాదు ఏ పంట అయినా గానీ మీరు ఏదైనా పంటలు వేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా వెదర్ డేటా తీసుకోండి, అంటే రెయిన్ డేటా తీసుకుని దాని ప్రకారం వెళ్ళండి. ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం వచ్చే వర్షాల కన్నా ఈసారి మనకు వర్షం తక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి. సో దాని ప్రకారం వెళ్ళిపోండి. రెండోది ఏంటంటే, వరి వేసుకోవడానికి కూడా చాలా మందికి కాలాల మీద డిపెండ్ అవుతాం. అంటే మనకి ప్రధాన రిజర్వాయర్ సోమశిల్ల, దాంట్లో నీళ్లు తగ్గితే మీరు వరి వేసుకున్నా కూడా నీళ్లు లేకపోతే వరి పంట ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే తక్కువ నీళ్లతో మీరు మాగాణిలో అంటే వరి పండించే పొలాల్లో ఈ మినిములు వేసుకున్నట్టయితే గనా ఆ తక్కువ నీళ్లతోనే మీరు మంచి దిగుబడిని పొందవచ్చు. అంటే వరి వేసి నష్టపోయే బదులు ఆ పొలాల్లో గానా మనం మినుము వేసుకున్నట్టయితే గనా ఆ నీళ్లు అందుబాటులో ఉంటుంది, దాని తగ్గట్టుగా రెండు తడులు ఇచ్చుకోవడానికి మంచి ఆదాయం. అంటే దాదాపు 10 క్వింటాలు తీసుకుంటే గనా మీకు దాదాపుగా ఎకరా మీద 40-50 మీలే అవకాశం ఉంటుంది కాబట్టి. అందులో గవర్నమెంట్ కూడా మీకు వరి ఆల్టర్నేట్ క్రాప్ చెప్పమంటున్నారు కాబట్టి వరి బదులు, అంటే అవకాశం లేని వాళ్ళు వరి పండించడానికి నీళ్లు తక్కువ ఉన్నాయని అవకాశం లేని వాళ్ళు మినుములు వేసుకుంటే గనా అనుకూలంగా ఉంటుంది.
0: రబీ కాలంలో సాగు చేసే మినుములో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రంలో సస్య రక్షణ విభాగ శాస్త్రవేత్త అయిన డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ గారు చాలా చక్కగా వివరించారండి. మీకు ధన్యవాదాలు సార్.
1: థాంక్యూ మేడం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు పాడి పంటల కార్యక్రమంలో రబీలో మినుము పంట సాగు యాజమాన్యం గురించి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ డి విజయ్ కుమార్ నాయక్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఉమాదేవి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
0: గేదెల పాడి మీద సీజన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యధిక శాతం గేదెల్లో ఎండాకాలంలో ఎదకు వచ్చి చూడు ధరించే అవకాశాలు చాలా తక్కువే. అయితే చల్లని వాతావరణంతో పాటు తగినంత పచ్చి గ్రాసాలను, చల్లని నీటిలో వేసవి తాపాన్ని తగ్గించుకునే వెసులుబాటు కల్పిస్తే ఏప్రిల్, మే, జూన్ మాసాలలో సైతం గేదెలు, పట్టలు గర్భం ధరించి పాలకు అత్యధిక డిమాండు, ధరలు లభించే జనవరి, మార్చి నెలల మధ్య ఈని గరిష్ట స్థాయిలో, ఆ తరువాత రాబోయే వేసవి రోజుల్లో పాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. సంకరజాతి ఆవులు కూడా వేసవి తాపాన్ని తట్టుకోలేక ఉత్పాదక శక్తిని కోల్పోవడమే కాకుండా వకర్పుతో బాధపడటం, వ్యాధి నిరోధక శక్తిని కోల్పోవటం, అలాగే వడగాల్పులను తట్టుకోలేక గర్భస్రావాలకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కూడా కోల్పోతాయి. మేత కొరత వల్ల గొర్రెల మందలు వట్టిపోయిన పశువుల్ని వలస ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వల్ల అవి గాలుకుంటూ అమ్మవారు, బ్రూసెల్లోసిస్, గురక వ్యాధి, జబ్బవాపు వంటి ప్రమాదకర వ్యాధులను అంటించుకోవటమే కాక ఈ వ్యాధి వ్యాప్తి చేసే ముప్పు కూడా ఉండవచ్చు. వేసవి తాపం వల్ల పాలలో ప్రవేశించిన అనేక బ్యాక్టీరియా పాలను త్వరగా పులియజేసి విరగ్గొట్టే అవకాశాలు దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకోవచ్చు. పాల ఉత్పత్తుల రుచి, సహజమైన వాసన, నాణ్యతలు క్షీణించడం జరగవచ్చు. ఇటువంటి సమస్యల వల్ల పాల ఉత్పత్తిదారులు, పాల సేకరణ, పాల శుద్ధి కర్మాగారాలు, పాల వ్యాపారులు వేసవిలో తీవ్ర నష్టాలకు లోనవుతారు. ఈ సమస్యలను అధిగమించడానికి సమృద్దిగా చల్లని తాగునీటి సరఫరా రోజంతా ఉండాలి. వేసవిలో తాగునీటి అవసరాలు సుమారు 50-60% ఎక్కువగా ఉంటాయి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు పాడి పంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

సిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారతి గారితో పరిచయం వింటారు.

0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశు మరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాడు నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషణ లోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్ లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెంట్.

0: ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనే అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోపపోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోపపోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ బచ్చా ఔర్ శిక్ష, అంటే మహిళల ఆరోగ్యం బాలల విద్య, ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్, అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళ బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేము అందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి స్వాస్థ పరివార్, అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు బాలింతలు పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోపపోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్ళలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్ళకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. 2వది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలున్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారిని అందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100కి 100

0: శాతం కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారి అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వాములను చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా మూడవ కార్యక్రమం ఏర్పాటు చేశాము. నాలుగవది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి గల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. ఐదవది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలోకి జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం, ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి, అంటే శక్తినిచ్చేవి, అంటే పిండి పదార్థాలు. శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు. అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి, ఇవి అన్ని ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాకెడ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దాని వల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టినా ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతి లాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుంది అంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నవభారత నిర్మాణంలో జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యం ప్రాముఖ్యం. ఈ అంశంపై పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఆది నుంచి సమిష్టితత్వానికి, ఐకమత్యానికి పెద్దపీట వేసింది. సంఘజత్వం, సంవదత్వం, సంవో మనాంసి జానతామంటూ అందరూ కలిసి నడవాలి, కలిసి ఉండాలి, అందరి మనసులు ఒకేలా ఆలోచించాలని మన వేదాలు కూడా ప్రజాభాగస్వామ్యాన్ని, సమిష్టి ఆలోచనను ప్రబోధించాయి. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అత్యంత కీలకం. దేశంలో నివసించే కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు, వారి సమిష్టి కృషితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆధునిక భారతదేశ ప్రగతి ప్రయాణంలో అత్యంత కీలకమైన భావన జన్ భాగీదారీ, అంటే ప్రజల భాగస్వామ్యం. జన్ భాగీదారీ అనేది కేవలం ఒక నినాదంగానే కాక నేడు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ఒక శక్తివంతమైన ఇంధనంగా మారింది. ప్రజా భాగస్వామ్యం వల్ల దేశం సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఈ సామాజిక విప్లవం కేవలం ఒక ప్రభుత్వ పారిశుద్ధ్య కార్యక్రమంగానే కాక ప్రజల జీవన శైలిని మార్చిన మహోద్యమంగా నిలిచింది. పల్లె చిన్నపోకుండా, పట్టణం మురికి కాకుండా, కోట్ల మంది పౌరులు తమంతట తామే పరిశుభ్రతను పాటిస్తూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మార్చారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం, పరిశుభ్రమైన భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనే ఈ సంవత్సర థీమ్ ఈ మహాయజ్ఞంలో ప్రజా భాగస్వామ్యం ఎంతటి ఆవశ్యకతను సంతరించుకుందో తెలియజేస్తుంది. రెండవది కోవిడ్ 19 వేళ దేశమంతా కలిసికట్టుగా పాటించిన క్రమశిక్షణ. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాని ఒకే ఒక్క పిలుపుతో దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్, జనతా కర్ఫ్యూని పాటించి అపరిమితమైన క్రమశిక్షణను చాటారు. అన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు అందించిన భాగస్వామ్యం అమోఘం. మూడవది జల్ జీవన్ మిషన్, అమృత్ సరోవర్ కార్యక్రమం. నీటి సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా వదిలేయకుండా గ్రామాల్లో నీటి సంఘాలు ఏర్పాటు చేసి మహిళల నాయకత్వంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ఈ ప్రక్రియ విజయవంతమైంది. తర్వాత చెప్పుకోవాల్సింది డిజిటల్ ఇండియా మరియు మై జీవోవి విప్లవం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సామాన్యుడి ఆలోచనలకు చోటు కల్పిస్తూ తెచ్చిన మై జీవోవి పోర్టల్ ద్వారా కోట్లాది మంది ప్రజలు బడ్జెట్ రూపకల్పన నుంచి గౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఇంకా వివిధ పథకాల వరకు తమ సలహాలను, సూచనలను నేరుగా అందిస్తున్నారు. ఇది పరిపాలనలో పారదర్శకతను మరింత పెంచింది. మై జీవోవి పోర్టల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జి మహేశ్వరరావు గారి ద్వారా.
3: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేవి కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ప్రభుత్వాలు అందజేసిన వివిధ యాప్లు కావచ్చు, వివిధ పోర్టల్స్ కావచ్చు, వాటి ద్వారా సిటిజన్స్ సమాచారాన్ని పొందటం, వాళ్ళకి కావలసిన అవసరాల మేరకు ఆ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవటం, భారత ప్రభుత్వం మై గవ్, అదేవిధంగా మై భారత్ లాంటి పోర్టల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏవైతున్నాయో వాటిని ఈజీగా ఆ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్లి సెర్చ్ చేసుకుని వాటిని ఏ రకంగా వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే వివరాలను అక్కడ తెలుసుకోవటం. దీని ద్వారా ఏంటంటే నేరుగా కమ్యూనికేషన్ అనేది సులభతరం అయ్యింది. గతంలో మనం కంపేర్ చేసినట్టయితే గనక ఈ యొక్క వివరాలు అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సులభతరమైంది. మేము 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువతి యువకులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. వారికి మహిభారత్ నుంచి కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఉదాహరణకు కెరియర్ గైడెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా వాళ్ళకి క్రీడలను ఆడిపించడం, క్లస్టర్ బ్లాక్ అదేవిధంగా జిల్లా స్థాయి ఆటల పోటీలను పెట్టడం, భిన్నత్వంలో ఏకత్వం ఇవి తెలియచేయబడుతూ మనంతా కూడా భారతీయులైనప్పటికీ కూడా వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉన్నాం. దీనికి సంబంధించి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఉన్న యంగ్ టాలెంట్ ని తీసుకురావడానికి మేము ప్రతి సంవత్సరం ఒక యూత్ పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళని జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లడానికి ఒక మంచి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. అదే ప్రస్తుతం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరిగింది. ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్, దీంట్లో ఫస్ట్ లెవెల్ ఎంట్రీ క్విజ్ కాంపిటీషన్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 5 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళని ఎంపిక చేసి జనవరి 12వ తేదీ నిర్వహించే నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళని ఢిల్లీలో భారత మండపంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో వీరి యొక్క అభిప్రాయాలను నేరుగానే పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పించడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే గనక అందరికీ కూడా చేరడం చాలా కష్టతరం అయ్యేది అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు. ఇప్పుడు భారత ప్రభుత్వం మైగవ్, మై భారత్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ను తీసుకురావడం వల్ల వాళ్ళు రీచ్ అయినట్టయితే గనక ప్రతిదీ కూడా వాళ్ళకి నేరుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఎవరికి ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమంలోకి నేరుగా వచ్చి వాళ్ళే ఫిజికల్ గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కనుక ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయో అక్కడ ఉన్న సర్వీసెస్ ని మీకు ఏ రకంగా కావాలో ఉపయోగించుకొని కావాల్సిన ప్రతి సమాచారాన్ని తెలుసుకున్నట్టయితే గనక మీకు అన్ని పనులు కూడా సులభతరం అవుతాయి. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ యొక్క పోర్టల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మన సిటిజన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాటి నుంచి సదుపాయాలు కూడా పొందడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మరిన్ని సదుపాయాలను వాటిలో కలిగించి మరింత సులభతరాన్ని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
2: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటలు ఎన్నటికీ ఆదర్శం. ప్రజా భాగస్వామ్యం ద్వారా మనం సాధించిన మరిన్ని విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం పోలియో రహిత దేశంగా అవతరించడం వెనుక అసలైన శక్తి ప్రజా భాగస్వామ్యమే. ప్రభుత్వ పిలుపును అందుకుని కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు, ఉపాధ్యాయులు మొదలైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఇటువంటి టీకాల గురించి అవగాహన కల్పించడం వల్లే ఆరోగ్య భారతం ఆవిష్కరింపబడుతోంది. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం సాంకేతికత వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. కూరగాయల వ్యాపారి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు పౌరులంతా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నమ్మి దాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం వల్లే ఈ అద్భుతం సాకారమైంది. ఇది భారతదేశ ఆర్థిక పారదర్శకతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక డ్వాక్రా మెప్మా కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తరువాతది స్థానిక భాషల పునరుజ్జీవనం, నూతన విద్యా విధానం. దేశంలోని నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి లక్షలాది సూచనలు స్వీకరించి సమాజ సమిష్టి ఆకాంక్షతో స్థానిక భాషలకు పునరుజ్జీవనం కల్పించడంతో పాటు నూతన విద్యా విధాన రూపకల్పన చేయడం జరిగింది. గత ఏడాది జరిగిన పరీక్షా పే చర్చా పోటీల్లో రిజిస్ట్రేషన్లలో ప్రపంచవ్యాప్తంగా 245 కంటే ఎక్కువ దేశాల నుంచి విద్యార్థులు, 153 దేశాల నుంచి ఉపాధ్యాయులు, అలాగే 149 దేశాల నుంచి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే నెలలో ఒక పౌర భాగస్వామ్య ప్లాట్ఫామ్ ద్వారా అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సాధించినందుకు గాను ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ విజయం విద్యార్థి స్థాయి నుంచే ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో ఎలా భాగస్వాములు అవుతున్నారో మనకు తెలియజేస్తోంది. దేశ భావి నిర్ణేతలైన విద్యార్థులు వికసిత భారతానికి తమ వంతుగా అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం. కార్యక్రమంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష జన్ భాగీదారీ ద్వారా తాము తమలాంటి విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేసే వివరాలు విందామా?
4: నమస్కారం, నా పేరు ఆదిత్య. మన దేశ స్వాతంత్ర్యం సాధించినప్పుడు మా జనరేషన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం సాధించబోయే వికసిత భారత్ లో మేము భాగస్వాములు అవుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. జన్ భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ వల్ల ఇప్పటికీ మనం సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడు దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటూ పోరాటం సాగించారు, కాబట్టి మనం స్వాతంత్ర్యం సాధించుకోగలిగాం. ఇక ఇప్పటి కాలంలో మనమేం చేయొచ్చు? ఎస్పెషల్లీ స్టూడెంట్స్, మనసుండాలే గాని మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, పరిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి మన పరిసరాల్లోని నిరుపేదలకు వివరించడంతో పాటు ఇంట్లోని పెద్దవాళ్ళకి స్మార్ట్ ఫోన్ వాడకం, వివిధ రకాల యాప్స్ ఎలా ఉపయోగించాలి, ఆన్లైన్ ద్వారా కరెంట్ గ్యాస్ బిల్లులు చెల్లించడం వంటివి ఎంతో ఓపికగా నేర్పించాలి. మన చిన్నప్పుడు వాళ్ళెంత ప్రేమగా ఆప్యాయంగా మనకు తెలియని విషయాలు నేర్పించారో అంతే ఓర్పుగా మనం వాళ్ళకి ఇవన్నీ వివరించి చెప్పాలి. మరీ ముఖ్యంగా సైబర్ భద్రత గురించి, ఫ్రాడ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, స్పామ్ మెసేజెస్ గురించి వివరించి, ఓటీపీ లేదా పిన్ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారెవ్వరికి చెప్పకూడదు అని అలర్ట్ చేయాలి. వారి మొబైల్స్, అకౌంట్స్ సురక్షితంగా ఉండేలా 2-ఫాక్టర్ అథెంటికేషన్, ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారాన్ని అయినా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా మనం ఇతరులకు షేర్ చేయకూడదు. ఇంటర్నెట్ ఫోరమ్స్, సోషల్ మీడియాలో ఇతరుల భావనను గౌరవిస్తూ మనం తప్పనిసరిగా నెటికెట్ను పాటించాలి. ప్రభుత్వ పారదర్శకతను, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మై జీఓవి యాప్ ఒక అద్భుతమైన డిజిటల్ సాధనం. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిగా నేను ఈ యాప్ ద్వారా వివిధ రకాల వినూత్న కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తూ ఉంటాం. దీనికోసం ప్రత్యేకంగా మాకు వారంలో ఒక రోజు కంప్లీట్ గా స్టూడెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ విధంగా దేశ నిర్మాణంలో మా వంతు పాత్రను పోషించినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు.
5: నమస్కారం, నా పేరు హర్ష ఈదుమడి. దేశ నిర్మాణంలో యూత్ పార్టిసిపేషన్ ఎంతో ఇంపార్టెంట్. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, మన ప్రాంతంలో లేదా కాలేజీల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్, గ్రీన్ క్యాంపస్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం తోటి విద్యార్థులతో కలిసి అవేర్నెస్ డ్రైవ్స్ నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటాము. పాత టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ మెటీరియల్స్, బట్టలు ఇటువంటి వాటిని సేకరించి వాటి అవసరం ఉన్న జూనియర్లకు లేదా అనాథ శరణాలయాలకు ఇవ్వడం, ఎన్ఎస్ఎస్ లేదా ఎన్సీసీ వింగ్ ద్వారా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, టెక్నికల్ వర్క్ షాప్స్ లో వాలంటీర్గా పాల్గొనడం వంటివి చేస్తూ ఉంటాము. ధన్యవాదాలు.
2: కోట్ల మంది ప్రజల సమిష్టి శక్తే నా దేశం, ఆ సమూహపు సమిష్టి ఆలోచనే నా దేశ సౌభాగ్యం అని ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నట్లు, మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ అమృత కాలంలో రాబోయే తరాలకు స్వావలంబన కలిగిన సగర్వ భారతదేశాన్ని అందించడానికి జన్ భాగీదారి అనే సూత్రం ఒక దిక్సూచి. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభా ఒకే సంకల్పంతో సమిష్టిగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదు. ఒక్కో బిందువు కలిసి మహాసింధువైనట్లు ప్రతి పౌరుడు ఒక దేశ నిర్మాతగా మారి తన వంతు బాధ్యతను నెరవేర్చినప్పుడు నవభారత స్వప్నం తప్పక సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక భారత్.
1: మీరింతవరకు నవభారత నిర్మాణంలో జన్ భాగీదారి ప్రజా భాగస్వామ్య

0: ప్రజాస్వామ్యం ప్రాముఖ్యం గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు భారత ప్రభుత్వ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జె మహేశ్వరరావు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆదిత్య, హర్ష. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ పై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242-870-001-4242.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మొదటి వాట్సాప్ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ మరియు వెంకట భావన వీరు కోరుకుంటున్నారు. పెదరాయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ ఆలపించిన గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు నువ్వు నాకు నచ్చవు చిత్ర నుంచి. కోటి సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

శేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ మరియు పెద్ద ఆంజనేయులు మనకు మెసేజ్ చేశారు. అలాగే నారాయణపేట జిల్లా ఉట్కూరు నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాభాయ్, అజయ్ మరియు శృతి గారు మనకు మెసేజ్లు పంపించారు. అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి డి బాలాజీ గారు మెసేజ్ పంపించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త మరియు కుటుంబ సభ్యులు. అలాగే జై భాష జార్ఖండ్ జిల్లా నుంచి శివగోప్, ప్రేమ్ గోప్, కపిల్ గోప్, శివాంష్ గోప్, సంగీత్ గోప్, లిపి గోప్, అలాగే దీపాలి గోప్ మనకు మెసేజ్ చేశారు. వీరితో పాటు కడప జిల్లా పొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య, యాస్మిన్ మరియు సాదియా మనకు మెసేజ్ పంపించారు. అలాగే బెంగళూరు నుంచి జయలక్ష్మి గారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద మరియు జానకిరాజు మనకు మెసేజ్ పంపించారు. అలాగే కర్ణాటక పెత్తనహల్లి నుంచి సుబ్రమణి గారు మనకు మెసేజ్ పంపించారు. అలాగే నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పొలయ్య మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు కడప నుంచి వినయ్ మరియు మెహక్ గారు మెసేజ్ పంపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష మరియు దిలీప్ మనకు మెసేజ్ చేశారు. అలాగే పాపినేపాలెం నుంచి నల్లమ్మ గారు మెసేజ్ పంపించారు. విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు, పాపినేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి గారు మనకు మెసేజ్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య మరియు కుమారి గారు మెసేజ్ చేశారు. వీరితో పాటు బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్, తబలా, మస్తాన్, భాష మరియు కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్ మనకు మెసేజ్ పంపించారు. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుంచి నరసింహ, పద్మాభాయ్, శ్రీవాణి, జగదీష్ మరియు శివరాణి మనకు మెసేజెస్ పంపించారు. ఇది ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతలు. కాకపోతే శ్రోతలు కోరిన పాటలను అన్నింటినీ ప్రజెంట్ చేయలేనటువంటి పక్షంలో శ్రోతలు దయచేసి గమనించగలరు. అండ్ కార్యక్రమంలో చివరి పాటగా మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల పాడిన యుగల గీతంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై

0: సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు ఇతర రంగాల్లో భారత్ అమెరికా ద్వైపాక్షిక సహకారాన్ని ఫోన్ సంభాషణలో సమీక్షించినట్టు పేర్కొన్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నిహిత సంప్రదింపులను కొనసాగించాలని ఇరువురు అంగీకరించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇరువురం అభిప్రాయాలను పంచుకున్నామని, ప్రపంచ శాంతి భద్రతను పెంపొందించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఈ రోజు వెల్లడించారు. కుసుమ పంటకు క్వింటాల్కు 675 రూపాయల చొప్పున అత్యధికంగా ఎంఎస్పీ పెంచినట్టు చెప్పారు. ఆ తరువాత ఆవాల పంటలకు క్వింటాల్కు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచినట్టు అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
1: आज तीन बहुत बड़े फैसले लिए गए जिसका दूरव्यापी इम्पैक्ट है पूरे देश में. सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना, एमएसपी में 50% ऑफ द कॉस्ट एक्स्ट्रा ऐड करना, उस फैसले को इसमें लागू किया गया है. వీట్, బార్లీ, గ్రామ్, లెంటిల్స్, రేప్ సీడ్, మసూర్, మస్టర్డ్ ఆర్ సన్ఫ్లవర్, ఇన్ సబ్ కే లియే జో ప్రొడక్షన్ కాస్ట్ హై ఉస్సే కమ్ సే కమ్ 50% జ్యాదా రఖీ గయీ హై ఎంఎస్పీ కో.
0: అదేవిధంగా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని తెలిపారు. పన్నులతో కలిపి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,789 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెంచిన ఎంఎస్పీ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు వారి సుసంపన్నతకు దోహదపడుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల అధికారులు, మంత్రులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల వారీగా ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ రోజు పాత్రికేయులకు వివరిస్తూ
2: మోదీజీకి నేతృత్వమే దేశ అన్ని భండార్ భరే పిచ్చే 11-12 సాలో అగర్ ఉత్పాదన్ దేఖే 2 మిలియన్ టన్ బడకే అప్ 377 మిలియన్ టన్ మతలబ్ 49% 14 ఔర్ దూసరే 86% కిసానో కి ల్యాండ్ హోల్డింగ్ కాఫీ కమ్ ఇస్లియే ఉత్పాదన్ తో బడే లేకిన్ బడే ఉత్పాదన్ కే సాథ్ ఉన్కో ఉత్పాదన్ కే ఠీక్ దామ్ భీ మిలే యే బహుత్ జరూరీ హై.
0: పర్యాటక రంగం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని అసోచామ్ ఈరోజు నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ పర్యాటక రంగం మాత్రం వృద్ధిని కొనసాగిస్తోందని చెప్పారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరగనున్న ముగింపు ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ది పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. 1926లో యూపీఎస్సీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్బంగా గత సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది కాలం ఉత్సవాలు రేపటి కార్యక్రమంతో ముగియనున్నాయి. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటమ్ సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని ఆయన చెప్పారు. 8 ఏళ్లలో సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్టు మంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్ ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ పరిధిలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా ప్రత్యేక పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: Now we are in an elite club of nations who have an exclusive quantum mission, which is quite unlike what was happening about 2 decades back. We had all the talent, we had the scientific acumen, we had the industry which was also ready to come forward to partner. For example, very recently we did something unimaginable, opening up even the nuclear sector, the space, and the outcomes have been miraculous. Negligible economy, you are now close to $9 billion, and you hope to go up by $45 billion in another 7-8 years.
0: ఈ సందర్భంగా జాతీయ క్వాంటమ్ మిషన్ కింద 9 కొత్త స్టార్టప్లను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అసూన్లోని గౌహతి స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత్కు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ సెంచరీ, రోహిత్ శర్మ 80 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. దీంతో 23 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 219 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 187 పరుగులు చేయాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో ఈరోజు కూడా భారత్ అథ్లెట్లు విజయ పరంపర కొనసాగించారు. ఆర్చరీ కాంపౌండ్ ఈవెంట్లలో టీమ్ అండ్ మిక్స్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ 11వ రోజు స్వర్ణాలతోనే పతాకా మోత ప్రారంభమైంది. దీంతో పాటు ట్రాప్ మిక్స్డ్ షూటింగ్ టీం విభాగంలో భారత్కు స్వర్ణం వచ్చింది. అలాగే పురుషుల రెజ్లింగ్ 87 కిలోల విభాగంలో భారత రెజ్లర్లు సుశీల్ కుమార్ కాంస్యం సాధించాడు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్, భారత కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇరాన్కు చెందిన ఓ పడవ నుంచి 5 పాకిస్తానీ పౌరులను అరెస్టు చేసినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్న ఆ పడవ నుంచి 526 కిలోల మెథాఫెటమైన్, హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. దేశ యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. రబీ పంటల కనీస మద్దతు ధరల పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రత్యేక రబీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. గౌహటి వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయానికి ఇంకా 200 పరుగులు చేయాల్సి ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: మరి ఇంకా 9 అవడానికైతే టైం ఉంది.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జయల్నందా ఇండియా స్టూడియోలో సమయం 8:41 దాటి 42 సెకండ్ల వైపు మన క్లాక్ అయితే పరుగులు తీస్తుంది అండ్ మనం విన్నాం జియో డ్యుయెట్ ప్రోగ్రామ్ లో. సో యస్ ఫ్రెండ్స్, జియో డ్యుయెట్ ప్రోగ్రామ్ లో మరిన్ని బ్యూటిఫుల్ డ్యుయెట్స్ వినిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి మీకోసం అయితే నెక్స్ట్ ప్రేమలేఖ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ నంద. అండ్ మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ ప్రోగ్రామ్ లో. సో బ్యూటిఫుల్ డ్యూయట్స్ అన్ని కూడా వినిపిస్తూ ఉన్నాను. మరి మీరు కనుక గమనించి ఉంటే అన్ని కూడా మీకు అర్థమైపోయే ఉంటుంది. సో డబ్డ్ ఫిలిమ్స్ మనం మన్సన్ మన్సేలో అడిగినప్పుడు చాలా మంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి నచ్చిన సినిమాలు ఆర్ డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన ఫిలిమ్స్ గురించి చెప్పారు కదా, మరి వాటిలో పాటలే ప్లే చేసే ప్రయత్నం అయితే చేశాను ఈ రోజు డ్యూయట్ డ్యూయట్ లో. మరి అలానే ఇంకా చాలా పాటలే ఉన్నాయి, బికాజ్ ఈ డబ్బింగ్ ఫిలిమ్స్ అనేది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో మన దగ్గర జరుగుతూ వస్తుంది. అంటే మంచి సినిమా అయితే చాలు, మంచి స్టోరీ అయితే చాలు, ఖచ్చితంగా మేము దాన్ని ఆదరిస్తాము అని చెప్పి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ప్రూవ్ చేశారు. అండ్ దానికి నిదర్శనమే ఇందాక మన వాళ్ళు పంపించిన ఆ వండర్ఫుల్ సాంగ్స్ అన్ని కూడా. మరి అలానే ఈ మధ్య కాలంలో కూడా ఎన్నో వండర్ఫుల్ ఫిలిమ్స్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి మన తెలుగులో కూడా. అలాంటి ఒక సూపర్ సాంగ్ అయితే మరి మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం వారిసుడు. సో ఎస్, రష్మిక అండ్ ఇంకా మన విజయ్, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ వినిపించమంటారా లేదా కేజీఎఫ్ లో సాంగ్ వినిపించినా? సో ఎస్, ఈ ఫాస్ట్ బీట్ ఉన్న ట్రాక్ అయితే అంటే లాస్ట్ లో వినిపిస్తాను ఆ జోష్ కోసం. బట్ ఫస్ట్ అయితే కేజీఎఫ్ లోని ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టూడియో టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

మీరు విన్నారు ఉపవేద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ ఎజల్ నందా. అండ్ మనం విన్నాము డ్యూఎట్ డ్యూఎట్ ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, ఈ రోజు డ్యూఎట్ డ్యూఎట్ లో మరి వేరే భాషల నుంచి మన తెలుగులోకి డబ్ అయిన ఫిలిం లోని వండర్ఫుల్ ట్రాక్స్ అన్ని కూడా విన్నారు. దళపతి, గజని, కేజీఎఫ్, ప్రేమలేఖ అండ్ ఫైనల్లీ ఈ పాట కోసమైతే వెయిటింగ్ అన్నాక అర్థమైపోయింది. సో అలా ఈ మెలోడీస్ అన్ని కూడా వింటూ అప్పుడే నిద్రలో చేరుకుంటున్నారా? అబ్బా, ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది మధురస్వరాల్లో. మరి అందుకే మీ అందరినీ యాక్టివేట్ చేయడానికి ఒక ఫుల్ టూ జోష్ఫుల్ ట్రాక్ తోటి ఈనాటి డ్యూయట్ డ్యూయట్ కి ఇట్టే బాబా చెప్పేదాం. అండ్ ఎస్, మీకోసం ఇందాక ఆల్రెడీ చెప్పి అలా సస్పెన్స్ లో ఉంచి లాస్ట్ లో ప్లే చేస్తాను అని చెప్పిన పాట రంజితమే మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఇందాక మనం అడిగిన క్వశ్చన్స్ కి చెందిన ఊర్వకొండ నుంచి అండ్ ఇంకా అలానే ఎంఎంఎస్ శ్రీనివాస్ గారు నల్లపడ గుంటూరు నుంచి పంపించారు, బట్ ఎస్ కొంచెం లేట్ గా.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ

0: చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ యాజల్ కింద అండ్ మనం ఉన్నాము మధురస్వరాలు కార్యక్రమంలో. సో ఈనాటి మధురస్వరాలు కార్యక్రమంలో ఓ ఏం పాటలు వినబోతున్నాం, ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం అంటే, సో ఎస్ ఆ సస్పెన్స్ అక్కడే ఉంచబోతున్నాను. బట్ ఒక లవ్లీ ట్రాక్ తోటి ముందుగా అయితే షో స్టార్ట్ చేసేస్తున్నాను. మరి ఈ రోజు మన సింగర్ షాన్ బర్త్డే అని అనుకున్నాం కదా, మరి ఆయన తెలుగులో కూడా ఎన్నో వండర్ఫుల్ ట్రాక్స్ పాడడం జరిగింది. సో అందులో దశావతారంలో ఓ సనం ఓ సనం ఓ ఈ పాట అంటే ఎంత జోష్ఫుల్ గా ఉంటుందో, సినిమాలో అంటే ఆ క్యారెక్టర్ కమల్ హాసన్ చేసిన ఆ క్యారెక్టర్ ఎంత బాధతో ఆ పాటను పాడతారో ఆ ఫీల్ అంతా కూడా ఉంటుంది అట్ ది సేమ్ టైం. సో మరి ఒక్కసారి ఈ పాట వినేద్దాం అండి వండర్ఫుల్ ట్రాక్ తోటి. షో స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు ఇంకెవరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆరు ఏ ఫిల్మ్ గురించి మాట్లాడుకోబోతాం, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. సో ఇప్పుడైతే ఈ దశావతారం ఫిల్మ్ నుంచి ఈ వండర్ఫుల్ ట్రాక్, స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్షే అల్క్నంద. సో నిజంగా ఆ లిరిక్స్ విన్నారా, ఎంత అద్భుతంగా ఉందో కదా. సో రాసింది చంద్రబోస్ గారు, అండ్ మీరు కనుక మిస్ అయి ఉంటే సో ఎవరం కూడా ఇక్కడ కలికాలం ఉండిపోం. ఎట్లా అయితే ఆ పువ్వు తేనని అందిస్తుందో అలానే మన లైఫ్ కూడా ఉందని రోజులు హ్యాపీగా ఉందాం అంటూ సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రాక్. అండ్ ఎవరికైతే ఆ సినిమా గుర్తుండుంటుందో అందులో ఆ కంటెస్ట్ కి తగ్గట్టుగా అసలు ఈ పాట చూస్తే ఆ అనిపిస్తుంది అంటే సో వెరీ హార్ట్ టచింగ్ సాంగ్ అనమాట. సో సర్జరీ చేస్తే నీకు తర్వాత సింగింగ్ ఉండకపోవచ్చు. సో నీకు సింగింగ్ చూస్ చేసుకుంటావా లేదా యువర్ హెల్త్ ఆర్ అంటే లైక్ ఫ్యామిలీ అని అడిగినప్పుడు ఒక్కసారి వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల వైఫ్ చూసి నాకు

ఆట అంటే ప్రాణమే, కానీ దానికి మించి నా కుటుంబం అని చెప్పి వన్ లాస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత నేను ఆపరేషన్ చేయించుకుంటాను అని వచ్చి కమల్ హాసన్ గారు పాడిన ఈ పాటే మనం ఇప్పుడు విన్నాం ఫ్రమ్ ద ఫిల్మ్ దశావతారం. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ కింద. మనం ఎంటర్ అయిపోయాం మధుర స్వరాలులో అండ్ వండర్ఫుల్ ట్రాక్ కూడా విన్నారు కదా. ఈ హీరోయిన్ గురించి మాట్లాడాలి అంటే మన అందరికీ తన పేరు కన్నా స్వప్న సుందరి లాగే గుర్తుండిపోయారు. మరి అర్థమైంది కదా స్వప్న సుందరి అనగానే. ఎస్, పెళ్లి సందడి ఫిలింలో శ్రీకాంత్ గారు కలలు కన్న ఆ అందాల హీరోయిన్ దీప్తి పట్నాకర్. ఈ రోజు మరి దీప్తి పట్నాకర్ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈనాటి మధురస్వరాలు కార్యక్రమంలో దీప్తి పట్నాకర్ గారి కెరీర్ గురించి తెలుసుకుంటూ తను నటించిన ఫిలింలో సాంగ్స్ అండ్ అలానే మన షాన్ పాడిన సాంగ్స్ కూడా మీకోసం నేనైతే వినిపించేస్తాను. సో యస్ ఫ్రెండ్స్, మరి సౌందర్య లహరి స్వప్న సుందరి అప్పట్లో అసలు అంటే ఈ ఫిలిం రిలీజ్ అయినప్పుడు మామూలు క్రేజ్ సంపాదించలేదు ఈ పాట అండ్ ఇంకా అలానే దీప్తి పట్నాకర్. సో యస్ ఫ్రెండ్స్, ముందైతే ఈ పాట వినేద్దాం, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం మన బర్త్డే స్టార్స్ గురించి. స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్. అంటే మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. 1967 సెప్టెంబర్ 30th ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో జన్మించారు దీప్తి పట్నాకర్. అండ్ తన ఎడ్యుకేషన్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఒక హ్యాండీక్రాఫ్ట్స్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అయితే ఒకసారి ఆ హ్యాండీక్రాఫ్ట్స్ ఫ్యాక్టరీ పని మీద ఒక యాడ్ ఏజెన్సీని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దీప్తి పట్నాకర్ చూసి ఒక చీర యాడ్ అంటే ఒక శారీ యాడ్ కోసం మోడలింగ్ చేస్తారా అని అడగడం జరిగింది. సో అలా అసలు తనకి పరిచయమే లేని ఈ గ్లామర్ ఇండస్ట్రీలోకి అనుకోకుండా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఎస్, ఇట్స్ ఆల్ ప్రీ రిటర్న్ అంటారు కదా, ముందే డెస్టినీలో అన్ని రాసిపెట్టుంటాయి అంటే ఇదేనేమో. సో తను తన బిజినెస్ పని మీద వెళ్తే వాళ్ళు అడగడం అండ్ తన యాడ్ చేయడం, సో ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ అని చెప్పి జస్ట్ లైక్ ఈ ఫిలింలో లాగా ఏమో కదా. సో ఫస్ట్ అయితే శ్రీకాంత్ అయిన ఇంకా దీప్తి పట్నాగర్ గారు అసలు అంటే కలవరు, స్వప్నంలో కనిపించి అలాంటి అమ్మాయి నిజంగా ఉంటుందా, అసలు నిజంగా ఈ ఫిలింలో శ్రీకాంత్ గారి భావాలు వాళ్ళందరూ అంటారు. ఒరే అలాంటి అమ్మాయి ఎక్కడ దొరకాలి, మేము ఎక్కడ వెతకాలి, నీకు పిచ్చి కాకపోతే అని చెప్పి. సో స్టిల్ అలాంటి అమ్మాయి ఉంటుంది అని నమ్మాడు. అండ్ అలానే ఆ అమ్మాయి కనిపించింది కూడా, అంటే అఫ్ కోర్స్ రియల్ లైఫ్ లో జరగవు అనుకోండి. అండ్ అలా సంథింగ్ స్పెషల్ ఉంటేనే మనం 2.5 అవర్స్ స్క్రీన్ మీద చూడగలం కాబట్టి సినిమాల్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. అండ్ అందుకే ఇన్ని బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ తో మనకు ముందుకి ఇన్ని డిఫరెంట్ చిత్రాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇంకొక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను మీ అందరికీ. మరి మన షాన్ పాడిన పాట ఫ్రమ్ ద ఫిలిం మన్మధుడు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం దీప్తి పట్నాకర్ గురించి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయ్ అల్క్నందా.

0: వీణ వేణువైన సరిగమ విన్నావా?
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ కందా అండ్ మనమున్నాము మధురస్వరాలు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు మా 90s లో అలరించి మెప్పించిన హీరోయిన్ దీప్తి భట్నాకర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఎస్, చెప్పాను కదా, అసలు తను తన బిజినెస్ పర్పస్ మీద ఒక యాడ్ ఏజెన్సీని కలిసి అలా మోడలింగ్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ మోడలింగ్ లో వేరియస్ అసైన్మెంట్స్ సైన్ చేస్తూ తన కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో ఈయూస్ వీక్లీ మిస్ ఇండియా క్రౌన్ దక్కించుకుని మరింత ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ టైం హిందీ ఫిలిం రామ్ శాస్త్ర ద్వారా వెండి తెరకి పరిచయమయ్యారు దీప్తి భట్నాకర్. అండ్ 1996 లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. అయితే చేసింది కొన్ని ఫిలిమ్సే అయినప్పటికీ ఇప్పటికీ మనం తన్ని గుర్తు చేసుకుంటున్నామంటేనే తను మనకి ఎంత దగ్గరయ్యారో అర్థమైపోతుంది కదా. ఎస్, మరి ఆటో డ్రైవర్ ఫిలిం నుంచి ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం మన బర్త్డే గర్ల్ దీప్తి భట్నాకర్ గురించి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో యస్ ఫ్రెండ్స్, మరి బర్త్డే సెలబ్స్ షాన్ అండ్ ఇంకా అలానే మన హీరోయిన్ దీప్తి పట్నాకర్. సో ఇద్దరు సాంగ్స్ కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో యస్, మనం ఉన్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో హీరోయిన్ దీప్తి పట్నాకర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నటించిన కొన్ని చిత్రాలు అయినప్పటికీ అవి అలా గుర్తుండిపోయే రోల్స్ లో చేశారు మన దీప్తి పట్నాకర్. సౌందర్యలహరి స్వప్న సుందరి అంటూ ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఎవరు ఈ హీరోయిన్ అని చెప్పి తన గ్లామర్ తో అలానే యాక్టింగ్ తో కట్టుపడేసి ఫ్యాన్స్ గా మార్చేసుకున్నారు దీప్తి భట్నాకర్. ఇంకా ఆ ఫిలిం లో తను చేసిన రోల్ స్వప్న, నచ్చిన అబ్బాయి ఎదురై ఇద్దరు ప్రేమించుకున్నా సరే ఫ్యామిలీ బాండింగ్స్ కోసం ఆ ప్రేమను త్యాగం చేసే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. అది కూడా తనకి ఎంతో ఇష్టమైన అక్కకి ఆ అబ్బాయిపై ఇష్టం ఉందని తెలుసుకుని ఆ రోల్లో ఎంతో బ్యాలెన్స్డ్ గా యాక్ట్ చేశారు దీప్తి పట్నాకర్. అందుకే ఆ సూపర్ డూపర్ హిట్ పెళ్లి సందడి ఫిలిం ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత నాగార్జున గారితో కలిసి, ఆటో డ్రైవర్ బాలకృష్ణ గారితో, సుల్తాన్ రాజశేఖర్తో కలిసి, మా అన్నయ్య మరియు ఇంకా కొండవీటి సింహం వంటి ఫిలిమ్స్ లో నటించి తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో అందరినీ అలరించారు మన దీప్తి పట్నాకర్. సో యస్, మరి రాజశేఖర్ గారితో నటించిన ఆ మా అన్నయ్య కూడా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. బట్ యస్, నటించిన కొన్ని ఫిలిమ్స్ కూడా చూసిగా తన బెస్ట్ ఇస్తూ హిట్ ఫిలిమ్స్ లోనే నటించారు. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం ఆర్యా. సో యస్, మీరందరూ ఏ పాట కోసం వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలుసు. ఆ పాట

0: వినిపించేశాను. బట్ లాస్ట్ లో స్టూడియో ఉంటుంది వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: Are you ready to break it down?
2: Yeah!
1: And keep it a real?
2: Yeah!
1: Let's get ready to

నిజంగానే తన సాంగ్స్ తోటి మన టాలీవుడ్ ని రాక్ చేశారు సింగర్ షాన్. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ ఆశే అల్క్నంద. అండ్ మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. మరి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో హీరోయిన్ దీప్తి భట్నాగర్ బర్త్డే సందర్భంగా తన నటించిన ఫిల్మ్స్ అండ్ అలానే తన కెరీర్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అండ్ ఎస్, స్టూడియోలో సమయం 9:55. సో అలా కొన్ని చిత్రాల తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నారు అనే చెప్పాలి, అంటే ఫిల్మ్స్ నుంచి. బట్ యాజ్ యూ ఆల్ రిమెంబర్, దీప్తి భట్నాగర్ కెరీర్ స్టార్టింగ్ లోనే మోడల్ గా అండ్ ఇంకా అలానే ట్రావెల్ వ్లాగ్స్ అన్ని కూడా చేస్తూ ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ టెంపుల్స్ అవన్నీ కూడా. సో ఇప్పటికీ తను ట్రావెల్ చేసిన ప్రతి ప్లేస్ ని కూడా సోషల్ మీడియాలో పెట్టడం అండ్ అలా తన ఫ్యాన్స్ అందరితోటి ఎప్పుడు కనెక్టెడ్ గా ఉంటుంది. అండ్ అలానే

ఫ్యాన్స్ కూడా కాదు, ఆ ప్లేసెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అవన్నీ కూడా అందరూ తన వ్లాగ్స్ ద్వారా ఫాలో అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా తెలుసుకుంటూ ఉంటారు. అండ్ రీసెంట్ గా పెళ్లి సందడి మూవీ, అదే అండి మన శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ తో వచ్చిన పెళ్లి సందడి ఫిలిం లో కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో క్యామియోలో దీప్తి పట్నాకర్ మనకి కనిపించారు. సో ఎస్, తను మళ్లీ తెలుగు ఫిలిమ్స్ లోకి కమ్బ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విషింగ్ దీప్తి పట్నాకర్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఈ స్పెషల్ బర్త్డే విషెస్ తో ఇది ఈనాటి మధురస్వరాలు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మీకోసమైతే మరి మీరు ఇందాక నుంచి ఎంతగానో వెయిట్ చేస్తున్న పాట ఫ్రమ్ ద ఫిలిం పెళ్లి సందడి, హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ. సో యెస్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టూడియో 2 వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము విని విని చని రాగాలి కార్యక్రమంలో. మరి బాలరాజు చిత్రంలోని ఒక అద్భుతమైన పాటతోటి ఈనాడు వినిపించని రాగాలి కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిద్భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమన్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో అలనాటి చిత్రం బాలరాజు నుంచి ఒక అద్భుతమైన పాట విన్నారు కదా. మరి అయితే ఈ పాట వినగానే ఈ రోజు మరి ఏంటి స్పెషల్ అని చెప్పి కొంతమందికి అయితే అర్థమయ్యే ఉండుంటుంది. మరి 1948లో విడుదలైన ఈ బాలరాజు చిత్రంలోని హీరోయిన్ ఎవరు? మన అంజలిదేవ్ గారు. మరి ఈ రోజు వినిపించండి రాగాలే కార్యక్రమంలో అంజలిదేవ్ గారు నటించిన చిత్రాల్లో నేను కొన్ని పాటలు మీకోసం వినిపిస్తూ ఆవిడ గురించి, ఆవిడ జీవిత విశేషాల గురించి మీకోసం కొన్ని విశేషాలు షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం వినిపించని రాగాలే కార్యక్రమంలో. నిజంగానే ఎప్పుడూ వినిపించని ఒక రాగం వినిపించాను కదా. మరి ఈ చదమామ అనే పాట ఏ చిత్రంలో ఉంది అంటే 1947లో విడుదలైన గొల్లభామ చిత్రంలో ఉంది. అప్పా, అంత వెనక్కి తీసుకెళ్ళావు ఎందుకు అంటే, మరి మన అంజలిదేవ్ గారు మొట్టమొదటిగా వెండి తెరకి పరిచయమైంది ఈ గొల్లభామ చిత్రం ద్వారానే. మరి వినిపించని రాగాలు వినిపించడానికే కదా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. సో ఫస్ట్ 1947లో ఈ గొల్లభామ చిత్రంలో మోహిని పాత్ర ద్వారా మనకి వెండి తెరకి పరిచయం అయ్యారు అంజలిదేవ్ గారు. మరి అసలు ఎక్కడ పుట్టారు మన అంజలిదేవ్ గారు అంటే, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెద్దాపురంలో జన్మించారు 1927-24 ఆగస్ట్. అయితే ఫస్ట్ ఆవిడ పేరు అంజమ్మ. ఆ తర్వాత యాక్టింగ్ అంటే డ్రామాస్ అవి వేసేటప్పుడు అంజని కుమారిగా మార్చారు. కానీ ఆ పేరుని కూడా డైరెక్టర్ సి పుల్లయ్య గారు అంజని కుమారి కాకుండా అంజలిదేవిగా మార్చడం జరిగింది. అండ్ ఇంకా అలానే అన్ని ఫిల్మ్స్ లో కూడా ఆవిడ పేరు అంటే యాక్ట్రెస్ గా ఆవిడ పేరు జరిగింది. అండ్ ఫస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ గా

ఎన్నో వెంచర్స్ ఆవిడ చేయడం జరిగింది. అండ్ అది చూసి ఫస్ట్ టైం రాజా హరిశ్చంద్ర చిత్రంలో ఆవిడకి ఒక రోల్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే స్క్రీన్ మీద కనిపించే రోల్ బట్ మెయిన్ యాక్ట్రెస్ గా కాదు. 1940లో ఎల్వి ప్రసాద్ గారు కష్టజీవి అనే చిత్రంలో హీరోయిన్ గా ఆవిడని పెట్టి ఫస్ట్ టైం హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయాలి తెలుగు ప్రేక్షకులకి అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఫిల్మ్ షూటింగ్ కొంచెం అయిన తర్వాత ఒక 2-3 షెడ్యూల్స్ ఎందుకో అది ముందుకు వెళ్ళలేదు. అయితే ఆ తర్వాత సి పుల్లయ్య గారు మనం ఇందాక చెప్పినట్టుగా అంజలీదేవి అని నామకరణం చేయడమే కాదు ఆవిడకి ఒక లైఫ్ నే ఇచ్చారు అని చెప్పాలి. ఎందుకంటే సి పుల్లయ్య గారు 1947లో గొల్లభామ చిత్రంలో ఆవిడ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆవిడ అందం అండ్ ఇంకా చూస్తే ఎంతో ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉండే ఆవిడ చిరునవ్వు. సో నిజంగా ఆవిడకి కెరీర్ లో అందుకే ఎవరు ఏ నెగిటివ్ రోల్స్ ఇచ్చుండ్రు, బికాజ్ ఆ ఫేసే అంత ప్రశాంతంగా ఆ ఫేస్ పైన ఆ చిరునవ్వుతో ఉంటుంది కాబట్టి. సో గొల్లభామలో ఆవిడ రోల్కి ఆవిడకి ఎన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా, అలా 1947లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ద్వారా ఆవిడకి ఎన్నో ఆపర్చునిటీస్ రావడం జరిగింది. అండ్ ఆ చిత్రం తర్వాత 350 చిత్రాలు తెలుగు, తమిళ్ అండ్ అలానే కొన్ని చిత్రాలు హిందీ, కన్నడలో కూడా ఆవిడ హీరోయిన్ గా అండ్ కొంచెం పెద్దయిన తర్వాత వేరే క్యారెక్టర్ రోల్స్ లో కూడా నటించడం జరిగింది. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం మన అంజమ్మ, అదే అండి మన అంజలి దేవ్ గారి గురించి. బట్ అంతకన్నా ముందు ఇప్పుడైతే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను పాండురంగ మహత్యం చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జేఎల్ నంద. మనమున్నాము వినిపించిన రాగాలే కార్యక్రమంలో. అలనాటి మధుర గీతాలు అన్ని కూడా వింటూ మరి అంజలిదేవ్ గారు ఇందాక చెప్పినట్టుగా ఆ ఫేస్ లోనే ఆ పీస్ఫుల్నెస్ అండ్ ఇంకా ఆ స్మైల్లోనే మనకి ఆ ప్రశాంతత కూడా కనిపిస్తుంటుంది. అందుకే మేబీ ఆవిడ సీత పాత్ర వేసినా ఇంకా అనార్కలి పాత్రలో కనిపించిన ప్రేక్షకులు కూడా ఆవిడతో పాటు అంటే స్క్రీన్ పైన ఆవిడ పాత్ర కంటి తడి పెట్టినప్పుడు వాళ్ళు కూడా అదే ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు. సో యస్, మరి 1947లో గొల్లబామ చిత్రం ద్వారా ఆవిడ వెనుతెరపై కనిపించారు. ఆ తర్వాత బాలరాజు, కీలుగుర్రం, పల్లెటూరు పిల్ల, స్వప్నసుందరి, నిర్దోషి, ఇంకా తమిళ్లో కూడా సైమల్టేనియస్ గా తెలుగు తమిళ్లో ఎన్నో ఫిల్మ్స్ లో నటించారు ఆవిడ. అండ్ ఇంకా హిందీలోనేమో లడ్కి, ఇంకా సంగం తెలుగులో అనార్కలి, జయసింహ, డాక్టర్ సావిత్రి, దేవత, ఇట్లా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మనకి ఆవిడ కనిపించారు. అండ్ కనిపిస్తూ ఉన్నారు అంటే నా ఉద్దేశం ఏంటి అంటే అటు హీరోయిన్ గానే చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా మారారు అంజలిదేవ్ గారు. సో అందరికీ తెలిసిందే మరి అంజలి పిక్చర్స్ బ్యానర్ పైన ఎన్నో వండర్ఫుల్ ఫిల్మ్స్ కూడా ఆవిడ అందించడం జరిగింది. అండ్ హీరోయిన్ గా కెరీర్ అంత టాప్ నాచ్ లో ఉన్న రోజుల్లో ఓకే ప్రొడ్యూసర్ గా మనం ఫిల్మ్స్ తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రావడం నిజంగా నాట్ అన్ ఆర్డినరీ థింగ్ అని నేనంటాను. బికాజ్ ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాం కదా చాలు అని అనుకోకుండా ఆవిడ ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని అందించడం జరిగింది. సో అది కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే. సో ఆవిడ తీసిన

చిత్రాలు అంటే అంజలి పిక్చర్స్ బ్యానర్ పైన ఫస్ట్ ఆవిడ తీసిన చిత్రం 1953 రిలీజ్ అయిన పరదేశి. అంటే మనం ఇందాక చూసుకుంటే 1947 గొల్లబొమ్మ చిత్రం రిలీజ్ అయింది 53, అంటే వితిన్ 6 ఇయర్స్, అంటే కెరీర్ స్టార్టింగ్ లోనే అంజలి పిక్చర్స్ బ్యానర్ అంత ధైర్యంగా పెట్టి తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సుమారు ఒక 25 పైన చిత్రాల్ని ఆవిడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ అనార్కలి, అనార్కలి చిత్రం గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక సపరేట్ ప్రోగ్రామే దాని గురించి, అంటే మళ్ళీ ఇంకెప్పుడైనా వినిపించిన రాగాల్లో ఖచ్చితంగా ఆ ఒక్క చిత్రం గురించే మాట్లాడుకోవచ్చు. అన్ని అద్భుతాలు ఆ ఫిల్మ్ సృష్టించింది అని చెప్పచ్చు. అండ్ ఆ ఫిల్మ్ షూటింగ్ ఫస్ట్ అంటే లైక్ అసలు మనం మాట్లాడుకుంటే ఎందుకు ఈ అనార్కలి ఫిలిం వచ్చింది అంటే హిందీలో 1953 రిలీజ్ అయిన అనార్కలి ఫిలిం చూసి ఇన్స్పైర్ అయ్యి ఎందుకు మనం తెలుగులో తీయకూడదు అని చెప్పి వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో అంజలి పిక్చర్స్ వారి రెండో చిత్రం అంటే పరదేశీ చిత్రం తర్వాత ఈ అనార్కలి చిత్రం తీయడం జరిగింది. అండ్ అప్పట్లోనే ఆ చిత్రంలోని అవుట్డోర్ సీన్స్ అన్ని కూడా మైసూర్లో పిక్చరైజ్ చేయడం జరిగింది. అండ్ ఏప్రిల్ 1955 రిలీజ్ అయిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ అవడమే కాదు ఎన్నో థియేటర్స్లో 100 డేస్ కూడా ఆడి అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. మరి అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ అని చెప్పి రికార్డ్స్ కాదు, అప్పట్లోనే అంత కష్టపడి ఆ చిత్రాల్ని 100 రోజులు అన్ని థియేటర్స్లో ఆడేలాగా చిత్రాల్ని తీశారు అంటే అప్పటి ఫిలిం యూనిట్ వాళ్ళ అందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళ డెడికేషన్కి. అండ్ ఎస్, మరి అంజలి దేవ్ గారి గురించి ఇంకా తెలుసుకుందాం, బట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్. సో అనార్కలి చిత్రం గురించి మాట్లాడుకొని ఈ పాట వినిపించకుండా ఎలా ఉంటా చెప్పండి. సో రాజశేఖర అనే పాట మీ అందరి కోసం వినిపించేస్తున్నాను అనార్కలి చిత్రం నుంచి. స్ట్రీట్ యూన్ టు వివిధ్ భారతీయ FM 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జేఎల్ నంద. అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. అలనాటి నటి అలానే ప్రొడ్యూసర్ కూడా మన అంజలి దేవ్ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరైతే అంజలి పిక్చర్స్ బ్యానర్ పైన ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆవిడ తీయడం జరిగింది అని చెప్పాను కదా. అయితే ఇందులో ఎక్కువగా మన పౌరాణికాలు ఉండడం అనేది ఎంతో విశేషం. అండ్ అందులోనూ అవన్నీ కమర్షియల్ సక్సెస్ అవడానికి కారణం కేవలం అవి ఆ మైథలాజికల్ థీమ్స్తో ఉండడమే కాదు, వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన మ్యూజిక్, కొరియోగ్రఫీ అవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకునేవి. ముఖ్యంగా సువర్ణ సుందరి ఇంకా ఆ తర్వాత వచ్చిన అన్ని చిత్రాలకి కూడా డాన్స్ కొరియోగ్రఫీ చేసింది వెంపటి పెద్ద సత్యం గారు. మరి కూచిపూడికి పెట్టిన పేరైన ఆయన ఆ సాంగ్స్ అన్ని కూడా అంత అట్రాక్టివ్గా, ఇంకా ఆ స్టోరీ లైన్కి తగ్గట్టుగా ఆ పాటలకి ఆయన ఆ నృత్యం అనేది సమకూర్చడం వల్లే ఆ చిత్రాలు కూడా కమర్షియల్గా కూడా అంత సూపర్ డూపర్ హిట్ అవడం అనేది జరిగింది. ఇంకా సువర్ణ సుందరి చిత్రం గురించి మాట్లాడుకుంటే, ఇందాక మాట్లాడినట్టుగా ఆ కొరియోగ్రఫీ అంతా కూడా వెంపటి పెద్ద సత్యం గారు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యి 27 సెంటర్స్లో 100 రోజులు ఫంక్షన్ జరుపుకుంది. అంటే అన్ని రోజులు 27 సెంటర్స్లో ఆడింది. అండ్ ఇంకా సిల్వర్ జూబ్లీ వచ్చి 6 థియేటర్స్లో ఆడడం జరిగింది. ఆ తర్వాత భక్త తుకారాం, ఇంకా మహాకవి క్షేత్రయ్య, ఇట్లా అంజలిదేవ్ గారి ఇంట్రెస్ట్, సో ఆ చరిత్ర అంతా అందరికీ తెలియాలి అనే విధంగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని ఆవిడ మనకి అందించడం జరిగింది. ఇంకా రుణానుబంధం, తమిళ్లో కూడా ఎన్నో ఫిలిమ్స్ జెమినీ గణేశన్ గారు ఇంకా శివాజీ గణేశన్తో పాటు గారు తీశారు. అండ్ ఇంకా తెలుగులో అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో గారుతో పాటు ఎన్నో అద్భుతమైన చిత్రాలు. స్వర్ణమంజరి, ఇంకా కళ్యాణ మండపం, భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, చండీప్రియ, ఇవన్నీ కూడా

అంజలి పిక్చర్స్ బ్యానర్ పైన వచ్చిన అద్భుతమైన చిత్రాలు. అయితే అందరికీ తెలిసే ఉంటుంది మరి అంజలి దేవ్ గారి భర్త సో పి ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆవిడ వివాహం చేసుకున్నారు అంజలి దేవ్ గారు. అండ్ ఈ అంజలి పిక్చర్స్ బ్యానర్ పైన వచ్చిన అన్ని చిత్రాలకి ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అందించింది కూడా ఆదినారాయణరావు గారే. మరి ఇప్పుడైతే లవకుశ చిత్రంలోని ఈ అద్భుతమైన పాట విందాం.

మరి అంజలిదేవ్ గారి గురించి మాట్లాడుకుంటూ ఆడి పాటలు వింటూ ఉంటే సమయం ఎలా సరిపోతుందని చెప్పండి. సమయం 10:58 వస్తుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా అంజలిదేవ్ గారు అనగానే ఆ శాంతమైన ముఖారవిందం, ఆ చిరునవ్వే మనకి గుర్తు రావాలి. పాపం సీతాదేవిగా ఆవిడ చేసిన ఆ పాత్రలో ఆ పాత్రకి న్యాయం చేసిన ఆవిడ చిరునవ్వు మాత్రం ఉండదు కదా. మరి అందుకే ఒక లవ్లీ ట్రాక్ట్తో అయితే ఈనోటి షోని అని చేద్దాం. మరి అంతకన్నా ముందు మరి అంజలిదేవ్ గారికి నాగార్జున యూనివర్సిటీ గుంటూరు వారు ఆనరీ డాక్టరేట్తో సత్కరించారు. ఇంకా రఘుపతి వెంకయ్య అవార్డ్, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరీ అవార్డ్, ఇంకా పద్మభూషణ్ డాక్టర్ బి సరోజినీదేవి నేషనల్ అవార్డ్స్, ఇట్లా ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ ఆవిడకి నటనకి, ఇంకా అలానే ప్రొడ్యూసర్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను అందుకున్నారు. మరి ఆవిడ చిరునవ్వు కలిగిన ఆ ముఖమే అందరికీ ఎప్పుడు గుర్తుండాలి అని చెప్పి సువర్ణ సుందరి చిత్రంలోని ఈ అద్భుతమైన పాటతోటి ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమానికి టాటా బాబాయ్ చెప్పేద్దాం. స్టేట్ యూనిట్ ఆఫ్ విద్ భారతి FM 101.3 అని నేను మీ అభినందా.